సంవత్సరం ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 15వ రోజు, అనగా క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూలై నెల 6వ తేదీ సోమవారం. ఇప్పుడు సమయం 5:55 దాటి 59 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలు కావస్తుంది. కాసేపట్లో రిలే అవుతాయి హిందీలో వార్తలు. అనంతరం 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 6 గంటలకు వస్తుంది. కొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.
1: नमस्कार, आकाशवाणी समाचार के साथ मैं वैष्णवी. प्रधानमंत्री नरेंद्र मोदी की इंडोनेशिया, ऑस्ट्रेलिया और न्यूजीलैंड की 6 दिन की यात्रा आज से शुरू हो रही है.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: Hey, Sha.

సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

గదాధరం వృషభవాహనమంచికేశం ఖట్వాంగశూలవరదాభయహస్తమేశం సంసారరోగహరమౌషధం

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ శివభక్తి గీతాలు విన్నారు. ఇంతటితో భక్తిరంజని కార్యక్రమం సమాప్తం.
1: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: ఇప్పుడు వినండి సూక్తి సుత. ఈనాటి కార్యక్రమంలో జి ప్రకాష్ గౌడ్ గారు చెప్పే హితోక్తులు విందాం.
2: ధర్మం అనే పదానికి మన శాస్త్రాలలో పలు అర్థాలు ఉన్నాయి. ఒక్కొక్క ఆశ్రమంలో ఉన్నవారికి ఒక్కో దేశం వారికంటూ ఒక్కో ధర్మం ఉంటాయి. ధర్మమే సమాజాన్ని నిలుపుతుంది. సమాజంలో భాగంగా మనకు కొన్ని బాధ్యతలు ఉంటాయి, వాటిని ధర్మం అంటారు. కానీ వాటన్నిటికీ అతీతంగా ప్రతి మనిషికి ఒక పరమధర్మం ఉంటుంది. సవై పుంసాం పరో ధర్మో యతో భక్తిరతోక్షజే అంటుంది భాగవతం ప్రథమ స్కందం. మానవాళి అంతటికీ అత్యున్నతమైన ధర్మం భగవంతుడి పట్ల భక్తి కలిగి ఉండడమే. ధర్మమూలం హి భగవాన్, భగవంతుడు ధర్మస్వరూపుడు. భగవంతుడు ప్రసన్నుడు కావాలంటే మన ధర్మం అనే పొదుపు దినదినాభివృద్ధి చెందాలంటే మనం ఆచరించాల్సిన ధర్మాలు ఏవి? మన శాస్త్రాలు పలు చోట్ల ఈ విషయాన్ని నొక్కి చెప్పాయి. శ్రీమద్ భాగవతం 7వ స్కందంలో నారదుడు యుధిష్ఠుడికి ధర్మం యొక్క 30 లక్షణాల గురించి చెబుతూ అంటాడు. నుణామయం పరో ధర్మ సర్వేషాం సముదాహృత త్రింశల్లనవాన్ రాజన్ సర్వాత్మాయేన తుష్యతి. అయితే వాటిల్లో ఈ 30 గుణాలను ఆచరించడమే మనిషి పరమధర్మం. వీటిని పాటించడం వల్ల సర్వాత్ముడైన భగవంతుడు ఆ వ్యక్తి పట్ల ప్రసన్నుడు అవుతాడు. అవి ఏంటంటే సత్యం, దయ, తపస్సు, శౌచము, తితిక్ష, ఉచిత అనుచిత విచారము, మనోనిగ్రహము, ఇంద్రియ నిగ్రహము, అహింస, బ్రహ్మచర్యము, త్యాగం, దానం, స్వాధ్యాయము, సరళత్వము, సంతోషము, సమదృష్టి, మహాత్ముల సేవ, సంసార భోగాల నుండి క్రమ నివృత్తి, విపర్యాయాలను తట్టుకోగల సమస్థితి, మౌనం, ఆత్మచింతనం, ప్రాణులకు వాటి యోగ్యతకు శక్తికి తగినట్లు అన్నం మొదలైనవి పంచివ్వడం, అన్ని ప్రాణులు ఆత్మస్వరూపులని, ఇష్టదేవతా స్వరూపాలని గ్రహించడం, భగవన్నామ గుణ లీలా వైభవాలను వినడం, కీర్తించడం, స్మరించడం, సేవ చేయటం, పూజించడం, నమస్కరించడం, భగవంతుడికి దాస్యం, సఖ్యం, ఆత్మ సమర్పణము గావించడం, ఇవే మన సంపద. శాంతి పర్వంలో ధర్మరాజు భీష్ముని అడిగాడు ఏమనంటే, ధర్మం అంటే ఎలాంటిది అని. భీష్ముడు ధర్మం చాలా సూక్ష్మమైనదని చెప్తాడు. ఒరులేయని ఒనరించిన నరవర ఎప్రియముతన మనంబున కగుదా, నొరులకు నవి సేయకునికి పరాయణము పరమ ధర్మ పదంబులకెళ్ళన్. అంటే దాని అర్థం ఏంటంటే, ఇతరుల విషయంలో ఏమేమి పనులు చేస్తే తమ మనస్సుకు బాధ కలుగుతుందో తాము దానిని ఇతరుల విషయంలో చేయకుండా ఉండడం ఉత్తమ ధర్మం అని దాని అర్థం. మాటలతో కానీ చేతలతో కానీ ఇతరులని బాధించి ఆనందించడం అన్నది దుష్టమైన విషయము. నిశ్చలమైనది, స్థిరమైనది ఒక ధర్మమే. కనుక ధర్మాన్నే ఉపాసించాలని భగవద్గీత బోధిస్తుంది. భారతంలో కూడా వ్యాస మహర్షి చెప్పాడు, మనమంతా నిత్యము అప్రమత్తంగా ఉంటూ మన బుద్ధిని ధర్మం మీదే లగ్నం చేయాలి. ఎందుకంటే ధర్మం ఒకటే పరలోకం వెళ్ళిన వారికి సహాయపడే బంధువు. మనం ఎంత సంపాదించినా, ఎన్ని మిద్దెలు కట్టినా, ఎన్ని సుఖ సాధనాలు సమకూర్చుకున్నా అవేవి స్థిరమైనవి కావు. స్థిరమైనది ధర్మమే అని తేల్చి చెప్పారు. ధర్మపరులు పైకి ఎందుకు పనికిరాని వారుగా దుర్బలులుగా కనిపించవచ్చు, కానీ వృద్ధి పొందేది ధర్మపరులే అని చెప్పారు.
0: మీరింతవరకు సూక్తి సుధ కార్యక్రమంలో జి ప్రకాష్ గౌడ్ గారు ధర్మం గురించి చెప్పిన మహితోక్తులు విన్నారు. ఇంతటితో సూక్తి సుధ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:45 కావస్తోంది. కాసేపట్లో రిలే అవుతాయి ప్రాంతీయ వార్తలు. అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణప్రసాద్. ముఖ్యాంశాలు. ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా రైతులు అధిక ఆదాయం పొందవచ్చని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పంటలకు సాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పారదర్శకంగా చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని 123 మున్సిపాలిటీల్లో 18,000 కోట్ల రూపాయలతో సురక్షిత మంచినీటి ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, మెరుగైన మార్కెటింగ్ ద్వారా రైతులు అధిక ఆదాయం పొందవచ్చని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో స్థానిక రైతులతో ముఖ్యమంత్రి నిన్న ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ 1,000 ఎకరాల్లో నియంత్రిత వాతావరణంలో టమాటా సాగుకు ఐటీసీ ముందుకు వచ్చిందని, ఇందుకోసం 8 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ప్రకృతి సేద్యానికి రైతులు ప్రాధాన్యమివ్వాలని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: 4 ఏళ్ల తర్వాత మన నియోజకవర్గంలో కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడకుండా, పెస్టిసైడ్ వాడకుండా మొత్తం పంట పండించి ప్రపంచానికే ఒక నమూనాగా అందజేద్దాం. ప్రకృతి సేద్యం కూడా ప్రపంచానికి ఒక దశ దిశ నిర్దేశించే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రైతులు చేయబోతున్నారు. ఇది నా గర్వ కారణం అని చెప్పి నేను మీకు తెలియజేస్తూ జై హింద్.
0: రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పంటలకు సాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలం బుడిగుమ్మ రామసాగరం మధ్య పెన్నా నదిపై వంతు నిర్మాణానికి మంత్రి పయ్యావుల కేశవ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
2: ఉరవకొండ నేషనల్ హైవే చేస్తే కూడేరు దగ్గర నుంచి ఉరవకొండ వరకు భూముల రేట్లు ఎట్లా పెరిగినాయి, రైతుకు ఒక నమ్మకం వస్తుంది. ప్రతి ఎకరాకు నీళ్లు అందించేటువంటి కార్యక్రమానికి తొందరలోనే శ్రీకారం చుడుతున్నాం. బెలుగుప్ప మండలంలోనే 40,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వబోతున్నాం తొందరలోనే. ఈ సందర్భంగా చెప్తా ఉన్నా,
0: తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులతో ఆయన నిన్న సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ఓటర్ జాబితాలో మ్యాపింగ్ చేయని పేర్లు, సాంకేతిక లోపాలు, ఇంటి పేర్ల మార్పులు, అక్షర దోషాలు లేకుండా డివిజన్ స్థాయి నాయకులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. బూత్ స్థాయి ఏజెంట్లతో కలిసి జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి అవసరమైన సవరణలు అధికారులతో చేయించాలని పార్టీ నాయకులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మునికోడ్లు గ్రామంలో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు పర్యటిస్తారు. ఉప ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘ స్వరూప్ వివిధ శాఖల అధికారులతో కలిసి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, మునికోడ్లి ఆర్చ్ వద్ద ఏర్పాటు చేసిన అభివృద్ది పనుల శిలాఫలకాన్ని ఉప ముఖ్యమంత్రి ఆవిష్కరించి స్వయం సమృద్ది బస్ షెల్టర్ నమూనాను పరిశీలిస్తారని చెప్పారు. అనంతరం గ్రామ అభివృద్ది, పారిశుద్ధ్య కార్యక్రమాలు, మ్యాజిక్ డ్రైన్ వ్యవస్థ, ఇంకుడు గుంతల ఏర్పాటు వంటి కార్యక్రమాలను పరిశీలించనున్నారని తెలిపారు. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా సియోలో నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న పెట్టుబడి అవకాశాలను ప్రపంచానికి పరిచయం చేయాలని ప్రవాసాందులకు సూచించారు. వేగవంతమైన అనుమతులు, పారదర్శక పాలనతో పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నామని చెప్పారు. ఏ రంగంలోనైనా పెట్టుబడులను స్వాగతించేందుకు రాష్ట ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి ఈ సందర్భంగా వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నుంచి నిన్న వేటకు వెళ్లి గల్లంతైన 7 మత్స్యకారుల్లో ఒకరిని సురక్షితంగా రక్షించినట్టు రాష్ట మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. మిగిలిన 6 మత్స్యకారుల కోసం అధికారులు సంయుక్తంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారని చెప్పారు. అలాగే 4 రోజుల క్రితం ఒడిశా తీరంలో సాంకేతిక లోపంతో చిక్కుకున్న విశాఖపట్నానికి చెందిన మోటార్ చేపల బోట్లో ఉన్న 10 మత్స్యకారులను ఒడిశా ప్రభుత్వం, మెరైన్ పోలీసు, మత్స్యశాఖ అధికారులు సురక్షితంగా రక్షించినట్లు మంత్రి అచ్చెన్నాయుడు వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని 123 మున్సిపాలిటీల్లో 18,000 కోట్ల రూపాయలతో సురక్షిత మంచినీటి ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలో మంత్రి నిన్న పర్యటించి కాలువలు, ప్రభుత్వ పాఠశాలల ఆధునికీకరణ పనులను పరిశీలించారు. వక్ఫ్ బోర్డు స్థలంలో నిర్మిస్తున్న

0: పాఠశాల పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. నెల్లూరు నగరాన్ని హరిత నగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ
1: 65 కోట్లతో అమృతలోటి డ్రైన్స్ ఏదైతే ఉండయో ఆ డ్రైన్స్ కూడా టేకప్ చేయబోతున్నాం. అదేవిధంగా ఎన్ టు ఎన్ రోడ్స్ ఆల్రెడీ దాదాపు పూర్తి చేశారు, ఇంకా కొన్ని ఉండే అవి కూడా త్వరలో పూర్తి చేస్తారు. ట్రీ ప్లాంటేషన్స్ ప్రతి 5 మీటర్లకు ఒక చెట్టు వేయాలంటే 12,500 చెట్లు వేశారు. మొన్నే యాక్చువల్ గా కమిషనర్ చెప్పా, రాబోయే 2 నెలల్లో పని పూర్తి చేయండి. 28 డివిజన్లు ఉంటే 45 పార్కులు కట్టాం. స్కూల్స్ నెల్లూరు మున్సిపాలిటీ కార్పొరేషన్ లో ఉన్న 15 స్కూల్స్ డెవలప్ చేస్తానని చెప్పారు. ఆ నేపథ్యంలోనే ఈ రోజు విఆర్ఎస్ స్కూల్ అయితే పూర్తయిపోయింది, డిఎస్ఆర్ స్కూల్ అయితే ఆల్మోస్ట్ పూర్తయి, ప్లే గ్రౌండ్ ఒకటి చేస్తున్నారు.
0: ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల పరిస్థితి, పోలీసు వ్యవస్థ పనితీరుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో ఆయన నిన్న స్పందిస్తూ, కాకినాడ జిల్లా తుని నియోజకవర్గానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమైన ఘటనలో వేగంగా దర్యాప్తు చేపట్టి ఆచూకీ కనుగొనాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన పలు ఘటనలను ప్రస్తావించిన ఆయన వాటిపై సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని, రాష్ట్రంలో ప్రజలకు భద్రతపై మరింత విశ్వాసం కల్పించే చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ జయంతి ఈరోజు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ 1930 జులై 6న ఆంధ్రప్రదేశ్లోని అప్పటి తూర్పుగోదావరి జిల్లా రాజోలు శంకరగుప్తంలో జన్మించారు. కర్ణాటక సంగీతంలో తనకు తానే సాటి అనిపించుకున్న బాలమురళి సొంతంగా కొన్ని రాగాలను ఆవిష్కరించారు. ప్రపంచవ్యాప్తంగా 26,000కు పైగా సంగీత కచేరీలను నిర్వహించిన ఘనత ఆయనకు దక్కింది. ఆకాశవాణిలో నిలయ విద్వాంసులుగా చిరకాలం ఆయన సేవలందించారు. తన గానంతో అలరించిన మంగళంపల్లి బాలమురళీకృష్ణ 2016 నవంబర్ 22న తుదిశ్వాస విడిచారు. ఆయన జయంతిని పురస్కరించుకుని బాలమురళీకృష్ణ గళాన్ని ఒకసారి విందాం.

0: వాతావరణం. ఉత్తర ఒడిషా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలపై వాయుగుండం కేంద్రీకృతమై ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాల్లో ఈరోజు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
1: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానబులు మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానబులు మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఉరుములతో కొన్ని మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 4-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికను జారీ చేసింది. తెలంగాణలోని హనుమకొండ జిల్లా కాజీపేట మండలం అయోధ్యాపురంలో నూతనంగా నిర్మించిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో త్వరలో ఉత్పత్తి ప్రారంభించనున్నట్టు రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్ తెలిపారు. కాజీపేటలోని రైల్వే కోచ్ ఫ్యాక్టరీని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీవాస్తవ్తో కలిసి ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు ఫ్యాక్టరీ నిర్మాణ పురోగతిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలను తెలియజేశారు. అనంతరం సతీష్ కుమార్ మాట్లాడుతూ, దేశానికి అవసరమయ్యే నూతన తరం రైల్వే కోచ్ల తయారీకి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ఫ్యాక్టరీలో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించే అంశంపై అధికారులతో చర్చిస్తామని చెప్పారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా రైతులు అధిక ఆదాయం పొందవచ్చని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పంటలకు సాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పారదర్శకంగా చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని 123 మున్సిపాలిటీల్లో 18,000 కోట్ల రూపాయలతో సురక్షిత మంచినీటి ప్రాజెక్టులు పనులు జరుగుతున్నాయని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్యారభ్య

0: करिष्यति। तदीय मुख्याः आधिकारिकाः कार्यक्रमाः जकार्ता नगरे भविष्यन्ति। परं असौ योग्यकर्ता इति कञ्चन ऐतिहासिकं सांस्कृतिकं च नगरम् अपि गमिष्यति। जकार्ता नगरे प्रधानमन्त्री सुविशालं भारतीय प्रवासी समुदायं सम्बोधयिष्यति। केन्द्रीय गृह एवं सहकारिता मंत्री अमित शाहः अद्य नवदेहल्याम् आयोजितं सहकारिता मंत्रालयस्य पञ्चमं स्थापना दिवस समारोहं अलंकरिष्यति। मंत्रालयेन ज्ञापितं यत् अयं समारोहः सहकारात् समृद्धिः इति राष्ट्रिय संकल्पनामाधृत्य विधीयते। अस्मिन् मंगल प्रसंगे श्री शाहः अनेकासां प्रमुखाभिनव परियोजनानां शिलान्यासं उद्घाटनं च विधास्यति। एतासु योजनासु 32,200 अन्न संग्रह भण्डाराणां लोकार्पणं, सहकार वनस्य भूमिपूजनं, उत्तर प्रदेश महाराष्ट्र राज्ययोः ट्रिशु कल्चर इति सुविधायै भूमिपूजनं, राष्ट्रिय सहकारी डेटाबेस NCD 3.0 इत्यस्य भौगोलिक चिन्हांकन दूरभाषानुप्रयोगस्य च आरम्भः। जम्मू कश्मीर केन्द्र शासित प्रदेशे प्रचलन्त्यां वार्षिक श्री अमरनाथजी यात्रायां श्रद्धालूनां महत्सम्मर्धः दृश्यते, यत्र यात्रायाः प्रथमेषु त्रिषु दिनेष्वेव 650,000+ जनाः पवित्रगुहामन्दिरे समागताः। रविवासरे प्रायः 25,000 भक्तैः बाबा बर्फानी इत्यस्य दिव्यदर्शनं विहितम्। इतः पूर्वं द्वितीयदिने प्रायः 20,000 जनाः, उद्घाटनदिवसे च 12,000+ तीर्थयात्रिणः भगवतः दर्शनं लब्धवन्तः। अनेन सहैव जम्मू कश्मीरस्य उपराज्यपालः मनोज सिंहा श्वः नुवान पहलगाम इति आधार शिबिरस्य निरीक्षणं विधास्यति। सममेव ह्यः तत्र तीर्थयात्रिभ्यः कल्पितानां व्यवस्थानां प्रबन्धानां च सूक्ष्म पुनरीक्षणं तेन कृतम्। देशस्य विशालेषु भूभागेषु प्रावृत् स्थितिः अत्यधिकं तीव्रीभूता सञ्जाता, येन हि अतिवृष्टिः, मेघगर्जनं, विद्युत्पातः, प्रचण्ड चक्रवादवायुः च प्रचलति। भारतीय ऋतुविज्ञानविभागेन विज्ञापितं यत् आगामिषु 4 दिनेषु गुजरातराज्यस्य कतिपयभागेषु, हरियाणा पञ्जाब राजस्थानेषु च प्रावृत् स्थितिः सर्वथा अनुकूला वर्तते। विभागेनाद्य छत्तीसगढ़, मध्यप्रदेश, राजस्थान, कर्नाटक, उत्तराखंड राज्येषु अतिवृष्टेः पूर्वानुमानं कृतम्। अपरतः आगामिषु 2-3 दिनेषु राष्ट्रिय राजधान्यां दिल्ल्यां, उत्तरप्रदेशे, पंजाबे, चंडीगढ़ क्षेत्रे विकीर्णरूपेण वृष्टिः सम्भाव्यते। विम्बल्डन टेनिस प्रतिस्पर्धायां गतरात्रौ सर्बिया देशस्य लब्ध प्रतिष्ठेन क्रीडकेन नोवाक जोकोविचेन रूस देशस्य रोमन सफ्यूलिनं पराजित्य पुरुषेकल क्रीडायाः प्रागुपान्त्य चक्रे स्थानं सुरक्षितम्। इतः परं असौ फेलिक्स नगरे उत डेवी वोचेस इत्यनेन सह क्रीडां करिष्यति इति वार्ताः।
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7 గంటలు. ప్రసార వివరాలు వినబోయే ముందు ప్రకటనలు విందాం.
2: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితా.

0: లెక్కలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: నూట 3.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ లో ఈ రోజు ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు. ముందుగా 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 ప్రసారం కానున్న ప్రభాత లహరి కార్యక్రమంలో ప్రబోధ గీతం అనంతరం 7:30 అలీస్ డయాబెటీస్ కేర్ సెంటర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో డయాబెటాలజిస్ట్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు సూచనలు ఇస్తారు. అనంతరం 8:00 బృందావన్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ బి ఉషా నవీన్ గారు శ్రోతలకు సూచనలు తెలియజేస్తారు. 8:15 ఆంగ్లంలో వార్తలు రిలే అవుతాయి. 8:30 సండే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ వినయ్ ధన్పాల్ గారు శ్రోతలకు సూచనలిస్తారు. 8:45 సినీ రంజనిలో సినీ గీతాలు వింటారు. 9:00 హృదయ రాగాలు శ్రోతలు వాట్సాప్ సందేశం ద్వారా సినీ గీతాలు కోరే కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:00 వివిధ భారతి కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే అవుతాయి. 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు, 12:30 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. ప్రాంతీయ వార్తలు రిలే అవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి 1:10. వివిద్ భారతి హిందీ కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి 3:00. సాయంత్రం 5:00 అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరే కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమం వింటారు. సాయంత్రం 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు రిలే అవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు, 6:30 సమాచార దర్శిని వింటారు. 6:35 సినీ రంజని, 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 ప్రసార వివరాలు, 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం, 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే అవుతుంది. 8:00 తిరిగి ప్రసారమవుతుంది అభిరుచి కార్యక్రమం. 8:30 జానపద గీతాలు వింటారు. 8:40 మరియు రాత్రి 11:00 హిందీలో వార్తలు, 9:00 మరియు రాత్రి 11:05 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. రాత్రి 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి కార్యక్రమాలు వెళ్లవుతాయి. 10:00 మిమ్మల్ని అలరిస్తాయి మధుర గీతాల కార్యక్రమం. 11:10 ఈనాటి ఎఫ్ఎం కార్యక్రమాలు ముగుస్తాయి. ఇవి ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7:05 కావస్తుంది. కాసేపట్లో రిలే అవుతాయి తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 6 రోజుల పాటు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటిస్తారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో జరిగే సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. భారత్కు ఎరువులు, ముడి సరుకులు తీసుకొస్తున్న 15 ఓడలు హర్మూజ్ జలసంధి సురక్షితంగా దాటినట్టు రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో భాగంగా లండన్లో నిన్న రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్పై ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించి ట్రోఫీ కైవసం చేసుకుంది. ఇక వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 6 రోజుల పాటు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా మొదటగా ఇండోనేషియా చేరుకుని జకర్తాలో ఆ దేశ అధ్యకుడు ప్రభోవో సుబియాంతోతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. 2018 మేలో భారత్ ఇండోనేషియా సంబంధాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెరిగాక మోదీ అక్కడ పర్యటించడం ఇదే తొలిసారి. అలాగే చారిత్రక నగరమైన యోగ్యకర్తాలో ప్రంభనన్ ఆలయ సముదాయం సందర్శిస్తారు. భారత్కు రక్షణ పరంగా ఎంతో కీలక మలక్కా జలసంధి భద్రతపై ఇరు దేశాలు చర్చించనున్నాయి. పర్యటనలో భాగంగా ఈ నెల 8న మోదీ మెల్బోర్న్ చేరుకుంటారు. అక్కడ ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్తో కలిసి 3వ భారత్ ఆస్ట్రేలియా వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. ఇరు దేశాల మధ్య కీలక ఖనిజాలు, సైబర్ సెక్యూరిటీ, కొత్త సాంకేతికతలపై చర్చలు జరగనున్నాయి. చివరిగా 10-11 తేదీల్లో మోదీ న్యూజిలాండ్లో పర్యటిస్తారు. 40 ఏళ్ల తర్వాత భారత ప్రధానమంత్రి న్యూజిలాండ్లో పర్యటించడం ఇదే తొలిసారి. అక్కడ ఆ దేశ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్తో భేటీ అయి వాణిజ్యం, రక్షణ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలు సమీక్షిస్తారు. ఈ 3 దేశాల్లోనూ మోదీ అక్కడ భారతీయ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో జరిగే సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. సహకార సమృద్ది దార్శనికతకు అనుగుణంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా అమిత్ షా పలు కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. వీటిలో 232 ధాన్యపు నిల్వ గిడ్డంగుల ప్రారంభం, సహకార్ వన్ భూమి పూజ, ఉత్తరప్రదేశ్, మహారాష్టలో టిష్యూ కల్చర్ సౌకర్యాల భూమి పూజ, నేషనల్ కోఆపరేటివ్ డేటాబేస్, జియో ట్యాగ్ మొబైల్ యాప్, ఎన్డీడీబీ మిల్క్ సప్లై రివ్యూ డాష్బోర్డ్ పోర్టల్ ప్రారంభోత్సవాలున్నాయి. అలాగే 50,000 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ఈ ప్యాక్స్ గా మారనున్నాయి. బీబీఎస్ఎస్ఎల్, ఐసీఏఆర్ మధ్య విత్తన వ్యవస్థల బలోపేతం కోసం అవగాహన ఒప్పందం కుదరనుంది. ఈ వేడుకలో కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ, సహాయ మంత్రులు క్రిషన్ పాల్, మురళీధర్, సహకార రంగ ప్రతినిధులు పాల్గొంటారు. విదేశాంగ మంత్రి జైశంకర్ ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఒమెన్ దేశాల పర్యటనలో భాగంగా దోహా చేరుకున్నారు. దోహాలో ఖతార్ ప్రధానమంత్రి విదేశాంగ మంత్రి మొహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ బిన్ జాసిమ్ అల్దానీతో సమావేశమై ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు, కనెక్టివిటీ, భద్రత వంటి ద్వైపాక్షిక సహకార అంశాలపై సమీక్ష జరిపారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతమయ్యేలా ఈ సమావేశం జరిగిందని సోషల్ మీడియా వేదికగా విదేశాంగ మంత్రి పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి 2028-29 కాలపరిమితికి భారతదేశ అధికారిక ప్రచారం ప్రారంభించేందుకు జైశంకర్ ఈ నెల 10న అమెరికాలో న్యూయార్క్ వెళతారు. ఆ తర్వాత ఈ నెల 14-15 తేదీల్లో బ్రసెల్స్లో జరిగే 3వ ఇండియా యూయూ ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ సమావేశానికి హాజరై ఈయూ, బెల్జియం దేశాల ప్రతినిధులతో చర్చలు జరపనున్నారు. భారత్కు ఎరువులు, ముడి సరుకులు తీసుకొస్తున్న 15 ఓడలు హర్మూజ్ జలసంధి సురక్షితంగా దాటినట్టు రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఓడల్లో ఎల్ఎంటీ యూరియాతో 8 ఓడలు, ఎల్ఎంటీ డీఏపీతో 4 ఓడలు, ఎల్ఎంటీ సల్ఫర్తో 3 ఓడలు భారత్కు వస్తున్నాయని, మరో 5 ఓడలు త్వరలో బయలుదేరతాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. పశ్చిమాసి వివాదంతో సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగిందని, దీనివల్ల ఎరువుల ధరలు పెరిగి రవాణా సమయం ఎక్కువైందని కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో రైతు ప్రయోజనాలకు పూర్తి రక్షణ కల్పించామని చెప్పారు. ఎరువుల కర్మాగారాలకు సహజ వ్యవ సరఫరా తిరిగి 100% పునరుద్ధరించడంతో పాటుగా దేశ వార్షిక అవసరమైన ఎల్ఎంటీల్లో 51% పైగా ఎరువుల నిల్వలు ప్రభుత్వం ఇప్పటికే సురక్షితం చేసిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వికసిత్ భారత్, గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ వీబీజీ రామ్జీ చట్టం 2025 ఈ నెల మొదటి తేదీ నుంచి విజయవంతంగా అమల్లోకి వచ్చినందుకు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్టాలకు 25,000 కోట్ల రూపాయలకు పైగా తొలి విడత నిధులు విడుదల చేసిన మంత్రి అన్ని రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ది మంత్రులతో కలిసి పథకం అమలుపై సమీక్ష నిర్వహించారు. రాష్టాల వద్ద తగిన నిధులు అందుబాటులో ఉండి గ్రామీణ కార్మికులకు 15 రోజుల్లోపు వేతనాలు చెల్లించేలా ఈ నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. రాబోయే 5 ఏళ్లలో దేశంలో 286,000 గ్రామ పంచాయతీల్లో 750,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు పెట్టి వికసిత్ భారత్ లక్ష్యం వేగవంతం చేయనట్టుగా తెలిపారు. మొదటి వారంలో అనేక గ్రామ పంచాయతీల్లో పనులు ప్రారంభమై లక్షలాది మంది గ్రామీణ కార్మికులకు ఉపాధి కల్పించినట్టుగా వెల్లడించారు.
1: మన్రేగాకు పూరే దేశ్ మే లాగూ కర్నే మే 3 సాల్ లగే థే లేకిన్ ముజే ఆప్ సబ్ పర్ గర్వ్ హై 1 సాల్ 2 సాల్ నహీ పెహ్లే దిన్ హీ వికసిత్ భారత్ జీ రామ్ జీ యోజనా ఏక్ సాథ్ పూరే దేశ్ మే లాగూ హో గయీ. 100 దిన్ నహీ అబ్ 125 దిన్ రోజగార్. 5 సాల్ మే 7.5 లాఖ్ కరోడ్ సే జ్యాదా కీ రాశి 2,86,000 పంచాయతో మే ఠీక్ సే లగ్ గయీ తో గాంవ్ సంపూర్ణ వికసిత్ హో జాయేంగే. సమృద్ధ ఔర్ వికసిత్ గాంవ్ కా నిర్మాణ హో జాయేగా.
0: సైక్లింగ్ వల్ల గుండె, శరీరం, మనస్సు ఆరోగ్యంగా ఉంటాయని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీ అన్నారు. న్యూఢిల్లీలో నిర్వహించిన ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం 80వ సంచికలో పాల్గొన్న సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నగరాల్లో కాలుష్యం, ట్రాఫిక్ రద్దీ సమస్యలకు సైక్లింగ్ ఒక సమర్థవంతమైన పరిష్కారమని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక గురు శ్రీ సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 9,000 మందికి పైగా ప్రజలు కమ్యూనిటీ రన్, సైకిల్ ర్యాలీలో పాల్గొనడంతో పాటు జుంబా, యోగా కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రజలు ప్రతిరోజు కనీసం 1 గంట పాటు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి ఆ సమయాన్ని వ్యాయామం, క్రీడల వంటి శారీరక కార్యకలాపాలకు కేటాయించాలని పిలుపునిచ్చారు. తద్వారా మెరుగైన ఆరోగ్యం సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఈరోజు తన సభ్యుల సమావేశం ఏర్పాటు చేసింది. విరాళాల లెక్కింపుపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం నివేదికతో పాటు పలు ముఖ్యమైన పరిపాలన, ఆర్థిక విషయాలపై చర్చించనున్నారు. ముందుగా ఈ సమావేశం మణిరామ్ తామిడిలో జరగాల్సిండగా ఇప్పుడు వేదికను రామాలయ ప్రాంగణానికి మార్చారు. జనరల్ సెక్రటరీ చంపతిరాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా సమర్పించిన రాజీనామా లేఖల పరిశీలనతో సహా సిట్ ఇచ్చిన తాత్కాలిక నివేదికను సభ్యులకు వివరించనున్నారు. అలాగే రామాలయ భవిష్యత్ నిర్వహణ ఏర్పాట్లు, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ వ్యయాల నివేదిక, బ్యాలెన్స్ షీట్ ఆమోదంపై చర్చించనున్నారు. స్విట్జర్లాండ్లో జెనీవాలో జరగనున్న వినియోగదారుల రక్షణ చట్టం విధానంపై అంతర్జాతీయ నిపుణుల బృందం 9వ సమావేశానికి భారత్ అధ్యక్షత వహించనుంది. ఐక్యరాజ్య సమితి వాణిజ్య అభివృద్ది మండలి ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి 8వ తేదీ వరకు ఈ సదస్సు జరుగుతుంది. వినియోగదారుల రక్షణ చట్టాలు, విధానాలు ఎదురవుతున్న కొత్త సవాళ్లపై చర్చించేందుకు సభ్య దేశాలు, అంతర్జాతీయ సంస్థలు, వినియోగదారుల రక్షణ అధికారులు, విద్యావేత్తలు ఈ సదస్సులో పాల్గొంటారు. భారత వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి కారే ఈ 3 రోజుల సదస్సుకు అధ్యక్షత వహిస్తారు. ఈ సమావేశంలో వినియోగదారుల సమాచారం, విద్య, స్థిరమైన వినియోగం, అంతర్జాతీయ మార్కెట్లలో వినియోగదారుల రక్షణ చట్టాల అమలు, సరిహద్దు వినియోగదారుల రక్షణ వంటి అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. ముంబైలో మన్కుర్ద్ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా రాత్రి 3 అంతస్తుల ఇల్లు కూలిపోవడంతో 6 మరణించగా 1 గాయపడ్డారు. శిథిరాల కింద మరొకరు చిక్కుకున్నట్టుగా అధికారులు భావిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో కూడిన బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఛత్తీస్గఢ్, గుజరాత్, కొంకణ్, గోవా, మహారాష్ట, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, జమ్మూకాశ్మీర్, లడఖ్, ఒడిశా, సౌరాష్ట, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలితో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్లో భాగంగా లండన్లో లార్డ్స్ మైదానంలో నిన్న రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్పై ఆస్టేలియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించి ట్రోఫీ కైవసం చేసుకుంది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 151 పరుగుల లక్ష్యంతో బరిలిదిగిన ఆస్టేలియా 17.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 6 రోజుల పాటు ఇండోనేషియా, ఆస్టేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటిస్తారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో జరిగే సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. భారత్కు ఎరువులు ముడి సరుకులు తీసుకొస్తున్న 15 వాడులు హర్ముజ్ జలసను సురక్షితంగా దాటినట్టుగా రసాయనాలు ఎరువుల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:15. ప్రభాతలహరి. విభిన్న కార్యక్రమాల సమాహారం. ఈనాటి ప్రభాతలహరి కార్యక్రమంలో 7:30 అనిల్స్ డయాబెటిస్ కేర్ సెంటర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో డయాబెటాలజిస్ట్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు సూచనలు ఇస్తారు. అనంతరం 8:00 బృంద

హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ బి ఉషానవీన్ గారు శ్రోతలకు సూచనలు తెలియజేస్తారు. ఈరోజు ప్రత్యేకత గూర్చి తెలుసుకుందాం. జూలై 6న అంతర్జాతీయంగా వరల్డ్ జూనోసిస్ డేగా జరుపుకుంటారు. జంతువుల నుండి మనుషులకు వ్యాపించే వ్యాధుల పట్ల, ఉదాహరణకు రెబీస్, బర్డ్ ఫ్లూ వంటివి, ప్రజల్లో అవగాహన కల్పించడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. 1885 జూలై 6న ప్రముఖ శాస్త్రవేత్త లూయిస్ పాశ్చర్ రెబీస్ వ్యాధికి విజయవంతంగా మొదటి టీకాను కనుగొన్నారు. ఆ జ్ఞాపకార్థమే ఈ రోజును ఎంచుకున్నారు. ఈరోజు మరో ప్రత్యేకత, భారతదేశ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన రాజకీయ నాయకుడు, మేధావి మరియు గొప్ప దేశభక్తుడైన డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు జూలై 6, 1901న జన్మించారు. భారతీయ జనసంఘ్ను స్థాపించింది ఆయనే. అంతేకాదు, మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో ఏర్పడిన మొదటి కేంద్ర ప్రభుత్వంలో ఆయన పరిశ్రమల శాఖ మంత్రిగా కూడా సేవలందించారు. కేవలం 33 ఏళ్ల వయసులోనే కలకత్తా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ అయి అత్యంత పిన్న వయసులో ఆ పదవి చేపట్టిన రికార్డు కూడా సృష్టించారు. ఒకే దేశంలో 2 రాజ్యాంగాలు, 2 ప్రధానమంత్రులు, 2 జాతీయ జెండాలు అస్సలు చెల్లవు అంటూ ఆయన సింహనాదం చేశారు. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. శ్రోతలు మీరు వింటున్నారు ప్రభాతలరి కార్యక్రమంలో ఇప్పుడు వినండి ప్రబోధ గీతం.

0: ప్రభూత గీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
2: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
1: మరిన్ని వివరాలకు మీ సమీప NDCC బ్యాంక్ శాఖను సంప్రదించండి.
3: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
4: హ్యాపీ యానివర్సరీ డియర్.
5: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
4: ఏమైంది, ఎందుకంత నిష్ఠూరం?
5: ఏమీ కాలేదనే కదా నా బాధ.
4: అంటే
5: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
4: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ని కలుద్దాం.
5: సంప్రదించండి
4: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
5: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
4: ఫోన్ 0846225334.
1: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
4: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
1: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి
4: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, ఆపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
0: శ్రోతలకు గమనిక, మరి కాసేపట్లో అనిల్స్ డయాబెటిస్ కేర్ సెంటర్ కలిల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పాల్గొంటారు డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు.
4: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
1: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
4: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
1: 24 గంటలు అత్యవసర సేవలు.
4: NABH గుర్తింపు.
1: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
4: డాక్టర్ సీను నాయక్, 25వ వార్షికోత్సవం.
1: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
4: ఖలీల్వాడి, నిజామాబాద్.
1: సెల్ 7799090505.
4: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
6: ఆస్తమా, అలర్జీ, గ్లకోమా, రెటీనా, కంటి సమస్యలు,
4: ఎముకలు, కీళ్లు, కిడ్నీ, వెన్నుముక, నరాల సమస్యలకు,
6: క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ కేసులకు
4: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
6: ద్వారకా నగర్, నిజామాబాద్.
4: సెల్ 9032323258.
7: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
8: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLOకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
9: ముఖాన మొటిమల
10: సైబాల్,
9: గజ్జా బొబ్బల
10: సైబాల్,
9: నడుగుల తామరా
10: సైబాల్,
9: బుర్రద

0: పుల్ల
1: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్
2: ప్రకటనలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి నర్తనశాల చిత్రం నుండి ఓ భక్తి గీతం.

0: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ఇప్పుడు సమయం 7:30 వినండి అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో షుగర్ వ్యాధికి ఇన్సులిన్ ఆవశ్యకత గురించి డాక్టర్ టి అనిల్ కుమార్ గారు శ్రోతలకు సూచనలు తెలియజేస్తారు.
2: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా ఖలీల్వాడి నిజామాబాద్. డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్.
3: షుగర్ షుగర్ షుగర్ ఇటీవలి కాలంలో ఎక్కువగా వినపడుతున్న వ్యాధి, అంతకన్నా వేగంగా వ్యాపిస్తున్న వ్యాధి.
2: కారణాలు ఏవైనా కావచ్చు, కానీ ఇది ప్రాణాంతక వ్యాధిగా పరిణమిస్తూ జీవన విధానాన్నే అస్తవ్యస్తం చేస్తుంది.
3: సరైన కారణాలు తెలుసుకుని వ్యాధి నివారణ పద్ధతులు పాటించి దీన్ని నియంత్రించుకోవడమే ఏకైక మార్గం.
2: సంప్రదించాల్సిన చిరునామా
3: డాక్టర్ టి అనిల్ కుమార్, డయాబెటీస్ కౌన్సిలర్.
2: డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా ఖలీల్వాడి నిజామాబాద్. ఫోన్ 9963090230.
4: గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు మనము ఇన్సులిన్ గురించి సంబంధించిన విషయాలు, డయాబెటీస్ ఇన్సులిన్ కి సంబంధము, తర్వాత ఇన్సులిన్ సంబంధించిన రకాలు, దాన్ని ఏ టైంలో వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి, తర్వాత దాని అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ వాటి గురించి చర్చించుకుందాం. ఫస్ట్ ఇన్సులిన్. ఇన్సులిన్ అంటే ఏంది? ఇన్సులిన్ అంటే హార్మోన్. ఈ హార్మోన్ ఏదైతే ఉందో బాడీలో బీటా కణాలను ఉంటాయి. ఇది ప్యాన్క్రియాస్ గ్రంథిలో, ప్యాన్క్రియాస్ అనే గ్రంథి ఉంటుంది, దాంట్లో ఆల్ఫా సెల్స్ ఉంటాయి, బీటా సెల్స్ ఉంటాయి. బీటా సెల్స్ లో ఇన్సులిన్ ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది. యూజువల్ గా ఇన్సులిన్ ఈ హార్మోన్ ఏదైతే ఉందో ఉత్పత్తి తగ్గడం గాని, పనితత్వం తగ్గడం వల్ల కాని డయాబెటీస్ రావడం జరుగుతుంది. సో ఇన్సులిన్ అనేది మనకు బాడీలో ఉత్పత్తి అయ్యే హార్మోన్. తర్వాత మనకు బయట నుండి ఇంజెక్షన్ రూపంలో కూడా తీసుకోవచ్చు. షుగర్ పేషెంట్స్ కి డెఫిషియన్సీ ఉంటుంది, బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తి అనేది తగ్గుతుంది కాబట్టి మనం బయట నుండి ఇన్సులిన్ ఇంజెక్షన్ రూపంలో తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇన్సులిన్ టాబ్లెట్ రూపంలో అవైలబుల్ లేదు. మనకు టాబ్లెట్ల రూపంలో కూడా ట్రై చేశారు, ఓరల్ ఇన్సులిన్స్ ట్రై చేసినారు, కాకపోతే బయో అవైలబిలిటీ అంటారు. అంటే మనం 100 యూనిట్లు బాడీలో ఇనేల్ చేసినాం అనుకోండి, అది 10 యూనిట్లే పని చేస్తుంది. సో అది మళ్ళా బ్యాన్ చేయడం జరిగింది, దాన్ని మార్కెట్ నుండి విత్డ్రా చేయడం జరిగింది. ఈ ఇంజెక్షన్ రూపంలో ఏంటంటే సబ్క్యూటేనియస్, మన చర్మం కింద తీసుకోవడం అన్నట్టు. చాలా అంటే చిన్న నీడిల్స్ తో కూడా వస్తుంది ఇవాళ రేపు. మనకు బాటిల్స్ తీసుకునే వాళ్ళకి కూడా ఇన్సులిన్ 31 గేజ్ సిరింజెస్ వచ్చినాయి. మనకు దోమకుట్టు కన్నా తక్కువ నొప్పి ఉంటుంది. దోమకుడితే ఎంత నొప్పి ఉంటుందో దానికన్నా తక్కువ నొప్పి ఉంటుంది. కాకపోతే ఏంటంటే సబ్క్యూటేనియస్ లో అబ్జార్ప్షన్ మనకు 100% ఉంటుంది. సో ఇన్సులిన్ మనకు డిస్కవర్ చేసింది బ్యాంటింగ్ అండ్ బెస్ట్. ఇన్సులిన్ డిస్కవరీ కన్నా ముందు చాలా మంది డయాబెటీస్ పేషెంట్స్ మరణించడం జరిగింది. ఇన్సులిన్ డిస్కవరీ తర్వాత మనకు లైఫ్ చాలా చాలా ఎక్స్పెక్టెన్సీ పెరిగింది డయాబెటీస్ పేషెంట్స్ లో. సో ఇన్సులిన్ అనేది అద్భుతం. మనకు టోటల్ 6000 రకాల మందులు అవైలబుల్ ఉన్నాయి. వీటిలో ఇన్సులినే వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్. అంటే దానికి ర్యాంకింగ్ 1 ర్యాంకింగ్ వచ్చింది. అంటే ఇది చాలా చాలా చాలా ఇంపార్టెంట్ మెడికేషన్. చాలా మంది షుగర్ పేషెంట్లు కొద్దిగా భయపడతా ఉంటారు ఇన్సులిన్. ఎందుకు భయపడుతుంటారంటే వాటితో మనకు నొప్పి వస్తుంది అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ చాలా మంది పేషెంట్స్ ఉన్నారు, 30 ఏండ్లు 20 ఏండ్లు కూడా ఇంజెక్షన్లు తీసుకునే వాళ్ళు ఉన్నారు. అంటే ఫస్ట్ ఒక 10-15 డేస్ నొప్పి లేకపోతే అబ్నార్మల్ ఫీలింగ్ ఉంటుంది, తర్వాత అసలు నొప్పి అనేది పేషెంట్స్ కంప్లైంట్ చేయట్లేదు. తర్వాత మనకు ఇన్సులిన్ వచ్చేసి ఎప్పుడు తీసుకోవాలనేది కూడా ఇంపార్టెంట్. ఇన్సులిన్ అనేది ఇప్పుడు మనకు మందులు ఇచ్చి చూసినాం, పెద్దవాళ్లలో టైప్2 డయాబెటీస్ అంటాము, అది కామన్. 90% పేషెంట్స్ టైప్2 డయాబెటీసే ఉంటారు. ఆ టైప్2 డయాబెటీస్ అంటే పెద్దవాళ్లకు వచ్చే డయాబెటీస్. దీంట్లో ఏంటంటే ఫస్ట్ 10-15 ఇయర్స్ టాబ్లెట్స్ తో పనిచేస్తుంది. ఒక్కోసారి హై డోస్ మందులు అంటే 3-4 రకాలు టాబ్లెట్స్ ఇచ్చినా గానీ షుగర్ కంట్రోల్ కాకపోవడం జరుగుతుంది, వాళ్లలో ఇన్సులిన్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. కొంతమందిలో 1-2 ఇయర్స్ డయాబెటీస్ ఉంటుంది, కానీ కిడ్నీలో ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది మొదటి దశనో రెండో దశనో. సో కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బెస్ట్ మెడికేషన్ మనకి ఇన్సులినే. ఇన్సులిన్ ఏంటంటే మనకు షుగర్ కంట్రోలే కాకుండా బాడీలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. దాంతో మనకు మంచి తత్వం అనేది వస్తుంది, అంటే వెల్బీయింగ్ అంటాం మంచి తత్వం అనేది. తర్వాత బరువు పెరగడం జరుగుతుంది. బరువు అనేది చాలా మంది నెగిటివ్ సెన్స్ లో తీసుకుంటారు, కానీ ఇన్సులిన్ వల్ల బరువు ఏదైతే ఉందో మాంసం పెరగడం జరుగుతుంది, కొవ్వు పెరగదు. సో మాంసం ఏదైతే పోతుందో షుగర్ కంట్రోల్ లేని వాళ్ళలో, హై షుగర్ ఉన్న వాళ్లకు మాంసం పోతుంది బాడీ నుండి, వెయిట్ లాస్ వీక్నెస్ వస్తుంది. సో ఆ వెయిట్ లాస్ వీక్నెస్ రికవర్ తొందరగా చేస్తుంది ఇన్సులిన్. అంటే మాంసం పెంచుతుంది, వెయిట్ పెంచుతుంది, తర్వాత వెల్బీయింగ్ అనేది కూడా ఇంప్రూవ్ చేస్తుంది మనకు ఇన్సులిన్. అదే కాకుండా మనకు పేషెంట్స్ కొంతమంది గాయాలవుతాయి, కాళ్ళలో పుండ్లు గాయాలు ఇవి అవుతాయి. సో కాళ్ళల్లో రక్త సరఫరా నరాలను ఇంప్రూవ్ చేసే మందు కూడా ఇన్సులినే. ఇన్సులిన్ ఏంటంటే షుగర్ ఫాస్ట్ గా కంట్రోల్ చేయడమే కాకుండా మనకు కాళ్ళల్లో రక్త సరఫరా పెంచుతుంది, తొందరగా పుండు 2 నెలల్లో మానాల్సిన పుండు 1 మంత్లో మానే అవకాశం ఉంటుంది. వాళ్లకు 2 టాబ్లెట్స్ తో షుగర్ కంట్రోల్ ఉన్నా గానీ ఇన్సులిన్ ఇవ్వడం ద్వారా తొందరగా పుండు మానడం జరుగుతుంది. కాబట్టి టాబ్లెట్ డోస్ తగ్గించేసి వాళ్ళకు కొద్దిగా ఇన్సులిన్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మనకు ఆపరేషన్ టైంలో కూడా విపరీతమైన స్ట్రెస్ ఉంటుంది, పేషెంట్స్ కి చాలా స్ట్రెస్ ఉంటుంది. ఆ టైంలో కూడా మనం ఇన్సులిన్ ఇవ్వడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. మనకు ఆపరేషన్ కన్నా ఒక 15 డేస్ ముందు ఆపరేషన్ టైంలో హాస్పిటల్లో ఉన్న టైంలో ఒక 4-5 రోజులు ఇన్సులిన్ ఇవ్వడం, మళ్ళీ డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా ఒక 15 రోజులు ఇన్సులిన్ ఇవ్వడం, దాని తర్వాత మళ్ళీ మనం టాబ్లెట్స్ కి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. చాలా అంటే చిన్న చిన్న ఆపరేషన్స్ నుండి పెద్ద హార్ట్ ఆపరేషన్స్ దాకా టెంపరీగా అయినా ఇన్సులిన్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ షుగర్ 15 దాటిన వాళ్ళలో ఇన్సులిన్ ఇవ్వడం జరుగుతుంది, బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తి అనేది తగ్గిపోతుంది. మనం టాబ్లెట్స్ ద్వారా అధిక ఇన్సులిన్ బాడీలో ఉత్పత్తి చేయలేకపోతాం కాబట్టి బయట నుండి ఇన్సులిన్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్సులిన్ తీసుకునే విధానం ఎక్కువ మనం వాడేది 30/70 ప్రపోర్షన్ ఇన్సులిన్. 30/70 అంటే పొద్దున బ్రేక్ఫాస్ట్ కన్నా అరగంట ముందు వేసుకుంటే 30% బ్రేక్ఫాస్ట్ తో పనిచేస్తుంది, మధ్యాహ్నము 70% పనిచేస్తుంది. అంటే పొద్దున వేసుకున్న ఇన్సులిన్ 12 గంటలు పనిచేస్తుంది. చాలా మంది ఏం చేస్తారంటే ఈ 30/70 ఇన్సులిన్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తే మధ్యాహ్నము అన్నం టైంలో వేసుకుంటారు, నైట్ డిన్నర్ టైంలో వేసుకుంటారు. అది కూడా రాంగ్ అవుతుంది, ఎందుకంటే 6 అవర్స్ టైంలో మనం 2 ఇంజెక్షన్స్ తీసుకుంటున్నాం. అలా కాకుండా పొద్దున బ్రేక్ఫాస్ట్ కన్నా అరగంట ముందు, నైట్ డిన్నర్ కన్నా అరగంట ముందు వేసుకుంటే పొద్దున ఇన్సులిన్ 12 గంటలు, రాత్రి ఇన్సులిన్ 12 గంటలు పనిచేస్తుంది. పొద్దున మనకు టిఫిన్ తో పాటు మొత్తం ఇన్సులిన్ అంతా పనిచేయదు, ఓన్లీ 30% పనిచేస్తుంది. డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్ 12 అవర్స్. చాలా మంది పేషెంట్ కంప్లైంట్ ఏంటంటే కొద్దినే ఫుడ్ తీసుకుంటాం సార్, ఇంత డోస్ ఇన్సులిన్ ఇస్తున్నారు, ఏం కాదా సరిపోతుందా ఫుడ్ అనేది వాళ్ళ క్వశ్చన్. కానీ 30% ఇన్సులిన్ ఇంజెక్షన్ దాంట్లో పనిచేస్తుంది. తర్వాత చాలా మంది ఇన్సులిన్ ఫుడ్ తీసుకున్న తర్వాత తీసుకుంటారు ఇన్సులిన్. సో యూజువల్ గా మనకేంటంటే డైజెషన్ టైం 1.5 అవర్, 1.5 అవర్ తర్వాత ఇన్సులిన్ ది పీక్ యాక్షన్ 2 అవర్స్. సో మనకు బ్రేక్ఫాస్ట్ కన్నా అరగంట ముందు వేసుకుంటే ఇన్సులిన్ యాక్షన్ 2 అవర్స్ కు వస్తుంది. మనం తీసుకున్న ఆహారం 1.5 అవర్ పడుతుంది డైజెస్ట్ కావడానికి. 1.5 అవర్ తర్వాత షుగర్ లెవెల్స్ పెరుగుతాయి రక్తంలో. అదే టైంలో మనకి ఇన్సులిన్ పనిచేసి ఆ షుగర్ లెవెల్స్ తగ్గించింది అనుకోండి, మనకు బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఎలాగో తీసుకుంటున్నాం ఇంజెక్షన్, ఆ తీసుకునేది ఏదో కరెక్ట్ పద్ధతిలో టిఫిన్ కన్నా అరగంట ముందు తీసుకోవాలి. తర్వాత చాలా మంది చేయలకు ఇన్సులిన్ తీసుకుంటారు చేయల మీద. ఆ చేయల మీద అయితే మనకు మచ్చలు కనబడతాయి, తర్వాత అక్కడ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, నొప్పి ఎక్కువ ఉంటుంది. యూజువల్ గా పొట్ట మీద తీసుకోవడం బెటర్ పొద్దున టైంలో, సాయంత్రం టైం తొడల మీద తీసుకోవడం బెటర్. మళ్ళీ తీసుకున్న చోటనే కాకుండా మార్చుకుంటూ ఒక్కొక్క పొజిషన్ మార్చుకుంటూ, అంటే రౌండ్ సర్కిల్ లాగా ఒకరోజు ఇక్కడ ఒకరోజు ఇక్కడ ఒకరోజు ఇక్కడ అన్నట్టు తొడ చుట్టుపక్కల మొత్తం తీసుకోవడం, కడుపు చుట్టుపక్కల తీసుకోవడం, ఒక తీసుకున్న పాయింట్ దగ్గర కాకుండా మార్చుకుంటూ తీసుకోవాలి, సో దట్ నొప్పి ఉండదు. తర్వాత మనకు చిన్న స్పిరిట్ బాటిల్ కొనుక్కోవడం, దాంట్లో ఈ కాటన్ దూది దాంట్లో అద్దేసి తీసుకునే ముందు తీసుకున్న తర్వాత జస్ట్ ఇలా రాసినాం అనుకోండి, అక్కడ ఎర్రదనము లేకపోతే దురద లాంటి అలాంటి ప్లస్ నొప్పి ఇవన్నీ ఉండకుండా ఉంటాయి. తర్వాత ఇన్సులిన్ లో చాలా రకాలు ఉన్నాయి, ఎక్కువ వాడేది మాత్రం మనకు 30/70 ప్రపోర్షన్ ఇన్సులిన్. కొన్ని డిజైనర్ ఇన్సులిన్స్ అని కూడా వచ్చినాయి, అంటే బాడీలో ఇన్సులిన్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే టైప్ ఆఫ్ ఇన్సులిన్ మనకు మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది. అది కొద్ది కాస్ట్ లో ఉంటుంది, పెన్ రూపంలో అవైలబుల్ ఉంటుంది డిజైనర్ ఇన్సులిన్. అవేలా అంటే మనకు విత్ ఫుడ్ కూడా తీసుకోవచ్చు, అంటే అరగంట ముందు ఆగాల్సిన అవసరం లేదు, వాటి పీక్ యాక్షన్ 1.5 అవర్ డిసైడ్ అయిపోతుంది. సో వాళ్ళకి ఏంటంటే విత్ బ్రేక్ఫాస్ట్ అంటే ఇన్సులిన్ తీసుకుని ఇమీడియట్ గా టిఫిన్ కూడా చేయొచ్చు. కొన్ని 24 గంటలు పనిచేసే ఇన్సులిన్స్ ఉన్నాయి, 24 అవర్స్ అంటే పొద్దున ఒకసారి వేసుకుంటే 24 గంటలు పనిచేస్తుంది, మళ్ళీ నెక్స్ట్ డే అదే టైం అంటే ఫిక్స్డ్ టైం వేసుకోవాలి. పొద్దున 9 గంటలకు వేసుకున్నారనుకోండి నెక్స్ట్ డే 9 గంటలకు వేసుకోవడం బెటర్. ఈ మధ్య కాలంలో ఏంటంటే 3 రోజులు పనిచేసే ఇన్సులిన్స్ కూడా వచ్చినాయి, ఒకసారి వేసుకుంటే 3 రోజుల దాకా ఇన్సులిన్ అవసరం ఉండదు. సో మనం సండే వేసుకున్నాం, వెడ్నెస్డే వేసుకోవాలి, వెడ్నెస్డే అంటే బుధవారం వేసుకోవాలి, బుధవారం తర్వాత మళ్ళీ సండే వేసుకోవాలి, అంటే ఒక ఇన్సులిన్ మనకు ఆల్మోస్ట్ 3 డేస్ పనిచేస్తుంది. కాకపోతే దాంట్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆ ఇన్సులిన్ వేసుకున్నప్పుడు కూడా ప్రతి ఫుడ్ ప్రతి మీల్ బ్రేక్ఫాస్ట్ తోనే ఇంకో రకం ఇంజెక్షన్, లంచ్ తో ఇంకో రకం ఇంజెక్షన్, డిన్నర్ తో ఇంకో రకం ఇంజెక్షన్. సో దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఫర్దర్ రీసెర్చ్ ఎలా జరుగుతుందంటే ఒక్క షార్ట్ ఇన్సులిన్ తీసుకుంటే మీకు 7 డేస్ పనిచేసే విధానంలో కూడా ఉంది. సో ఈ ఇన్సులిన్ పంప్స్ అని వచ్చినాయి, పంప్స్ లో కూడా మనకి నో ర్యాపిడ్ ఇన్సులిన్, ఏదైతే మనకు షార్ట్ యాక్టింగ్ ఇన్సులిన్ డిజైనర్ ఇన్సులిన్ అన్నామో ఆ ఇన్సులిన్ దాంట్లో పెట్టేస్తే ఒక్క ప్రిక్ ఇచ్చినాం అనుకోండి పంప్ లో 5 రోజుల దాకా మళ్ళీ మనము సూది కూర్చాల్సిన అవసరం ఉండదు, దానికి అటాచ్డ్ క్యాథెటర్ ఉంటుంది, దాంట్లోనే ఇన్సులిన్ బుడ్డి పెట్టేస్తే 5 డేస్ దాకా మనకు మళ్ళీ ప్రిక్ చేయాల్సిన అవసరం ఉండదు. తర్వాత ఇన్సులిన్ గురించి చాలా అపోహలు ఉన్నాయి. ఒక పేషెంట్ అడుగుతారు సార్ ఇన్సులిన్ వల్ల బొక్కలు అరుగుతాయని. సార్ ఇన్సులిన్ అనేది అనబాలిక్ హార్మోన్, అంటే గ్రోత్ పెంచుతుంది బాడీలో, మజిల్ మాస్ పెంచుతుంది, మాంసాన్ని పెంచుతుంది, తర్వాత మనకు ఫ్యాట్ మెటబాలిజం జరుగుతుంది అంటే కొవ్వు అంతా కరుగుతుంది, తర్వాత మాంసం పెరుగుతుంది, వెల్బింగ్ ఉంటుంది అంటే బాడీ బిల్డింగ్ ఉంటుంది ఎప్పుడైనా ఇన్సులిన్ తోని, బొక్కలు గ్రోత్ ఉంటుంది, బొక్కల్ని గట్టిపరుస్తుంది, సో బొక్కలు అరగడం అనేది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. కొంతమంది అడుగుతారు కిడ్నీలు ఎఫెక్ట్ అవుతాయా ఇన్సులిన్ వాడడం వల్ల. ఇన్సులిన్ బెస్ట్ మందు అండి కిడ్నీ ఇంప్రూవ్ చేయడానికి. కిడ్నీ ఏంటంటే 5 దశల్లో ఉంటుంది. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్, ఫిఫ్త్ స్టేజ్. మనకు సెకండ్ అండ్ ఫస్ట్ స్టేజ్ లో డిటెక్ట్ అయినా గానీ ఆ టైంలో ఇన్సులిన్ తీసుకుంటే డెఫినెట్ గా కిడ్నీ మళ్ళా రివర్స్ అయ్యి మంచిగా అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అదే థర్డ్ స్టేజ్ లో తీసుకున్నాం అనుకోండి ఇన్సులిన్, థర్డ్ స్టేజ్ లో కూడా అట్లీస్ట్ థర్డ్ స్టేజ్ నుంచి ఫోర్త్ స్టేజ్ రాకుండా కాపాడుతుంది. సో ఇన్సులిన్ కిడ్నీ పేషెంట్స్ కి నంబర్ వన్ మెడికేషన్. దాంతో 1% కూడా హార్మ్ జరగదు. కొంతమంది ఏమంటారంటే సార్ ఇన్సులిన్ వాడిన తర్వాత నాకు రెగ్యులర్ గా లో షుగర్ అవుతుంది, ఒక 2 సార్లు పడిపోయినా అంటారు. అంటే ఇన్సులిన్ తీసుకోవడం వల్ల ఎందుకంటే ఫాస్ట్ గా యాక్ట్ చేస్తుంది, తొందరగా షుగర్ కంట్రోల్ చేస్తుంది కాబట్టి. ఒక్కోసారి మనం టైంకి ఫుడ్ తినలేదు, ఇన్సులిన్ ఆ రోజు ఎక్సైజ్ ఎక్కువ చేసినాము, సో ఇన్సులిన్ పనిచేస్తుంది, మళ్ళీ మనకు ఫుడ్ అనేది ఫాస్ట్ గా డైజెస్ట్ అయిపోయి లో షుగర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇన్సులిన్ పేషెంట్స్ కి ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్. వాళ్ళు కొద్ది చాక్లెట్స్ తర్వాత లేకపోతే మనకు ఏదైనా పండు గానీ ఏదైనా దగ్గర పెట్టుకోవడం బెటర్. ఎప్పుడైనా ఫుడ్ లేట్ అవుతుంది అనుకోండి కొద్దిగా చక్కెర చాయ్ తాగడము లేకపోతే చాక్లెట్స్ తీసుకోవడం ఇలాంటివి చేయాలి. యూజువల్ గా టైమింగ్ ఆఫ్ ఫుడ్ అనేది కరెక్ట్ గా ఉంటే మనకు దీనివల్ల ఇన్సులిన్ వల్ల ప్రాబ్లం కాదు. తర్వాత ఇన్సులిన్ చాలా మందిలో ఏంటంటే ఒక 3-4 times కంటి ఆపరేషన్ కోసం వస్తారు, 3-4 times మందులు ఇస్తాము తగ్గదు షుగర్, సార్ మీరు ఇన్సులిన్ తీసుకోండి షుగర్ తొందరగా వచ్చే అవకాశం ఉంటుందని చెప్తాం. యూజువల్ గా మనకు ఇన్సులిన్ ఇవ్వడం వల్ల 100% నార్మల్ వస్తుందని కాదు, అది కూడా ఒక మందే. అంటే పేషెంట్ కి డోస్ వేరీ అవుతుంది. ఒక 1-2 times విజిట్ తర్వాతనే మనకు షుగర్ కంట్రోల్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒకటే పేషెంట్ కి 10 points ఇచ్చినాం అనుకోండి, తక్కువ డౌన్ అయ్యే అవకాశం ఉంది. ఇంకో పేషెంట్ కి 10 points ఇచ్చినాం అనుకోండి ఇన్సులిన్, అసలు అది సరిపోనే సరిపోదు. కొంతమందికి మనకు 100 points ఇచ్చినా సరిపోదు, 60 points ఇచ్చినా సరిపోదు. ఒక్కొక్క పేషెంట్ కి ఒక్కొక్క లాగా రెస్పాన్స్ ఉంటుంది. సో దీన్ని టైట్రేషన్ అంటాం. ఇవాళ ఇన్సులిన్ ఇచ్చినాం, మళ్ళీ ఒక 5 days or 10 days కో పిలుస్తాం, మళ్ళీ డోస్ పెంచడమో తగ్గించడమో చేస్తాం. అంటే ఇన్సులిన్ స్టార్ట్ అయినప్పుడు మాత్రం ఒక 10-10 days కి 2-3 సార్లు మీ డాక్టర్ ని కలవాలి. మీరు ఒక చిన్న పేపర్ లో పెట్టుకుని ఏమేమి డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవాలి. ఇన్సులిన్ గురించి మంచి అవగాహన ఉంటే ఇన్సులిన్ తో అన్ని లాభాలే. మెయిన్ ఏంటంటే ఇన్సులిన్ ఈవెన్ టాబ్లెట్స్ తో కూడా లో షుగర్ అవుతుంది, హైపోగ్లైసిమియా అంటాము. వీటితో కూడా ఇన్సులిన్ తో కొద్ది ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. హైపోగ్లైసిమియా అంటే మన రక్తంలో షుగర్ శాతాలు 60 కన్నా తక్కువ ఉంటే మనకు చెమటలు రావడము, గుండె దడదడ అనిపించడము, ఆకలి ఎక్కువ అవడము, కాలు చేతులు లాగడము, ఒక్కోసారి కాన్షియస్నెస్ పోవడము, ఒక్కోసారి డెత్ కూడా కావచ్చు. అంటే ప్రొలాంగ్డ్ హైపోగ్లైసిమియా, పొద్దునెప్పుడు 7 o'clock కి షుగర్ డౌన్ అయింది, మనం రెస్పాండ్ కాలేదు, అలాగే కంటిన్యూస్ గా నడుస్తా ఉంది అనుకోండి ఒక 2 hours వరకు ప్రాబ్లం కూడా అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇంట్లో వాళ్ళకు కూడా లో షుగర్ గురించి అవగాహన ఉండాలి, ఇన్సులిన్ గురించి అవగాహన ఉండాలి, తీసుకునే విధానం ప్రతి ఒక్కరికి తెలియాలి. పేషెంటే తనే తను సొంతంగా కూడా తీసుకోవచ్చు. యూజువల్ గా కొంతమంది ఏంటంటే అక్కడ లోకల్ గా ఊర్లో ఉన్న డాక్టర్ మీద డిపెండ్ అవుతారు ఇన్సులిన్ ఇవ్వడానికి. ఇప్పుడు తను వేరే పేషెంట్ తో బిజీ ఉన్నారు, ఒక్కోసారి ఇన్సులిన్ ఇవ్వడం లేట్ అవుతుంది. ఒక్కోసారి వాళ్ళకి ఏంటంటే ఎక్కువ తక్కువలు అయ్యే అవకాశం ఉంటుంది, ఒక్కోసారి ఇన్సులిన్ ఇచ్చేసి వెళ్ళిపోతారు, వీళ్ళు టైంకి ఫుడ్ తినరు, లో షుగర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇన్సులిన్ గురించి భయపడే కన్నా వాటి గురించి అవగాహన పెంచుకుంటే ఇన్సులిన్ తో అన్ని బెనిఫిట్స్ ఉంటాయి. యూజువల్ గా కొంతమంది ఇలా కూడా అడుగుతారు, అరే సార్ మీరు ఇన్ని బెనిఫిట్స్ చెప్తున్నారు ఇన్సులిన్, మరి టాబ్లెట్లు ఎందుకు రాస్తున్నారు సార్, స్టార్టింగ్ డే నుండి ఇన్సులినే వాడండి, ఇన్సులిన్ మంచిది కదా టాబ్లెట్ల కన్నా అంటారు. టాబ్లెట్లు మంచివే, ఇన్సులిన్ మంచిదే. మనకు ఇండికేషన్ ఇన్సులిన్ ఉందనుకోండి, అప్పుడు మీ డాక్టర్ మీకు దీనివల్ల ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లం వచ్చింది లేకపోతే గుండె ప్రాబ్లం వచ్చింది మీరు ఇన్సులిన్ వాడండి అంటే వాడండి. అలానే ప్రతి పేషెంట్ ఇన్సులినే వాడాలనేది ఏం లేదు. టాబ్లెట్స్ కూడా మంచివే, మనకు షుగర్ కంట్రోల్ అవుతూ కాంప్లికేషన్స్ లేవు, సమస్యలు లేవు షుగర్ వల్ల, అప్పుడు ఇన్సులిన్ వాడాల్సిన అవసరం లేదు, టాబ్లెట్స్ తో నడిపించచ్చు. కొంతమంది 20-25 years కూడా టాబ్లెట్స్ వాడిన వాళ్ళు ఉన్నారు, ఇన్సులిన్ అవసరం లేని వాళ్ళు కూడా ఉన్నారు. సో ఒక్కొక్క పేషెంట్ ఒక్కొక్క లాగా ఉంటారండి. ఇప్పుడు 5 years డయాబెటీస్ ఉంటుంది, కాంప్లికేషన్స్ ఉంటాయి, రెగ్యులర్ గా కాళ్ళల్లో పుండ్లు అవుతున్నాయి, నరాలు రక్త సరఫరా ప్రాబ్లం ఉంది, లేకపోతే కంటి ప్రాబ్లం ఉంది, లేకపోతే గుండె ప్రాబ్లం ఉంది, లేకపోతే కిడ్నీ ప్రాబ్లం ఉంది, లేకపోతే 4-5 రకాల మందులు ఇచ్చినా గానీ కంట్రోల్ అవుతలేదు. సో వీళ్ళకి ఏంటంటే మనకు ఇమీడియట్ గా ఇన్సులిన్ ఇవ్వడం బెటర్. కొంత టెంపరీ ఇన్సులిన్ అంటాం, పర్మనెంట్ ఇన్సులిన్ అంటాం. టెంపరీ అంటే కొద్ది రోజులు ఇవ్వడం, మళ్ళీ తీసేయడం. పర్మనెంట్ అంటే ఒకసారి ఇస్తే జీవితకాలం ఇవ్వడం. సో ఒకటే, మీరు ఇన్సులిన్ గురించి భయపడకండి, మీ డాక్టర్ తో డీటెయిల్ గా డిస్కస్ చేయండి, అవగాహన తెలుసుకోండి. అది ఇన్సులిన్ ది బెస్ట్ మెడికేషన్, అపోహలు విడనాడండి. థ్యాంక్ యూ.
3: డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్.
2: చక్కెర వ్యాధి పైకి కనిపించకుండా ప్రాణాలు కబలించే సునామీ.
3: దీన్ని నియంత్రించుకోకపోయినా, ఆహార నియమాలు పాటించకపోయినా ఇది ప్రాణాంతకమే. అంతేకాదు
2: మన శరీరంలోని ఇతర అవయవాలను ప్రభావితం చేస్తూ ఆ అవయవాల పనితీరును మెల్లిగా దెబ్బతీస్తుంది ఈ చక్కెర వ్యాధి. షుగర్ వ్యాధి నివారణకు సంప్రదించాల్సిన చిరునామా
3: డాక్టర్ టి అనిల్ కుమార్, డయాబెటీస్ కౌన్సిలర్.
2: డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: మరింతవరకు అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో షుగర్ వ్యాధికి ఇన్సులిన్ ఆవశ్యకత గురించి డాక్టర్ టి అనిల్ కుమార్ గారు తెలియజేసిన సూచనలు విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు ప్రభాతలారి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం మరికొన్ని ప్రకటనలు.
5: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLO అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
7: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
2: మరిన్ని వివరాలకు మీ సమీప NDCC బ్యాంక్ శాఖను సంప్రదించండి.
0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
8: మేరా జూతా హై జపానీ, ఎప్పటిలోను ఇంగ్లీస్తానీ, సర్ పే లాల్ టోపీ రూసీ, ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ.
9: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. మీ పాదాలను సురక్షితంగా ఉంచుకోండి. BIS నాణ్యతకు నమ్మకానికి హామీ.
10: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
11: హ్యాపీ యానివర్సరీ డియర్.
10: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
11: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
10: ఏమీ కాలేదనే కదా నా బాధ.
11: అంటే
10: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్లా పాప లేరు, అదే కదా నా బాధ.
11: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ని కలుద్దాం.
10: సంప్రదించండి.
11: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
10: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
11: ఫోన్ 0846225334.

0: సునీత నిహాల్ గానం చేసిన రెయిన్బో చిత్రం నుండి పాటను విన్నారు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: శ్రోతలకు గమనిక, ఈ ఉదయం 8 గంటలకు బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు తెలియజేస్తారు.

సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: రంగం చిత్రం నుండి పాటను విన్నారు. ఇప్పుడు వినండి బృందావన్ హాస్పిటల్ ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ బి ఉషా నవీన్, ప్రసూతి వైద్య నిపుణురాలు, బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్. బృందావన్ హాస్పిటల్
2: సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, గర్భసంధి సంబంధిత వ్యాధుల ఆపరేషన్లు,
1: అలాగే నెలసరి ఆగిపోయిన సమయంలో ఎదురయ్యే సమస్యలకు నాణ్యమైన నమ్మకమైన వైద్యాన్ని అందిస్తూ
2: ట్యూబెక్టమీ ఆపరేషన్ తర్వాత తిరిగి సంతానం పొందే అవకాశాలను కూడా కల్పిస్తోంది బృందావన్ హాస్పిటల్.
1: సంప్రదించండి డాక్టర్ బి ఉషా నవీన్, ప్రసూతి వైద్య నిపుణురాలు,
2: బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
1: ఫోన్ 233-444.
3: ఇక వినండి సంతానలేమికి కారణాలు, సంతానం కోసం భార్యాభర్తలు పాటించవలసిన నియమాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు. ధారావాహిక 35వ భాగం.

0: హలో
1: హలో భారతి,
0: చెప్పండి.
1: ఏంటి ఇందాక ఫోన్ తీయలేదు?
0: ఆ ఫోన్ ఏమో బెడ్రూమ్లో ఛార్జింగ్ పెట్టాను. వంట చేస్తున్నాను.
1: వంట చేస్తున్నావా? నువ్వు చేయడం ఏంటి?
0: అమ్మ చేశారు పొద్దుట. ఇప్పుడు కొంచెం రైస్ పెట్టుకున్నాను వేడిగా తిందామని అంతే.
1: సరే సరే.
0: మీరు ఎప్పుడు వస్తున్నారు?
1: నేను వస్తాను, కానీ ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది?
0: బాగుందండి.
1: ఫ్రీగా ఉన్నావా?
0: బాగానే ఉన్నాను.
1: షూర్?
0: షూర్గా చెప్తున్నాను. మీరు ఎప్పుడు వస్తారు?
1: ఏం లేదు, నిజానికి మనం చెకప్కి వెళ్ళాలి కదా.
0: అవునండి, ఈ ఫంక్షన్స్కి తిరుగుతూ మర్చిపోయాను. మీరు వస్తున్నారా ఈరోజు?
1: అదే, రావటం వీలు కావట్లేదు. మరి ఎలా అని ఆలోచిస్తూ కాల్ చేశాను భారతి. పని చేస్తావా? వెళ్ళగలుగుతావా నువ్వు హాస్పిటల్ చెకప్?
0: మేడం 10 డేస్కి రమ్మన్నారు. ఆల్రెడీ నిన్నటికే 10 డేస్ అయిపోయినట్టుంది. అవునండి, ఒక పని చేస్తాను. ఈరోజు సాయంత్రం లేదంటే రేపు పొద్దునైనా వెళ్ళొస్తానండి.
1: వెళ్తావు కదా?
0: వెళ్తాను.
1: ష్యూర్గా
0: వెళ్తా. ష్యూర్ అండి.
1: అది కాదు భారతి, నువ్వు వెళ్తాను అంటే నేను ఒక 2 రోజులు ఇక్కడే ఉండి వద్దామని ఆలోచన అడుగుతున్నాను.
0: 2 రోజులు పడుతుందా?
1: రేపటికి అయిపోవచ్చు. ఒకవేళ కాకపోతే మళ్ళీ అక్కడ దాకా వచ్చి రావటం ఎందుకా అని.
0: ఒక పని చేయండి, మీరు రేపు వచ్చేసాక రేపు సాయంత్రం వెళ్దామా మేడం దగ్గరికి?
1: నేను వస్తే తప్పకుండా వెళ్దాం భారతి. నేను వచ్చేది గ్యారంటీ లేదు కాబట్టి నువ్వు వెళ్ళగలవా అని అడుగుతున్నా.
0: వెళ్తాను.
1: నువ్వు వెళ్తానంటే మరి నేను పని చూసుకొని వస్తాను భారతి.
0: సరే అండి, పర్లేదు, నేను వెళ్తాను. మెల్లిగా
1: వెళ్తావా? తప్పకుండా
0: వెళ్తానండి. మీరు త్వరగా వచ్చే ప్రయత్నం చేస్తారా?
1: నా వంతు ప్రయత్నం చేస్తాను భారతి. నా గురించి నువ్వు కంగారు పడకు, బెంగ పెట్టుకోకు.
0: సరే అండి.
1: ఆరోగ్యం ముఖ్యం.
0: చెప్పడం మర్చిపోయాను, రేపు మామయ్య వాళ్ళ ఇంట్లో ఒక ఫంక్షన్ కూడా ఉంది. మీరు కూడా వస్తే బాగుంటుందేమో అని అనుకున్నాను.
1: ఫంక్షన్కి వెళ్ళడం అవసరమా?
0: ఫంక్షన్ అంటే అందరూ వస్తారు కదా, బాగుంటుంది.
1: వస్తారు, వెళ్ళాల్సిందే. కానీ ఈ సమయంలో ఈ సందర్భంలో నువ్వు బయట తిరగటం అవసరమా? అది కాదు కదా.
0: నేను బాగానే ఉన్నాను.
1: ఆరోగ్యం ముఖ్యం, ముందు అది ఆలోచించుకో. ఒట్టి మనిషి కాదు కాబట్టి.
0: సరే సరే, నేను అత్తయ్య పిలుస్తున్నారు. సరే నేను వెళ్తున్నానులేండి.
1: ఎక్కడికి?
0: అత్తయ్య పిలుస్తున్నారండి, వెళ్తున్నాను. సరేనా, బాయ్ బాయ్.
1: హాస్పిటల్ వెళ్తావా లేదా రేపు?
0: వెళ్తాను.
1: వెళ్తావు కదా?
0: వెళ్తాను. బాయ్.
1: జాగ్రత్త మరి.
0: సరే అండి.
1: ఓకే. అమ్మయ్యా, భారతి హాస్పిటల్ వెళ్తానుంది. సో నేను ఉన్న ఫలంగా ఇంటికి వెళ్ళే అవసరం లేదన్నమాట. ఒక 2 రోజులు ఉండి నెమ్మదిగా వెళ్తాను. ఈలోపు భారతి వెళ్ళి చెకప్ చేయించుకొని వచ్చేస్తుంది. వెళ్ళాక నేను కూడా కాస్త విశ్రాంతి తీసుకోవచ్చు ఇంటి దగ్గర. సరే. భారతి, భారతి.
0: వస్తున్నా. అరే మీరు వచ్చేసారా?
1: వచ్చేసాను.
0: మీరు ఇంకా నిన్నే వస్తారేమో అనుకున్నాను.
1: నేను వద్దామని అనుకున్నాను, కాకపోతే నువ్వు హాస్పిటల్ వెళ్ళావు కదా, చూయించుకున్నావు కదా అని నేను.
0: అయ్యో, అది హాస్పిటల్కి వెళ్ళలేదండి.
1: ఏం మాట్లాడుతున్నావు? హాస్పిటల్ వెళ్ళమని చెప్పానా ఫోన్లో?
0: చెప్పారు.
1: మరి
0: వెళ్దాం అనుకున్నాను. అదే చెప్పాను కదా, మామయ్య వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉందని. అక్కడికి వెళ్ళాము, పిన్ని వాళ్ళు వచ్చారు. వాళ్ళ ఇంటికి కూడా రమ్మంటే.
1: అది కాదు భారతి, హాస్పిటల్ వెళ్ళమని చెప్పాను కదా నేను.
0: వెళ్ళమన్నారండి.
1: ఎంత తమాషగా ఉందా ఏంటి?
0: లేదు, నేను వెళ్దామని అనుకున్నాను.
1: ఆరోగ్యం ఎలా ఉంది? నార్మల్గా
0: ఉన్నావా? బాగానే ఉందండి. పర్లేదు, అంటే మేడం 10 డేస్కి రమ్మన్నారు.
1: దాచిపెట్టక్కర్లేదు, నువ్వు ఉన్నది చెప్పు. బాగుందా ఇప్పుడు?
0: బాగానే ఉందండి.
1: ఫ్రీగా ఉన్నావా? హాస్పిటల్ వెళ్దాం పద, వెళ్దాం పద. నేను రెడీ కాని ఇప్పుడు ఉన్న ఫలంగా నీతో పాటు హాస్పిటల్కి వస్తాను. వెళ్ళి మేడంగానే కలుద్దాం. అది కాదు భారతి, నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు.
0: అయ్యో నేను బాగానే ఉన్నానండి. ఫంక్షన్ అంటే హ్యాపీగా అనిపిస్తుంది, అందరూ వస్తారు.
1: ఫంక్షన్ ఇక్కడ ఆ ఫంక్షన్ ముఖ్యం కాదు, నీ ఆరోగ్యం ఫంక్షన్ చాలా ఇంపార్టెంట్ నాకు.
0: హెల్తీగానే ఉన్నాను కదా అని. ఏం
1: చేస్తున్నావు మరి? మొన్న నాకు చెప్పాల్సింది, నేను మొన్నే వచ్చామని కదా.
0: ఇప్పుడు ఏం కాదులేండి, వెళ్దాం మేడం దగ్గరికి వెళ్ళి కలుసుకుందాం.
1: కాదు భారతి, నీ ఆరోగ్యం నీ చేతుల్లో లేదు, నువ్వు తీసుకున్న జాగ్రత్తలో ఉంటుంది. సరే వెళ్దాం పద.
0: వస్తాను ఒక 2 నిమిషాలు.
1: రెడీగా. గుడ్ మార్నింగ్ మేడం.
2: గుడ్ మార్నింగ్ వర్ధన్ గారు.
0: గుడ్ మార్నింగ్ మేడం.
2: భారతి ఎట్లా ఉన్నావు నానా? కదలికలు అవి మంచిగా ఉన్నాయా?
1: మేడం ఒక మాట చెప్పాలి, మొన్న నేను ఊరెళ్ళాను అనుకోకుండా అక్కడ 2 రోజులు ఉండాల్సి వచ్చింది.
2: ఓకే.
1: భారతికి ఫోన్ చేసి చెప్పాను మిమ్మల్ని కన్సల్ట్ అవ్వమని. తను కూడా వెళ్తాను అని సంతోషంగా ఒప్పుకుంది. వెళ్ళిందే అనుకున్నాను, కానీ మధ్యలో కాలం కొంచెం టైం గడిచిపోయింది మేడం.
2: వారం డిలే అయింది కదా భారతి, అదే డేట్ చూస్తున్నా.
0: వారం కాదు మేడం, మీరు 10 డేస్కి రమ్మన్నారు.
2: 2 వీక్స్కి వచ్చినావు.
0: 2 వీక్స్ అయింది.
2: ఇంకా నిజంగా చెప్పాలి,
1: తను ఏమనుకుంటుందో తెలియట్లేదు మేడం. తనకు నచ్చినట్టుగా చేస్తుంది, ఏదో ఫంక్షన్కి వెళ్ళిందంట.
2: అదే అదే,
1: ఆరోగ్యం పక్కన పెట్టి, కన్సల్టేషన్ పక్కన పెట్టి ఫంక్షన్కి వెళ్ళింది.
2: చెక్ చేస్తాను. బీపీ చెక్ చేయించుకున్నావా భారతి?
0: చేశారు మేడం.
2: అమ్మా నిఖిత ఒకసారి మళ్ళీ బీపీ చెక్ చేయమ్మా భారతికి. భారతి కొద్దిగా బీపీ చెక్ చేయించుకొని రండి.
1: అలాగే మేడం.

0: ఓకే భారతి, బీపీ రీడింగ్ అది చూశాను నేను. ఒకసారి స్కాన్ చేద్దాం మనము. స్కాన్ చేసిన తర్వాత నేను మళ్ళీ ఒక్కసారి బీపీ చెక్ చేస్తాను నాన్న, సరేనా? ఓకేనా?
1: ఓకే మేడం.
0: పడుకోండి స్కాన్ బెడ్ మీద. బాగానే ఉంది భారతి. ఇప్పుడు యాక్చువల్లీ మీకు 32 వారాలమ్మ. 32 వారాలకి మనకి బరువు 2 కిలోలు ఉండాలి. 1.7 కిలోలు వస్తుంది దాదాపు, అంటే 1.75 కేజీ, దాదాపు ఒక 1/2 కిలో అట్లా 250 to 300 grams. కొంచెం డెఫిసిట్ చూపిస్తుంది రక్త సరఫరా, అది పర్వాలేదు. స్కాన్ అదంతా బాగానే ఉంది భారతి. మళ్ళీ ఒక్కసారి నేను బీపీ చెక్ చేస్తాను నేను.
1: ఇప్పుడు చేశారు మేడం,
0: స్టాఫ్ చేశారు కదా, నేను కూడా ఒకసారి చూస్తాను భారతి. రండి అమ్మ, నా పక్కకి కూర్చోండి. స్టూల్ మీద ఇక్కడ చెయ్యి ఇలా టేబుల్ మీద పెట్టండి భారతి. ప్రశాంతంగా ఉండండి. కదలికలు బాగున్నాయా భారతి?
1: బాగానే ఉంది మేడం.
0: అవునా? ఫంక్షన్లో ఏమేమి తిన్నావు? పొయ్యి
1: అది అంటే అందరూ పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ టైం కదా మేడం, అందరూ కలుస్తారు, హ్యాపీగా ఉంటుంది. ఈయన కూడా ఇంట్లో లేరు కదా, బోర్ కొడుతుంది కదా అని
0: ఫ్రై చేంజ్ అని వెళ్ళినట్టు
1: వెళ్ళాను మేడం.
0: ఓకే, చెయ్యి ప్రశాంతంగా ఇలా పెట్టినానా?
1: ఓకే,
0: ఇదిగో కడుతున్నాను. కొద్దిగా నేను నొక్కినప్పుడు కొద్దిగా పట్టేసినట్టు ఉంటుంది, కానీ భయపడకండి, రిలాక్స్గా ఉండండి. ఓకేనా? రైట్, భయపడాల్సిందేం లేదు వర్తన్ గారు. కాకపోతే ఏంటంటే, బీపీ 2 సార్లు బ్లడ్ ప్రెషర్ చెక్ చేశాం కదా భారతీకి, ఫస్ట్ రీడింగ్ కూడా 140/90 ఉన్నది. ఇప్పుడు నేను చెక్ చేసినా కూడా 140/95 వస్తుంది ఇంచుమించుగా రీడింగ్. అండ్ బీపీ మాత్రలు వేసుకుంటున్నావా భారతి? రోజు బీపీ చెక్ చేసుకుంటున్నావా? అంతకుముందు చక్కగా పుస్తకం తీసుకొచ్చి చూపించావు, ఇప్పుడు ఏమైంది? పుస్తకంలో ఒక వారం రోజులు బీపీ రీడింగ్ ఏముంది, మిగతా రోజులు ఏమైందిరా తల్లి?
1: ఈయన ఉన్నప్పుడు రోజు చెక్ చేశారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు మీరు 1 వీక్కి మెడిసిన్ ఇచ్చి 10 డేస్కి రమ్మన్నారు కదా, ఎలాగూ 10 డేస్కి వస్తాం కదా అని చెప్పేసి నేను 10 డేస్కే టాబ్లెట్స్ తీసుకున్నాను మేడం. ఆ తర్వాత ఈయనేమో ఊరెళ్ళారు, ఆ 10 డేస్ తర్వాత నేను వేసుకోలేదు
2: మేడం. నిర్వాహకం
0: యాక్చువల్లీ వారం రోజుల నుంచి బీపీ మాత్రల మీద లేదు, మళ్ళీ వాపులు స్టార్ట్ అయినాయి. మళ్ళీ బీపీ 2-3 టైమ్స్ చెక్ చేశాము, నేను కూడా చెక్ చేశాను, బీపీ కొంచెం హై ఉన్నది భారతి. సో ఒక పని చేద్దాం వర్ధన్ గారు, మనము నేను ఫిజిషియన్తో ఫోన్ చేసి చెప్తాను, మాట్లాడతాను. ముందు భారతిని అక్కడికి తీసుకువెళ్ళండి. తీసుకువెళ్ళిన తర్వాత వారం రోజుల నుంచి బీపీ మాత్రలు ఏవైతే ఉన్నాయో అవి వేసుకోవట్లేదని ఖచ్చితంగా చెప్పండి. అండ్ నేను చూసిన బీపీ రీడింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి డాక్టర్ గారికి చూపించండి. చూపించి ఆయన ఏం మెడిసిన్స్ రాస్తారు ఏంటనేది నాకు చెప్పండి. ఈ రోజే కంపల్సరీ ఇప్పుడే వెళ్ళి చూయించుకొని నా దగ్గరికి రావాలి
1: మేడం. ఓకేనా? బీపీ వెయిట్ ఎందుకు తగ్గిందంటారు?
0: వెయిట్ కూడా వారం రోజుల నుంచి, అంటే ఒక్కటి భారతి, యాక్చువల్లీ ఈ బీపీ ఫ్లక్చువేషన్స్ వల్ల మనకి ఆల్రెడీ ఒక్కసారి బ్లడ్ ప్రెషర్ అనేది డయాగ్నోజ్ అయ్యి మనం టాబ్లెట్స్ స్టార్ట్ చేశాము, వారం రోజుల నుంచి మందులు లేవు, మళ్ళీ బీపీ రైజ్ అవుతుంది. ఆ ఎఫెక్ట్ కూడా కొంత ఉండి ఉండవచ్చు భారతి, టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఒక పని చేద్దాము, నేను డాక్టర్ గారితో మాట్లాడతాను, ఫిజిషియన్తో. ఆ డాక్టర్ గారికి ఫోన్ చేస్తాను నేను. మీరు ఖచ్చితంగా ఇప్పుడే భారతిని తీసుకొని వెళ్ళి ఆయన ఏం ప్రిస్క్రైబ్ చేశారు, ఏంటి, ఏం మాట్లాడారు, ఆయన ప్రిస్క్రిప్షన్ తీసుకొని నా దగ్గరికి వచ్చి చూపించుకొని మీరు ఇంటికి వెళ్ళాలి.
2: అలాగే మేడం.
0: ఓకేనా? రైట్.
3: సంతాన లేమికి కారణాలు, సంతానం కోసం భార్యాభర్తలు పాటించవలసిన నియమాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు. ధారావాహిక 35వ భాగం విన్నారు. ఈ కార్యక్రమ తరువాయి భాగం వచ్చే సోమవారం ఇదే సమయానికి వినవచ్చు.
4: బృందావన్ హాస్పిటల్.
5: పెళ్ళై చాలా ఏళ్లైనా సంతానం లేదని చింతిస్తున్నారా? మాతృత్వానికి నోచుకోక దిగులు చెందుతున్నారా?
4: ఇప్పుడు ఆ అవసరమే లేదిక. డాక్టర్ బి ఉషా నవీన్ గారి నేతృత్వంలో సంతాన సాఫల్యతలో ప్రత్యేక శిక్షణ పొందిన ప్రత్యేక వైద్య విభాగం ప్రత్యేక చికిత్సలను అందిస్తోంది. సంతాన సాఫల్యత కొరకు మీరు సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ బి ఉషా నవీన్, ప్రసూతి వైద్య నిపుణురాలు,
5: బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
4: ఫోన్ 233-444. ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ బి ఉషా నవీన్, ప్రసూతి వైద్య నిపుణురాలు, బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
6: మరింతవరకు బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారి సూచనలు విన్నారు.

ఇంతటితో ప్రభాతలహరి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:15 కావస్తోంది. కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: Times Morning News. Good morning, I'm Anuja Kumar. The headlines. Prime Minister Narendra Modi to embark on a six-day visit to Indonesia, Australia and New Zealand beginning today. India to chair UNCTAD's ninth session of Intergovernmental Group of Experts on Consumer Protection in Geneva. India to host two-day BRICS Women Working Group meeting at Kochi in Kerala beginning today. Sri Ram Janmabhoomi Tirth Kshetra Trust convenes meeting at its members in Ayodhya this afternoon. Nation pays homage to Dr. Shyama Prasad Mukherjee on his birth anniversary today. Prime Minister describes him as a timeless example of courage, nationalism and selfless service. And Neymar Jr. announces retirement from international football after five-time world champion Brazil suffer stunning 2-1 defeat against Norway in FIFA World Cup. And now the news in detail. Prime Minister Narendra Modi will be on a six-day visit to Indonesia, Australia and New Zealand beginning today. In the first leg of his three-nation tour, he will reach Indonesia this evening on a two-day visit. This will be Mr. Modi's fourth visit to Indonesia and his first bilateral visit since the elevation of India-Indonesia ties to the level of comprehensive strategic partnership in May 2018. During the visit, the Prime Minister will hold bilateral discussions with Indonesian President Prabowo Subianto tomorrow and review the progress made in the partnership. Our correspondent has filed this report.
1: The entire island nation is buzzing with excitement and optimism as the Prime Minister Modi arrives here this evening for a two-day state visit. Mr. Prabowo Subianto and Prime Minister Mr. Narendra Modi are expected to discuss on strengthening the comprehensive strategic partnership with a focus on defense cooperation, trade and investment, food and energy security and cultural collaboration. The highlight of the Jakarta's program will be Prime Minister Modi's address to the Indian diaspora, which is drawing excitement across the country. Communities from Bali, Medan, Semarang, Surabaya and Jakarta are preparing a grand welcome complete with cultural performances. Thousands of Indian nationals and people of Indian origin are expected to gather in the venue, describing the visit as a matter of pride and an opportunity to strengthen their connection with the motherland. Shondipan Dashgupta, Jakarta, Indonesia.
0: In the second leg of his tour, Mr. Modi will reach Melbourne on 8th of this month on a three-day visit where he will participate in the third India-Australia Annual Summit with Australian Prime Minister Anthony Albanese. On the last leg of his visit, Mr. Modi will be in New Zealand from 10th to 11th July. He will hold talks with his New Zealand counterpart Christopher Luxon. India will chair the ninth session of the Intergovernmental Group of Experts on Consumer Protection Law and Policy in Geneva, Switzerland today. Our correspondent reports that the three-day session being organized by the UNCTAD, United Nations Trade and Development, will continue till Wednesday.
2: The Ministry of Consumer Affairs, Food and Public Distribution said that the session will bring together member states, international organizations, consumer protection authorities, academia and other stakeholders to deliberate on emerging issues in consumer protection law and policy. The Intergovernmental Group of Experts is the principal intergovernmental platform for cooperation and dialogue on consumer protection law and policy. Secretary Department of Consumer Affairs Nidhi Khare will chair the session. She will preside over the three-day deliberations and guide discussions among member states on key global consumer protection priorities. Nitika Gupta, Akashvani News, Delhi.
0: India will host a two-day BRICS Women Working Group meeting under its BRICS chairship, beginning today in Kochi, Kerala. Ministry of Women and Child Development said that senior government officials from BRICS member countries will come together to deliberate on key issues relating to women's empowerment across all sectors and women-led development while advancing cooperation across shared priorities. The Women Working Group meeting will provide an opportunity for member countries to deliberate and build consensus to advance women-led development. The BRICS Heads of Anti-Drug Agencies meeting will begin today in Guwahati, Assam. The two-day event is being organized by the Narcotics Control Bureau under the Ministry of Home Affairs. The meeting will bring together heads of anti-drug agencies and senior officials from BRICS member countries to strengthen cooperation against drug trafficking and substance abuse. A report.
3: The BRICS Head of Anti-Drug Agency meeting in Guwahati will focus on combating synthetic drugs and precursor diversion, strengthening intelligence sharing and operational coordination, and enhancing capacity building and institutional cooperation. Delegates will discuss emerging challenges such as new psychoactive substances, darknet-enabled trafficking, cryptocurrency-linked financial flows, and abuse use of precursor chemicals. India will also showcase its effort to combat drug abuse and trafficking, including the recently released vision document on Narcotic Control 2026-29. During the meeting, member countries will deliberate on strategies to address evolving drug-related threats and strengthening international cooperation. Rakesh Tole, Akashwani News, Guwahati.
0: This is Akashwani giving you the news. For quick news updates around the clock, follow us on our X handle at AIR News Alerts. And for details of these stories and more, log on to our website www.newsonair.gov.in and download the News on AIR app. The Sri Ram Janmabhoomi Tirth Kshetra Trust has convened a meeting of its members today to deliberate on several important administrative and financial matters, including the findings of the special investigation team probing the counting of donations received by the trust. Earlier, the meeting was scheduled to take place at Madiram Chowani around 3 p.m., but now the venue has been changed and the meeting will be held at the premises of the Ram Temple. Our correspondent has the details.
4: The agenda of the meeting includes consideration of the resignation letters submitted by General Secretary Champat Rai and Trustee Dr. Anil Mishra. Members will also be briefed on the interim report of the SIT regarding the counting of donations received through the trust's donation boxes. The meeting will further deliberate on arrangements related to the future management of the Ram Temple. Another key item on the agenda is the presentation and approval of the unaudited income and expenditure statement, balance sheet and other financial documents for the financial year 2025-26. Sushil Chandra Tiwari, Akashwani News, Lucknow.
0: The nation pays homage to Bharatiya Jansangh founder Dr. Shyama Prasad Mukherjee on his birth anniversary today. Ministry of Culture in association with the West Bengal government will organize a program in Kolkata to mark the occasion. The program will be organized as part of the two-year official commemoration of the 125th birth anniversary of Dr. Shyama Prasad Mukherjee, announced by the ministry last year. Union Home Minister Amit Shah will preside over the program along with Union Culture Minister Gajendra Singh Shekhawat and West Bengal Chief Minister Shubhendu Adhikari. More from our correspondent.
5: Union Home Minister Amit Shah will arrive in Kolkata this afternoon to attend events of 125th birth anniversary celebrations of Shyama Prasad Mukherjee. He will head towards Eco Park in New Town. There, he will participate in the groundbreaking ceremony for the construction of a 125-foot statue of Shyama Prasad Mukherjee. Later in the afternoon, during the event at Mukherjee's ancestral residence in Bhavanipur, Amit Shah will pay tribute by garlanding his statue. Kalyan Laha, Akashwani News, Kolkata.
0: Prime Minister Narendra Modi has paid tributes to Dr. Shyama Prasad Mukherjee on his 125th birth anniversary, describing him as a timeless example of courage, nationalism and selfless service. In an article, the Prime Minister said Dr. Mukherjee's public life was defined by his unwavering commitment to the indivisibility of India. He said Dr. Mukherjee stood firm during partition to ensure that West Bengal remained an integral part of the country and later dedicated himself to the cause of Jammu and Kashmir. Mr. Modi said the revocation of Articles 370 and 35A in 2019 was the most fitting tribute to his martyrdom. The Prime Minister also noted Dr. Mukherjee's role as an independent India's first Minister for Industry and Supply, saying he laid the foundation of modern industrial India through initiatives such as the Damodar Valley Corporation and the Sindri Fertilizer Plant, while supporting handlooms, cottage industries and artisans. Incessant rain with gusty winds continue to lash Mumbai and coastal Maharashtra. A red alert has been issued for Raigarh district, where major rivers have crossed the danger level. Torrential rains have wreaked havoc in Raigarh and Ratnagiri districts. Building collapses have claimed many lives in Mumbai and Navi Mumbai. We have a report.
6: The IMD has issued an orange alert for Mumbai, Thane, Palghar, Ratnagiri and Sindhudurg for today, forecasting heavy rainfall accompanied by gusty winds. A red alert has been issued for Raigarh district, warning of extremely heavy rainfall. All government, municipal and private schools and colleges in all the coastal districts and Pune will remain closed today as a precautionary measure. Collapse of 2 to 3 houses in a 3-story kachcha, that is makeshift or unauthorized chawl, in Mankhurd area of of Mumbai resulted in the death of a total of 6 people, including 5 children and 1 woman. Strong winds led to 142 incidents of trees or branches falling across Mumbai and claimed 2 lives. Heavy rains continued to wreak havoc in Thane and Palghar districts yesterday, claiming 2 lives and triggering multiple structural collapses. With Sangeeta Godbole's report, Komudi Parikh, Akashvani News, Delhi.
0: And in sports, Brazil's veteran player Neymar Jr. has announced his retirement from international football after the 5-time world champion suffered a stunning 2-1 defeat against Norway in FIFA World Cup 2026 round of 16 last night. He finished his international career as the all-time leading scorer for Brazil. The 34-year-old forward brought the curtain down on his international career moments after Brazil's hopes of a 6th World Cup title were ended. His retirement brings to an end one of the most celebrated international careers in Brazilian football. In cricket, Australia defeated England by 7 wickets to lift the ICC Women's T20 World Cup at Lord's in London last night. Chasing a target of 151 runs set by England, Australia scored 153 for 3 in 17.1 overs. Beth Mooney was the highest scorer for Australia with 64 runs. Put to bat, England scored 150 for 4 in stipulated 20 overs. In a bilingual live phone-in program, Public Speak at 9:30 tonight, we will bring an insightful discussion on Digital India, Empowering Citizens Through Technology with Gulshan Rai, Cyber Security Expert. During the program, listeners can ask questions on the subject. To participate, simply dial the telephone numbers 011-2371-7106 and 011-2331-4444 from 9:30 p.m. onwards. Alternatively, you can also send your queries via WhatsApp to the number 9289094044 or post your questions on X with the hashtag AskEIR. And now for a look at today's newspapers, it's over to Nina Arakal.
7: Thank you, Anuja. All the dailies have covered Prime Minister Narendra Modi's tribute to Dr. Shyama Prasad Mukherjee on his 125th birth anniversary. Quoting the Prime Minister, the Tribune, under the headline, Mukherjee, a lamp that still burns bright, says, the one ideal that defined Shyama Prasad Mukherjee's public life above all else was the indivisibility of India. The pioneer citing the PM's article writes, Dr. Shyama Mukherjee stands out for his humanitarian efforts, especially during the famine-struck Bengal in 1943, and how he stood firm during the upheaval of partition to ensure that West Bengal remained an integral part of India. A top front-page headline in the Indian Express states, Armed forces seek larger retention of Agniveers after end of 4-year tenure with Navy, likely to seek 75% retention, Army and AIAF up to 50%. The Hindu reports government issues notice to Meta on child sexual abuse ads. Hindustan Times writes about the International Cricket Council meet discussing proposals for a structural overhauling of the sport, including shortening ODIs, introducing continental championships, a World Cup championship for T20s, and a fixed window for formats. The Times of India mentions about a survey's report which says childcare housework keeps 69% urban women out of labour force in India. And finally, the Pioneer mentions the passing away of the legendary Pandavani exponent Tijan Bhai, whose commanding voice became the global face of Chhattisgarh's folk tradition under the headline, A Voice That Brought Beam Alive Falls Silent. Her legend lives forever. And with that, it's back to you, Anuja.
0: Thank you, Nina. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to embark on a 6-day visit to Indonesia, Australia and New Zealand beginning today. India to chair UNCTAD's 9th session of Intergovernmental Group of Experts on Consumer Protection in Geneva. India to host 2-day BRICS Women Working Group meeting at Kochi in Kerala beginning today. Sri Ram Janmabhoomi Teerth Kshetra Trust convenes meeting of its members in Ayodhya this afternoon. Nation pays homage to Dr. Shyama Prasad Mukherjee on his birth anniversary today. Prime Minister describes him as a timeless example of courage, nationalism and selfless service. And Neymar Jr. announces retirement from international football after 5-time world champion Brazil suffers stunning 2-1 defeat against Norway in FIFA World Cup. And with that, we end the morning news. Have a nice day.
8: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 8:30.
9: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
8: కార్యక్రమంలో ఇప్పుడు వినండి, సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ వినయ్ ధన్పాల్ గారు శ్రోతలకు సూచనలు ఇస్తారు.
10: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు
11: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8019999990. ప్రతి వారం మనం సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుండి డాక్టర్లు ఇస్తున్నటువంటి సలహాలు సూచనలు వింటూనే ఉన్నాం. ఈరోజు కూడా మరికొన్ని సమస్యల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ రోజులలో మన దేశంలో, మన రాష్ట్రంలో, మన జిల్లాలో కూడా డయాబెటీస్ సంఖ్య పెరిగింది, అట్లాగే థైరాయిడ్ సమస్యలు ఎక్కువైపోతున్నాయి. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఒబెసిటీ, ఇది పిల్లలు పెద్దలను తేడా లేకుండా అందరిలో ఒబెసిటీ కనబడుతుంది. మరి ఈ సమస్యలకు కారణాలేంటి, మరి వీటి నుంచి ఎట్లా మనం చికిత్స పొందవచ్చు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ వినయ్ ధన్పాల్ గారు. డాక్టర్ గారు నమస్కారం.
12: నమస్కారం సార్.
11: డాక్టర్ గారు, ఇప్పుడు సర్వసాధారణంగా మన దగ్గర ఈ డయాబెటీస్ అనేటువంటిది, అంటే షుగర్ వ్యాధి గ్రస్తులు అనేటువంటి చాలా ఎక్కువైపోయారు. ఈ షుగర్ వ్యాధి లక్షణాలు ఏంటి, అసలు షుగర్ వ్యాధి కారణాలు ఏంటి, కొంచెం వివరిస్తారా?
12: సార్, షుగర్ వ్యాధి అనేది ఈ మధ్య కాలంలో చాలా తరచుగా చూస్తూ ఉన్నాము. ఎందుకంటే ముందరికి ఇప్పటికీ చాలామంది ఏంటంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, అంటే షుగర్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే జన్యుపరంగా కానివ్వండి, లేకుంటే ఎక్కువ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల కానివ్వండి. అన్నిటికన్నా ముఖ్యం ఇప్పుడు చిన్న వయసులో చాలామందికి షుగర్ వస్తుంది. ఆ చిన్న వయసులో ముఖ్యంగా రావడానికి కారణం ఏంటంటే నిద్ర సరిగా లేకపోవడము, లేకుంటే విపరీతమైన స్ట్రెస్, అంటే ఫ్యామిలీ స్ట్రెస్ కానివ్వండి, లేకుంటే జాబ్ స్ట్రెస్ కానివ్వండి, ఇంకొకటి ఏదైనా కారణాల వల్ల మానసికంగా బాగా ఒత్తిడిలో ఉన్న వల్ల కూడా విపరీతంగా షుగర్స్. చాలామంది ఏంటంటే హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు ఫిజికల్గా, అంటే పొద్దు నుంచి రాత్రి వరకు కష్టపడే వాళ్ళకి కూడా షుగర్ మేము చూస్తూ ఉంటాము, 300-400 షుగర్స్ వస్తూ ఉంటారు. ఎందుకని అడుగుతా ఉంటే ముఖ్యమైన కారణం ఏంటంటే వీళ్ళలో ఉండే ప్రాబ్లం ఏంటంటే స్ట్రెస్, విపరీతంగా స్ట్రెస్ ఉండడం వల్ల అది ఒక ముఖ్యమైన కారణం. ఎందుకంటే జనరల్గా స్ట్రెస్ ఉన్నప్పుడు ఏమైతే అండి, మన బాడీలో ఏమవుతాయంటే స్టీరాయిడ్స్ అనే హార్మోన్స్ ఉంటాయి అందరికీ కూడా, దాన్ని స్ట్రెస్ హార్మోన్ అంటాం అన్నట్టు. ఆ హార్మోన్స్ అనేటి ఎక్కువ మోతాదులో ఉత్పత్తి అవుతా ఉంటాయి అన్నట్టు స్ట్రెస్ ఉన్నప్పుడు. చాలా రోజులు ఆ స్ట్రెస్ ఉండడం వల్ల, చాలా రోజులు ఆ టెన్షన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే, చాలా రోజులు ఆ స్ట్రెస్ స్టీరాయిడ్స్ అనేటి ఎక్కువ మోతాదులో ఉత్పత్తి అవ్వడం వల్ల అది మన పేయి పైన ప్రభావం పడి షుగర్స్ని విపరీతంగా పెంచేస్తూ ఉంటుంది. మనం అందరం కోవిడ్ సమయంలో వింటూ ఉన్నాము, అప్పుడు స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ ఇస్తే షుగర్స్ పెరుగుతాయి, స్టీరాయిడ్స్ ఇస్తే షుగర్స్ పెరుగుతాయి అనేది. అవి బయట నుంచి ఇచ్చే స్టీరాయిడ్స్. ఈ స్ట్రెస్ టెన్షన్ ఉండడం వల్ల ఏంటంటే మన శరీరం లోపల ఎక్కువ మోతాదులో స్టీరాయిడ్స్ ఉత్పత్తి అవ్వడం వల్ల కూడా షుగర్స్ పెరుగుతాయి అన్నట్టు. చాలామంది షుగర్స్ అట్లాగే బయటపడతాయి. అందుకే అన్ని ముఖ్యం అన్నట్టు. అంటే ఒకవేళ షుగర్ వచ్చిన తర్వాత ఏంటంటే ఓన్లీ మనం ట్యాబ్లెట్లు గోళీలు వేసుకున్నంత మాత్రం మనకి సరిపోతుంది అనుకోవద్దు. మనము షుగర్ వచ్చిన తర్వాత షుగర్ కంట్రోల్ ఉండాలంటే మనం కూడా నాలుగిటిపైన దృష్టి పెట్టాలి. ముఖ్యంగా మంచి ఆహారం తీసుకోవాలి, ముఖ్యంగా చక్కెర, తేనె, బెల్లం పదార్థాలు కానీ, మైదా పదార్థాలు కానీ మొత్తానికి మ్యాక్సిమం అవాయిడ్ చేసి, కొద్దిగా వీలైనంత మనం తినే దాంట్లో కొద్దిగా తగ్గించుకొని, కొద్దిగా కూరగాయలు ఎక్కువ తీసుకోవడం సింపుల్గా చెప్పాలంటే, దాంతోపాటు డైలీ ఒక కనీసం 30-45 నిమిషాలు వాకింగ్ చేయాలి. బ్రిస్క్ వాకింగ్ అంటాం. బ్రిస్క్ వాకింగ్ అంటే మనకి కొద్దిగా మనకి ఎంత వీలైతే అంత ఫాస్ట్గా చేయడం, మరీ ఫాస్ట్గా పరిగెత్తాల్సిన అవసరం లేదు, మరీ నెమ్మదే కాకుండా ఎవరి పేస్లో వాళ్ళు, అంటే ఒకరితోకొని చూసుకోవడం కాకుండా, కొంతమంది ఫాస్ట్గా చేయొచ్చు, కొంతమంది స్లోగా చేయొచ్చు, నెమ్మదిగా చేయొచ్చు, కానీ మనకి ఎట్లా అనుకూలంగా ఉంటే అట్లా చేయడము. మూడవది నిద్ర, ఒక్కొక్కరి పేయి గుణం బట్టి కొంతమందికి 6 గంటలు నిద్ర సరిపోవచ్చు, కొంతమందికి 8 గంటలు అవసరం పడుతుంది. మనం పొద్దున్న లేచిన తర్వాత మనము హాయిగా ఉన్నామా లేదా, యాక్టివ్గా ఉన్నామా లేదా, ఆరోగ్యంగా ఉన్నామా లేదా అని మనకు అనిపిస్తే ఆ నిద్ర మనకు సరిపోతున్నట్టు. నాలుగవది మన టెన్షన్లు ఉంటే, ఏదైనా కారణాల వల్ల టెన్షన్ ఉంటే ఆ టెన్షన్లు కూడా తగ్గించుకోవడం ప్రయత్నం చేయాలి. ఇవన్నీ చేస్తేనే గోళీలు అనేవి సరిగా పనిచేస్తాయి. లేదు అంటే ఈ నాలుగిటిపైన మనం దృష్టి పెట్టకుండా ఉట్టి గోళీలు వేసుకున్నాం అనుకోండి, అది రాను రాని ఏంటంటే ట్యాబ్లెట్లు డోసు పెరుగుతూ ఉంటుంది, తర్వాత రాను రాని ఇంకొక 7-8 సంవత్సరాలతో ముఖ్యంగా కంట్రోల్ లేదనుకోండి, వాళ్ళు ఇన్సులిన్ పైకి వచ్చేస్తారు.
11: డయాబెటీస్ గురించి చాలా చక్కగా వివరించారు. అయితే అసలు షుగర్ ఉందా లేదా అనేటువంటి తెలుసుకోవడం ఎట్లా?
12: షుగర్ అనేది జనరల్గా మనకి 100 మందిలో 50% మందికి ఎలాంటి లక్షణాలు ఉండవండి, అంటే ఎందుకు అంటే ఇప్పుడు చాలామంది వస్తూ ఉంటారు సార్ మాకు 400 షుగర్ ఉంది కానీ నాకు ఏమి ఇబ్బంది కాలేదు సార్, అనుకోకుండా రక్త పరీక్షలు చేసుకున్నాను, హెల్త్ ప్యాకేజ్ లాగా చేసుకున్నాను, షుగర్ బయట ఎలా సాధ్యం సార్ అని అడుగుతారు అన్నట్టు. షుగర్ అనేది ఒక రోజు వచ్చేది కాదండి, చాలా రోజుల నుంచి నెమ్మదిగా నెమ్మదిగా షుగర్ పెరుగుతూ ఉంటుంది బాడీలో. కాబట్టి ఒక్కొక్కరి పేయితత్వం బట్టి ఆ షుగర్ ఎట్లయితే పెరుగుతూ ఉంటుందో మన పేయి కూడా దాని తగ్గట్టు అలవాటైపోతుంది. అందుకే చాలామందికి లక్షణాలు ఉండవు. జనరల్గా మిగతా 50% మందికి లక్షణాలు ఏముంటాయంటే బరువు తగ్గడం, ముఖ్యంగా షుగర్ ఎట్లయితే పెరుగుతూ ఉంటే బరువు తగ్గుతూ ఉంటారు. కానీ చాలామంది గుర్తించరు, ఎందుకంటే రోజు చూసే వాళ్ళకి వాళ్ళు బరువు తగ్గుతున్నట్టు చాలామంది తెలియదు. ఎవరో మన చుట్టాలో లేకుంటే ఎవరో వచ్చి చూసినప్పుడు ఏంది ఇట్లా చిక్కిపోయినా అన్న తర్వాతనే చాలామందికి డౌట్ వస్తుందన్నట్టు, నాకు షుగర్ ఏమో వచ్చిందేమో అని. దాంతోపాటు లేడీస్లో కానీ మగవాళ్ళలో కానీ మూత్రం పోయే దగ్గర దురద రావడము ఇలాంటి సమస్యలు కూడా చాలామందికి అలా ప్రాబ్లము చర్మం డాక్టర్ దగ్గరికి లేకుంటే గైనకాలజీ దగ్గరికి పోయిన తర్వాతనే షుగర్ ఉందని బయటపడుతుంది. కొంతమందికి మూత్రం ఎక్కువ రావడము, కొంతమందికి దాహం ఎక్కువ వేయడము, ఇలాంటి అన్ని లక్షణాలు. అంటే 50% మందికే షుగర్ ఉంటుంది కాబట్టి, అంటే షుగర్కి సంబంధించిన లక్షణాలు ఉంటాయి కాబట్టి, మిగతా 50% మందికి ఉండవు కాబట్టి, ఎవరైనా కానీ మన దేశంలో 35 కన్నా ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు లేకుంటే ముఖ్యంగా ఇంట్లో ఎవరికైనా షుగర్ ఉంటే లేకుంటే లావుగా ఉంటే లేకుంటే వాళ్ళు ఏమైనా బీపీ గోళీలు వాడుతున్నారు అంటే లేకుంటే వాళ్ళు కొలెస్ట్రాల్ అంటే కొవ్వుకు సంబంధించిన గోళీలు వాడుతున్నారు అంటే వీళ్ళు ఇబ్బంది ఉన్నా లేకున్నా సంవత్సరానికి ఒకసారి 35 తర్వాత చేసుకోవడం ఉత్తమం. సింపుల్ టెస్ట్ ఎక్కువ కూడా ఏముండదండి. ఇప్పుడున్న టెస్ట్లలో పడిగడుపున షుగరు, తిన్న తర్వాత షుగరు 2 చేయమంటాము. ఇంకా అంతకన్నా మంచి టెస్ట్ ఏంటంటే గ్లూకోజ్ పౌడర్తో టెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఒక 75 గ్లూకోజ్ పౌడర్ తీసుకొని తర్వాత 2 తర్వాత టెస్ట్ చేస్తే మనకి ఇంకా 100% కరెక్ట్ చెప్పగలుగుతాం మనం షుగర్ వచ్చిందా లేదనేది. దాంతోపాటు మూడో టెస్ట్ HbA1c అని ఒక టెస్ట్ ఉంటుంది. HbA1c అంటే ఏంటంటే మనకి పోయిన 3 షుగర్ రిపోర్ట్. సో ఈ చిన్న చిన్న టెస్టులు చేయడం ద్వారా ఏంటంటే మనకి షుగరు వచ్చిందా లేదా తెలుసుకోవచ్చు అంటూ. అందుకే సంవత్సరానికి ఒకసారి చేసుకోవడం ఉత్తమం.
11: బాగుంది డాక్టర్ గారు, చాలా చక్కగా తెలియజేశారు. ఇప్పుడు కార్యక్రమంలో చిన్న విరామం.
10: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
11: 24 అత్యవసర సేవలు,
10: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో మరియు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్,
11: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్, ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని విభాగాలు కలిగిన హాస్పిటల్.
10: సిటీ స్కాన్, క్యాత్ ల్యాబ్, లామినార్, ఓటీ, డయాలసిస్ మరియు అంబులెన్స్ సౌకర్యము కలదు.
11: ఆర్థోపెడిక్, యూరాలజీ, కార్డియాలజీకి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో.
10: అన్ని రకాల ప్రధాన ఇన్సూరెన్స్ కంపెనీలకు అనుమతి.
11: సంప్రదించండి
10: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్.
11: సెల్ 8011999990. ఇక మనము ఇంకో అంశం ఏమనుకున్నామంటే థైరాయిడ్ గురించి అనుకుంటున్నాం. ఈ రోజులలో చాలామంది థైరాయిడ్తో కూడా బాధపడుతున్నారు. అసలు ఈ థైరాయిడ్ లక్షణాలు ఏంటి, అట్లాగే థైరాయిడ్లో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి?
12: థైరాయిడ్ అనేది 2 ఉంటుందండి, అంటే హైపోథైరాయిడిజం అంటాం, హైపర్ థైరాయిడిజం అంటాం. చాలామంది భయపడతారు థైరాయిడ్ అనగానే, కానీ అన్నిటికన్నా చిన్న సమస్య థైరాయిడ్ సమస్య. థైరాయిడ్ అంటే మన గొంతు దగ్గర ఉండే ఒక గ్రంథి, అది ఎక్కువ పనిచేస్తుంటే హార్మోన్స్ ఎక్కువైపోతాయి శరీరంలో, తక్కువ పనిచేస్తుంటే హార్మోన్స్ తగ్గిపోతాయి. చాలామందికి హైపోథైరాయిడిజం అనే ప్రాబ్లం ఉంటుంది. హైపోథైరాయిడిజం అంటే హార్మోన్స్ ఉత్పత్తి అవ్వాల్సిన దానికన్నా తక్కువ మోతాదులో ఉత్పత్తి అవ్వడం వల్ల హార్మోన్స్ రక్తంలో తగ్గిపోవడం, శరీరంలో తగ్గిపోవడం వల్ల దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయన్నట్టు. అయితే దానికి సంబంధించి జనరల్గా సేమ్ ఇది కూడా షుగర్ లాగానే 50% నుంచి 70% మందికి ఏం లక్షణాలు ఉండవు. అందుకే కొంతమంది ఏంటంటే అందరికీ చేయకున్నా కూడా మిగతా వాళ్ళకి లక్షణాలు, ముఖ్యంగా మా పెయ్యి అంతా ఉబ్బిపోవడము లేకుంటే విపరీతంగా నిద్ర రావడము, బాగా అలసట కావడము, చాలా ఎక్కువ గురక పెట్టడము, ఎప్పుడు నిద్ర మబ్బు రావడము, నిద్రపోవడము, మోషన్స్ అంటే రొడ్డికి సరిగా రాకపోవడము, ఇట్లాంటి సమస్యలు ఉన్నప్పుడు ఏంటంటే థైరాయిడ్ పరీక్ష చేయించుకుంటే మంచిది. అండ్ ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఏంటంటే ఇవన్నీ లక్షణాలు ఉండకపోవచ్చు. సో చిన్నపిల్లల్లో ఏమవుతుంది, హైట్ పెరగరన్నట్టు. అంటే చిన్నపిల్లల్లో హైట్ పెరగట్లేదు, ప్లస్ ఫేస్ అంతా ఉబ్బిపోయింది, డల్ అయిపోయారు, చర్మం అంతా ఎండిపోయింది, పొడి పొడి అయిపోతుంది, అట్లాంటి లక్షణాలు ఏమైనా అనుమానం వచ్చినప్పుడు ఏంటంటే థైరాయిడ్ పరీక్ష చేసుకోవడం మంచిది. ఇది హైపోథైరాయిడిజం అంటాం. అంటే థైరాయిడ్ ఇప్పుడు దాకా మీకు చెప్పిన లక్షణాలు ఏంటంటే హైపోథైరాయిడిజం. ఇంకొక రకమైన థైరాయిడ్ ఉంటుంది, దాన్ని హైపర్ థైరాయిడిజం అంటాం. ఇది చాలా తక్కువ మందిలో ఉంటుంది. సో హైపర్ థైరాయిడిజం ఏంటంటే హార్మోన్స్ ఉత్పత్తి అవ్వాల్సిన దానికన్నా ఎక్కువ మోతాదులు ఉత్పత్తి అవ్వడం వల్ల కొద్దిగా బక్కగా అయిపోవడము లేకుంటే మోషన్స్ ఎక్కువ రావడము లేకుంటే కాలు చేతులు వణకడము, కళ్ళు ఉబ్బడము, గుండె డబ్బడబ కొట్టడం, ఇవన్నీ లక్షణాలు హైపర్ థైరాయిడిజం. ఇది చాలా తక్కువ మందికి ఉంటుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే చాలామంది భయపడేది ఏంటంటే థైరాయిడ్ అనగానే ముఖ్యంగా లేడీస్లో మ్యారేజ్ అయిన వాళ్ళు థైరాయిడ్ ఉంటే నాకు పిల్లలు పుట్టరు అని, అంటే ఇటు అమ్మ వాళ్ళ సైడ్ కానీ అటు అత్త వాళ్ళ సైడ్ అయినా కానీ ఎవరైనా కానీ అది ఎవరింట్లో అయినా కానీ థైరాయిడ్ అనగానే పిల్లలు పుట్టరు అనే ఒక భయంతో ఉండిపోతారు. థైరాయిడ్ ఉంటే పిల్లలు పుట్టరు అనేది తప్పండి. థైరాయిడ్ ఒకవేళ కరెక్ట్గా కంట్రోల్ చేసుకుంటే, ఒకవేళ ఆ టాబ్లెట్స్తో ఎక్కువ తక్కువ ఉన్నప్పుడు దాన్ని అడ్జస్ట్ చేసుకొని కరెక్ట్ డోసు మెయింటైన్ చేస్తే అందరిలాగానే పిల్లలు పుట్టే అవకాశాలు ఉంటాయి. అంతేగాని థైరాయిడ్ ఉంటే నాకు పిల్లలు పుట్టరు అనేది కాదు. అది ఖచ్చితంగా చాలా మిస్ఇన్ఫర్మేషన్, అంటే చాలా మందికి అది ఒక అపోహ అన్నట్టు. అపోహ మాత్రమే కానీ అది థైరాయిడ్ ఉంటే పిల్లలు పుట్టరు అనేది తప్పు. లాస్ట్ పాయింట్ ఏంటంటే థైరాయిడ్ ఉంటే కూడా చాలా మంది ఏదేదో భయపడిపోయి థైరాయిడ్ ఉంటే ఇది తినకూడదు అది తినకూడదు, క్యాబేజ్ తినద్దు, కాలీఫ్లవర్ తినద్దు, టొమాటో తినద్దు, మిల్ మేకర్ తిన, అవన్నీ ఏం లేదండి. థైరాయిడ్ ఉన్నప్పుడు అన్ని పదార్థాలు తినచ్చు. క్యాబేజ్ కాలీఫ్లవర్ తినద్దు అంటే జనరల్గా మనం అది పచ్చి తినదంటాం, కానీ పచ్చి ఎవరైనా తినం ఎట్లన్నా, అందరూ వండుకొని తింటాం కాబట్టి క్యాబేజ్ అయినా తినచ్చు, కాలీఫ్లవర్ అయినా తినచ్చు. కానీ ఏం తిన్నా కూడా తిన్న తర్వాత ఒక మనం ఏదైనా టాబ్లెట్ మార్నింగ్ పడిగడుపున వేసుకున్న తర్వాత నీళ్ళు తాగచ్చు, ఏమైనా టీ కాఫీ తాగాలన్నా, బ్రేక్ఫాస్ట్ చేయాలన్నా, ఏమైనా తినాలన్నా, టిఫిన్ చేయాలన్నా కూడా ఒక అరగంట గ్యాప్ ఉంచుకోవడం అనేది చాలా బెటర్ అంట. అప్పుడే ఆ టాబ్లెట్ అనేది కరెక్ట్గా పనిచేస్తుంది. ఇంతే థైరాయిడ్కి, దీని తప్ప ఇంకా డైట్ రెస్ట్రిక్షన్ కానీ ఏం చేయాల్సిన అవసరం లేదు.
11: బాగుంది డాక్టర్ గారు. ఇప్పుడు కార్యక్రమంలో చిన్న విరామం.
10: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
11: 24 గంటలు అత్యవసర సేవలు.
10: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో మరియు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్,
11: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్, ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని విభాగాలు కలిగిన హాస్పిటల్.
10: సిటీ స్కాన్, క్యాత్ ల్యాబ్, లామినార్, ఓటీ, డయాలసిస్ మరియు అంబులెన్స్ సౌకర్యము కలదు.
11: ఆర్థోపెడిక్, యూరాలజీ, కార్డియాలజీకి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో.
10: అన్ని రకాల ప్రధాన ఇన్సూరెన్స్ కంపెనీలకు అనుమతి.
11: సంప్రదించండి
10: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్.
11: సెల్ 8011999990.
13: థైరాయిడ్ చాలా మందికి హైపో థైరాయిడిజం, అట్లాగే హైపర్ థైరాయిడిజం గురించి మీరు చక్కగా వివరించారు. మీరు అన్నట్టు మనం ఎక్కువగా చూసేటటువంటిది హైపో థైరాయిడిజం. సో ఇది ఒకసారి టెస్ట్ చేసుకుంటే మనకు తెలిసిపోతుంది. అట్లాగే దీని గురించి మీరు అన్నట్టు చాలా సింపుల్గా, ఇది ఏ రిస్ట్రిక్షన్స్ లేకుండా మార్నింగ్ ఒక చిన్న టాబ్లెట్ వాడితే తగ్గిపోతుంది, పిల్లలు పుట్టారనేటువంటి అపోహలు పక్కకు పెట్టాలంటారు.
12: అంతేనండి.
13: బాగుంది డాక్టర్ గారు. ఇక చివరిగా ఈరోజు మనం చూసినట్టయితే ఊబకాయం, ఇది చిన్నపిల్లల్లో చాలా అందరిలో కనబడుతుంది. ఊబకాయం యొక్క లక్షణాలు, దీనికి కారణాలు కొంచెం వివరించండి.
12: ఊబకాయం అనేది చాలా ఎక్కువ పెరిగిపోతుందండి. ముఖ్యంగా ఏంటంటే లైఫ్ స్టైల్, మనం ఉండే సమాజంలో ఇప్పుడు ఉండే పరిస్థితులు బట్టి. ఇంతకుముందు ఇప్పుడు మా జనరేషన్ కానీ, ఇప్పుడు మాకన్నా సీనియర్ మా ఫాదర్ వాళ్ళ జనరేషన్ కానీ అందరం కూడా చిన్నప్పుడు చాలామంది ప్లేగ్రౌండ్లలో లేకుంటే ఏదో ఒక రకమైన గేమ్ ఆడుతూ ఉంటున్నారు, ఆడుకోవడం వల్లనో లేకుంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది ఎక్కువ ఉండడం వల్ల. కానీ ఈ కాలంలో అట్లా లేదు. చాలామంది ముఖ్యంగా చిన్న వయసులో కూడా ఊబకాయంతో నస్తూ ఉన్నారు. ముఖ్యంగా కారణం ఏంటంటే వాళ్ళు ఎక్కువ ఎక్సర్సైజ్ లేకపోవడం కానీ, లేకుంటే ఎక్కువసేపు స్క్రీన్ టైం అంటాం, అంటే ఫోను కానీ టీవీ పైన ఎక్కువ ఉండడం కానివ్వండి, లేకుంటే ఎక్కువ గేమ్స్ ఆడకపోవడం వల్ల. దాంతోపాటు ఈజీ ఫుడ్, జంక్ ఫుడ్ అయిపోయింది. ఈజీ ఫుడ్, జంక్ ఫుడ్ ఈజ్ ఆల్వేస్ అంటే ఇప్పుడు చాక్లెట్లు, బిస్కెట్స్, మైదా ఐటమ్స్ ఇవి ఏదైనా కానివ్వండి, ఇవి ఎక్కువ మోతాదులో తినడం వల్ల ఊబకాయం లోన్ అవుతున్నారు. అయితే ఇప్పుడు ఊబకాయం అనగానే ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు పెద్దవాళ్ళలో కూడా ఊబకాయం ఉన్నప్పుడు చాలామంది ఇప్పుడు ఇంజెక్షన్స్ గురించి అందరికీ ఒక అవగాహన వచ్చిందంటూ, ఊబకాయం అనగానే నేను ఇంజెక్షన్ తీసుకోగానే మ్యాజిక్ మొత్తం నార్మల్ అయిపోతా అని చాలామంది అకపోతానున్నారు. ఊబకాయం ఉన్నప్పుడు ఏంటంటే మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే మనం కొద్దిగా కష్టపడాలండి. మనము సింపుల్గా చెప్పాలంటే మనము చేసే పనికన్నా ఒక 30% పెంచాలి. అంటే మన సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంది, ఎక్కువసేపు కూర్చునే పరిస్థితుల్లో మనం ఉన్న మన జాబ్ వల్లనో దేని వల్లనో మనం కూర్చుంటున్నాము అంటే కనీసం 30 నుంచి 40 నిమిషాలు వాకింగ్ చేస్తూ మనం తినే దాంట్లో 30% తగ్గించండి. ముఖ్యంగా చక్కెర, తేనె, బెల్లం, మైదా పదార్థాలు తగ్గించడంతో పాటు తినే దాంట్లో 30%. అంతేగాని బాగా స్ట్రిక్ట్గా మొత్తం మార్చుకోవాల్సిన అవసరం లేదు. బాగా స్ట్రిక్ట్గా మొత్తం ఫుడ్ను మార్చుకుంటే ఏమవుతుందంటే మనం కొన్ని రోజుల తర్వాత తినలేము, చాలామంది మానేస్తారు అన్నట్టు. సో తినే దాంట్లో 30% తగ్గించుకోవడం సింపుల్గా ఏంటంటే 4 తింటే 3 ఇడ్లీలు, 3 తింటే 2 చపాతీలు, 3 తింటే 2 దోశలు, తినే దాంట్లో కొద్దిగా తక్కువ. ముందు ముందు పచ్చికూరగాయలు తిన్నామనుకోండి, తినే ముందు కొద్ది దోసకాయనో మొలకలు ఒక 5-6 క్యారెట్ పీసెస్ తిన్న తర్వాత భోజనం స్టార్ట్ చేసినామనుకోండి, అప్పుడు ఏమవుతాయంటే మనం తినే దాంట్లో ఆటోమేటిక్గా మనం 4 ఇడ్లీలు తినే బదులు ఆటోమేటిక్గా లేకుంటే 3 ఇడ్లీలు తినేస్తాము. సో ఆటోమేటిక్గా ఫుడ్ అనేది, తిండి అనేది తగ్గిపోతుంది. సో ఫస్ట్ ఇది చేయాలండి. ఇవన్నీ చేసి ఒక 3 నెలలు చూస్తాం అన్నట్టు. అంటే తను ఎంత కష్టపడుతున్నారు అని దాన్ని బట్టి అసెస్మెంట్ చేసిన తర్వాత, లేదు బాగా నియంగా బాగా కష్టపడిన తర్వాత కూడా అసలు ఇంత కూడా కొద్దిగా బరువు తగ్గట్లేదు అంటే అప్పుడు కొన్ని ఇంజెక్షన్స్ వచ్చినాయి. ఆ ఇంజెక్షన్స్ కూడా ఏంటంటే అందరికీ కూడా అవసరం పడదు. పేషెంట్ కండిషన్, ముఖ్యంగా బాగా లావు ఉన్నారు, బీఎంఐ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం, బాడీ మాస్ ఇండెక్స్ అనేది, అంటే వాళ్ళ హైట్ వెయిట్ బట్టి, దాంతోపాటు షుగరు, బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా అది ప్రిఫర్ చేస్తాం. ఇంజెక్షన్స్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం పడదు. కానీ అన్నిటికన్నా ముఖ్యమైనదంటే ఊబకాయం తగ్గించాలంటే స్క్రీన్ టైం అంటాం. స్క్రీన్ టైం కూడా అంటే టీవీ అండ్ ఫోను కలిపి గంటన్నర కన్నా ఎక్కువ చూడొద్దని చెప్తాం పిల్లల్లో, ముఖ్యంగా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానివ్వండి. అంతకన్నా ఎక్కువ చూస్తున్నారు అంటే ఇవన్నిటికీ కారణాలు వేరే క్రానిక్ ప్రాబ్లమ్స్, అంటే ఎక్కువ ఊబకాయంతో పాటు దాంతో వచ్చే సమస్యలు కూడా ఎక్కువ ఉంటాయి అన్నట్టు.
13: బాగుంది డాక్టర్ గారు. ఈరోజు చక్కగా డయాబెటిక్స్ గురించి, అట్లాగే థైరాయిడ్ గురించి, అట్లాగే ఉపగాయం గురించి మా శ్రోతలకు చక్కటి విలువైన సమాచారం అందించారు. మరి ఇంత మంచి ఉదయం, ఇంత మంచి సమయం మా కోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు.
12: ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.
10: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
13: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, కలిలవాడి, నిజామాబాద్. సెల్ 8019999990.
8: మరింతవరకు సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఇందులో పాల్గొన్నవారు ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ వినయ్ ధన్పాల్ గారు.
9: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
8: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:40. సినీ రంజని. సినీ సరాగాల మాలికా.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: శ్రోతలకు గమనిక, ఈ నెల 8వ తేదీ బుధవారం ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో నరాలు, వెన్నునొప్పి, తలనొప్పి, తలనొప్పి సమస్యలకు న్యూరో ఫిజీషియన్ డాక్టర్ రామ్ భూపాల్ రెడ్డి గారు తగిన సలహాలు ఇస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలోని మరో పాట రంజిత్ మహాలక్ష్మి గానం చేసిన స్టాలిన్ చిత్రం నుండి ఈ గీతాన్ని విందాం.

0: ఇంతటితో సినీ రంజిటి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 9 గంటలు. హృదయ రాగాలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: శ్రోతలు వాట్సాప్ సందేశం ద్వారా సినీ గీతాలు కోరే కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మీరు సందేశం పంపవలసిన మా వాట్సాప్ నంబర్ 8462245066 అనే నంబర్కి మీ పేరు, ప్రాంతం, వివరాలు టైప్ చేసి పంపించండి. మీరు కోరిన పాట వినడానికి సిద్ధంగా ఉండండి. మొదటి సందేశం పంపించారు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తుల గుప్త, గుల్లపూడి నాగలక్ష్మి, జగదీష్, రేవతి, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గుల్లపూడి సూర్యభార్గవి వీరు భక్త ప్రహ్లాద చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాటను వినిద్దాం.

0: హృదయ రాగాలు కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం చిన్న విరామం.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
3: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
2: మరిన్ని వివరాలకు మీ సమీప NDCC బ్యాంక్ శాఖను సంప్రదించండి.
4: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
5: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
4: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
5: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
4: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
5: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
4: 24 గంటలు అత్యవసర సేవలు.
5: NABH గుర్తింపు.
4: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
5: డాక్టర్ సీను నాయక్ 25వ వార్షికోత్సవం.
4: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
5: ఖలీల్వాడి, నిజామాబాద్.
4: సెల్ 7799090505.
5: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
4: ఆస్తమా, అలర్జీ, గ్లకోమా, రెటీనా, కంటి సమస్యలు,
5: ఎముకలు, కీళ్లు, కిడ్నీ, వెన్నుముక, నరాల సమస్యలకు,
4: క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ కేసులకు
5: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
4: ద్వారకా నగర్, నిజామాబాద్.
5: సెల్ 9032323258.
6: మేరా జూతా హై జపానీ, ఏ పటలూను ఇంగ్లీస్తానీ, సర్ పే లాల్ టోపీ రూసీ, ఫిర్ బి దిల్ హై హిందుస్తానీ.
7: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. మీ పాదాలను సురక్షితంగా ఉంచుకోండి. BIS నాణ్యతకు, నమ్మకానికి హామీ.
8: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: విరామం అనంతరం హృదయ రాగాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సీతారామం చిత్రం నుండి పాటను కోరిన శ్రోతలు రవీంద్రబాబు, ద్రుపదబాయి, శ్రీజ, అరవింద్, రిత్విక, శివాంష్, శృతి, సాయన్న, ప్రీతి, స్నేహ, వినయ్ కుమార్, వీరందరూ కందకుర్తి గ్రామం, రెంజల్ మండల్, నిజామాబాద్ నుండి. వీరి కోరికపై సీతారామం చిత్రం నుండి ఈ పాటను వినిద్దాం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు.

ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

హృదయ రాగాలు కార్యక్రమంలోని మరో సందేశం. కొండపల్లి రాజా చిత్రం నుండి మా కోసం పాటను వినిపించగలరు అంటూ ఏలూరు నుండి రఘుబీర్ సింగ్, సుగుణాబాయి, రాధా, మున్నా, అక్షయ, ఇంకా ఇదే పాటను కోరిన మరికొంతమంది శ్రోతలు పోచంపాటి నుండి అనూష, కరుణాకర్ రాజు, మోక్షిత, నిశాంత్, రామరాజు, విమల, భారతి. మరి వీరందరి కోరికపై కొండపల్లి రాజా చిత్రం నుండి ఈ పాటను విందాం.

చాటు మాటు ఆటు పోటు కోకమ్మ కట్టు దాటి పెట్టబె స్వీటు హాటు ఘాటు నాటు నీటు.

హృదయ రాగాలు కార్యక్రమం వింటున్న శ్రోతలకు గమనిక. రేపు మంగళవారం ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో రెటీనా, మోతెబిందు, గ్లకోమా వంటి కంటి సమస్యలకు నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నుకల్ గారు తగిన సలహాలు ఇస్తారు. అలాగే రేపు సాయంత్రం 6:30 తేజ హాస్పిటల్ ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో వివిధ రకాల మానసిక సమస్యలకు ప్రముఖ మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ రవితేజ గారు తగిన సలహాలిస్తారు.

శ్రోతలు మీరు వింటున్నారు హృదయరాగాలు కార్యక్రమం. కార్యక్రమంలోని మరో సందేశం, రణం చిత్రం నుండి మా కోసం పాటను వినిపించగలరు అంటూ నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి నుండి అరుణ, రాజేందర్, అఖిల, అపర్ణ, అలేఖ్య, రాజేశ్వర్, రాకేష్ కోరుతున్నారు. వీరందరి కోరికపై రణం చిత్రం నుండి ఈ పాటను విందాం.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: శ్రోతలకు గమనిక, ఈ నెల 8వ తేదీ బుధవారం ఉదయం 7:30 మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సరస్వతీనగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ డి రమాదేవి గారు తెలియజేస్తారు. అలాగే అదే రోజు అనగా బుధవారం ఉదయం 8 గంటలకు ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతినగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో రకరకాల క్యాన్సర్ వ్యాధులకు కారణాలు, వాటి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్యాన్సర్ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఎం రోహిత్ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు.

కార్యక్రమంలోని మరో సందేశం. పక్కింటి అమ్మాయి చిత్రం నుండి మా కోసం పాటను వినిపించగలరు అంటూ వినాయక్ నగర్ నిజామాబాద్ నుండి కుచన శ్రీహరి, జ్యోతి, స్నిగ్ధ, రాజ్ కమల్, వినోద్ కుమార్, గ్రీష్మ, రామ్ నందన్ వీరందరి కోరికపై ఈ పాటను వినేద్దాం.

80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై హృదయరాగాలు కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మీరు సందేశం పంపవలసిన మా వాట్సాప్ నంబర్ 8462245066. కొత్త శ్రోతల కోసం మరోసారి మా వాట్సాప్ నంబర్ తెలియజేస్తున్నాను 8462245066. కార్యక్రమంలోని మరో సందేశం. కుంకుమ తిలకం చిత్రం నుండి మా కోసం పాటను వినిపించగలరు అంటూ డొంకేశ్వర్ మండల్ గాదేపల్లి గ్రామం నుండి చౌకే శ్రీపాల్, లక్ష్మి, ధనుష్, శ్రీదేవి, నరేష్, చిట్టమ్మ, భాగీరథి వీరి కోరికపై కుంకుమ తిలకం చిత్రం నుండి ఈ పాటను విందాం.

0: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: శ్రోతలకు మరో గమనిక. ఈ నెల 9వ తేదీ గురువారం ఉదయం 7:30 కంఠేశ్వర ఛాతీ మరియు శ్వాస ఎమర్జెన్సీ హాస్పిటల్ ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో దగ్గు, దమ్ము లాంటి ఛాతీ సంబంధ వ్యాధుల నివారణ మార్గాల గురించి ఛాతీ మరియు ఊపిరితిత్తుల వ్యాధుల వైద్య నిపుణులు పల్మనాలజిస్ట్ డాక్టర్ బి రాజేశ్వర్ గారు తెలియజేస్తారు. అలాగే అదే రోజు అనగా 9వ తేదీ ఉదయం 8 వేదాంశ్ హాస్పిటల్ సరస్వతీనగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారు తెలియజేస్తారు.

మరో సందేశం. బీరవల్లి గ్రామం నుండి జిందం భూమయ్య వనమాల కోరుతున్నారు సంక్రాంతికి వస్తున్నాం చిత్రం నుండి పాటను వినిపించమని. వీరి కొరకు ఈ పాట.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

శ్రోతలకు గమనిక, ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణకు అందరూ సహకరించాలి. కలెక్టర్ ఇలా త్రిపాఠి. ఇంటింటి సర్వే ప్రారంభం. పారదర్శక ఓటరు జాబితా రూపకల్పన కోసం ఎన్నికల సంఘం అమలు చేస్తున్న ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు అందరూ సహకరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన షెడ్యూలును అనుసరిస్తూ ఎస్ఆర్ఏ ప్రక్రియ అమలులో భాగంగా బూత్ లెవెల్ అధికారులు గురువారం నుండి ఇంటింటి సందర్శనకు శ్రీకారం చుట్టారు. జూలై 24 తేదీ వరకు ఇంటింటి సర్వే కొనసాగనుంది. ఇందులో భాగంగా బీఎల్ఓ రుక్మిణి, సూపర్వైజర్ హరీష్ రెడ్డిలు గురువారం కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ నివాసంలో జిల్లా పాలనాధికారి ఇలా త్రిపాఠిని కలిసి ఎన్యూమరేషన్ ఫారంలు అందించారు. వీటిని పూరించి ఒక ఫారంను తిరిగి ఇవ్వాల్సిందిగా కోరారు. కలెక్టర్ నివాసాన్ని సందర్శించి ఎన్యూమరేషన్ ఫారం అందించినట్లుగా ఆన్లైన్ ద్వారా బీఎల్ఓ మొబైల్ యాప్లో అప్డేట్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్ఆర్ఐ ప్రక్రియకు అందరూ సహకరించాలని కోరారు. ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారం కరెక్టుగా నింపే విధంగా చూడాలని బీఎల్ఓలకు సూచించారు. ఈ ప్రక్రియలో తహసీల్దార్ వినయసాగర్ పాల్గొన్నారు. ఈ ప్రకటన నిజామాబాద్ జిల్లా పౌర సంబంధాల అధికారి గారిచే జారీ చేయడమైనది. కార్యక్రమంలోని మరో సందేశం. కొండల్వాడి డిస్టిక్ నాందేర్ నుండి సావన్కర్ గంగాధర్, విజయలక్ష్మి, రాజేష్, రాకేష్, రిసేత వీరు పండంటి కాపురం చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్నారు. వీరి కోరికపై పాట.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఆకాశవాణికి శుభోదయం అంటూ మరో మెసేజ్ వచ్చేసింది. ధర్మారావుపేట కామరెడ్డి జిల్లా నుండి. వీరు పవిత్ర బంధం చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్నారు. కోరినవారు మేర సంతోష్, మయూరి, నవదీప్, సత్తయ్య, కళావతి. వీరికోసం ఈ పాట.

జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

గుడ్ మార్నింగ్ ఆకాశవాణికి అంటూ మరో మెసేజ్ వచ్చేసింది మద్దికుంట కామరెడ్డి నుండి. ధ్రువ, వృషాలి, సరస్వతి, రాజేందర్ వీరు డీజే టిల్లు చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్నారు. అలాగే ఇదే పాటను కోరిన మరికొంతమంది శ్రోతలు సిరికొండ నుండి తాళ్లగీత, రాజలింగం, వృషాలి, కృష్ణ, ధ్రువ వీరందరి కోరికపై డీజే టిల్లు చిత్రం నుండి పాటను వింటారు.

ఈ పాటతో హృదయరాగలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. కాసేపట్లో వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: 왔다 묵혔습니다.
1: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 6 రోజుల పాటు ఇండోనేషియా, ఆస్టేలియా, న్యూజిలాండ్లలో పర్యటించనున్నారు. యూరియా బుకింగ్ యాప్ ద్వారా వానాకాలం సీజన్లో ఇప్పటి వరకు 2.52 లక్షల టన్నుల యూరియా విక్రయాలు జరిగాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గత ఏడాది ఇదే సమయానికి 2.22 లక్షల టన్నులే విక్రయించామన్నారు. రాష్ట్రంలో మరో 3.39 లక్షల టన్నుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పేరిట 125,000 కోట్ల రూపాయలు నీటిపాలు చేసిన మాజీ మంత్రి కేటీఆర్తో పాటు వీరశ్రేణులకు ఆ ప్రాంతానికి వెళ్లే నైతిక హక్కు లేదని ఐటీ శాఖ మంత్రి దుద్దుల శ్రీధర్బాబు అన్నారు. జీహెచ్ఎంసీ స్థానంలో రూపొందిస్తున్న క్యూర్ 2026 చట్టం ముసాయిదా ప్రభుత్వం నిన్న ప్రకటించింది. ముసాయిదాపై ప్రజలు నిపుణుల నుంచి ఈ నెల 24 వరకు అభిప్రాయాలు, సూచనలు ఆహ్వానించింది. అందుకోసం జీహెచ్ఎంసీ వెబ్సైట్లో ముసాయిదా బిల్లు కాపీ అందుబాటులో ఉంచింది. కేరళలో కొచ్చిలో నేడు ప్రారంభమయ్యే 2 రోజుల బ్రిక్స్ మహిళా వర్కింగ్ గ్రూప్ సమావేశానికి భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుంది. అన్ని రంగాల్లో మహిళా సాధికారిత, మహిళా నేతృత్వంలో అభివృద్దికి సంబంధించి కీలక అంశాలపై చర్చించేందుకు, అలాగే ఉమ్మడి ప్రాధాన్యతలతో సహకారం పెంపొందించేందుకు బ్రిక్స్ సభ్య దేశాల సీనియర్ ప్రభుత్వ అధికారులు సమావేశమవుతారని మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వశాఖ తెలిపింది. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు. ధైర్యం, దేశభక్తి, నిస్వార్థ సేవలకు ఒక శాశ్వత నిదర్శనమని కొనియాడారు. దేశ విభజన సమయంలో పశ్చిమ బెంగాల్ దేశంలో అంతర్భాగంగా ఉండేలా చూడటంలో డాక్టర్ ముఖర్జీ దృఢంగా నిలిచారని, ఆ తర్వాత జమ్మూకాశ్మీర్ అంశం కోసం తనను తాను అంకితం చేస్తున్నారని తెలిపారు. స్విట్జర్లాండ్లో జెనీవాలో నేడు జరుగుతున్న వినియోగదారుల పరిరక్షణ చట్టం విధానంపై అంతర్ ప్రభుత్వ నిపుణుల బృందం 9వ సమావేశానికి భారతదేశం అధ్యక్షత వహించనుంది. ఐక్యరాజ్యసమితి వాణిజ్య అభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న సమావేశం బుధవారం వరకు కొనసాగుతుంది. మహారాష్టలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు కొండచెట్లు విరిగిపడడంతో పూణే ముంబై ఎక్స్ప్రెస్ వే, ఓల్డ్ ముంబై పూణే హైవేపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ మార్గాల్లో పూర్తిగా ట్రాఫిక్ నిలిపేశామని, తదుపరి నోటీసులు వచ్చే వరకు ఇటుగా పయనించొద్దని మహారాష్ట స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వెల్లడించింది. ఈరోజు గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట, ఛత్తీస్గఢ్లలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 11 గంటలకు వినవచ్చు.
0: చేసుకున్నారు ఆకాశవాణి విద్యార్థి కేంద్రం. తరతరాలు తరిగిన ఆనందం అలరించే సంపూర్ణ వినోదం ఎవర్ గ్రీన్ హిట్స్ కి స్వాగతం పలుతుంది మీ జయశ్రీ. మరి మీకు నచ్చిన పాట, మీరు మెచ్చిన పాట వినాలి అనుకుంటున్నారు.

మా నెంబర్ తెలుసుకురా, 0408 యాడ్ చేస్తూ 2324-0852 నెంబర్కి మెసేజ్ చేయండి. మీకు నచ్చిన పాట వినండి ఎవర్ గ్రీన్ హెడ్స్లో. వింటనే ఉండండి ఆకాశవాణి వ్యూత్ భారతి కేంద్రం. కార్యక్రమంలో ముందుగా వినేద్దాం హైదరాబాద్ నుంచి గోపాలరావు వేదగిరి ఇంకా వారి కుటుంబ సభ్యులు, అలాగే గోపికానగర్ నుంచి శివకృష్ణగౌడ్ ప్రణీత వీళ్ళందరూ కోరుతున్న పాట అభినేత్రి మూవీ నుంచి పాట వినిపించమని కోరుతున్నారు.

జైలు అవకాశ మూవీ కోసం జస్ప్రీత్ రైనారెడ్డి ఆలపించిన రామజోగే శాస్త్రి పాటను వినిపించండి అంటున్నారు. ఇబ్రహీంపట్నం ఆదిభట్ల నుంచి గోపాలకృష్ణ ఉమాదేవి, అలాగే హైదరాబాద్ పద్మారావు నగర్ నుంచి ఉమామహేశ్వరరావు, ఉదయలక్ష్మి, లక్ష్మీ ప్రసన్న వీరందరూ కోరుతున్న పాట.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసీ ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసీ, హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో నెక్స్ట్ సాంగ్ రాజాజీ దగ్గర నుంచి గణేష్, లిఖిత్, యస్తీష్, లీలా, పూజ, పూర్విక వీళ్ళందరూ కోరుతున్న పాట నిన్ను కోరి మూవీ కోసం కార్తీక్, చిన్మయ్య ఆలపించిన రామజోగేశాస్త్రి గీతం, గోపి సుందర్ సంగీతం.

దాసి రామచంద్రం, సుమతి నాగరాజు, శ్రీకళ, భూవిక, శ్రీకృష్ణ, దీప్తి, సుహాస్, కృష్ణ, భిక్షపతి, వసంత, హర్షిణి, హిమశ్రీ వీరందరూ కోరుతున్నారండి. శ్రీనివాస్ మాలపాటి మ్యూజిక్ డైరెక్షన్లో విజయ్ కృష్ణ్ గాయత్రి ఆలపించిన పాట, చిత్రం ఆకాశంలో ఆశల హరివిల్లు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఇన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఇన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఇన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: డీజే మూవీ నుంచి పాట వినిపించమంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం నుంచి గంగు మహేందర్, నాగలక్ష్మి, గణవేత్, హర్షవర్ధన్, అశోక్, సమత, వైష్ణవి, సాయి చరణ్, చాణిక్య ఇంకా వారి కుటుంబ సభ్యులు.

0: పెడల నుంచి పార్వతీ కనకర్రావు, ఇంకా పద్మారావు నగర్ నుంచి సరస్వతి, శంకర్ శాస్త్రి వీళ్ళందరూ కోరుతున్న పాట డిస్కో రాజా మూవీ నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీత రచన సిరివెన్నెల సీతారాం శాస్త్రి, సంగీతం ఎస్ఎస్ థమన్.
1: తింటికి పప్ప
2: దిగిడి దిగిడి,
1: తింటికి పప్ప
2: తింటికి
1: పప్ప
2: దిగిడి దిగిడి,
1: తింటికి పప్ప

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: షాపల్లి నుంచి చింతల శ్రీనివాస్, అలాగే సికింద్రాబాద్ నుంచి రవికుమార్, రమాదేవి, రాణి, రవీంద్రనాథ్ వీరందరూ కోరుతున్నారండి గురు మూవీ నుంచి సాంగ్ ప్లే చేయమని.

మికీ జెమియర్ మ్యూజిక్ డైరెక్షన్ లో ఓ బేబీ మూవీ కోసం నూతన మోహన ఆల్పించిన భాస్కర్ భట్ల గీతాన్ని మా కోసం వినిపించండి అంటున్నారు యాదాద్రి వల్లిగొండ మండలం గొల్లేపల్లి గ్రామం నుంచి ఈదునూరి లక్ష్మయ్య, జంగమ్మ, వినోద్ కుమార్, నిహారిక, పునతేజశ్రీ, తనూజశ్రీ, హరిదీక్షిత్. మరి వీరందరి కోసం పాట ప్లే చేస్తున్నాను, వీనే ఎంజాయ్ చేయండి.

అనంతపురం జిల్లా కుడిమి గ్రామం నుంచి అఖిల్, అరుణ, సద్దానప్ప, లింగరాజు, సుధీర్, యశ్వంత్ వీరందరూ రిక్వెస్ట్ పంపించారండి. బాహుబలి మూవీ కోసం కార్తీక్ దామిని ఆల్పించిన అనంత శ్రీరామ్ గీతం, ఎంఎం కీరవాణి సంగీతం.

ఎద్దుమైలారం శ్రోతలు బాలకృష్ణ, శారదా, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ వీరందరూ కోరుతున్నారు. బృందావన మూవీ కోసం కార్తిక్, సుచిత్ర ఆలపించిన అనంత్ శ్రీరామ్ గీతం, ఎస్ఎస్ థమన్ సంగీతం.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

సికింద్రాబాద్ నుంచి రమేష్, రాధిక, జానకి, శ్రీకన్య, సతీష్, అలాగే గజ్వెల్, షేర్ల వెంకటేష్, సుగుణ, రాంప్రసాద్, చరణ్ వీళ్ళందరూ కోరుతున్న పాట మాస్ మూవీ కోసం కార్తీక్ ఆలపించిన భాస్కర్ భట్ల గీతం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

ఎవర్ గ్రీన్ హిట్స్ ఎంజాయ్ చేశారు కదా. స్టూడియో క్లాక్ లో టైం 10 గంటలు దాటి 59:15 అవుతుంది. మరి మా నెక్స్ట్ ఆర్ట్ షేక్ గుర్తుకొస్తున్నాయంటూ రెడీగా ఉన్నారు. వింటూనే ఉండండి ఆకాశవాణి విద్యుత్ భారతి కేంద్రం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 11 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు.
1: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ఎస్ఐఆర్లో అర్హత కలిగిన ఓటు కూడా కోల్పోకుండా బీఎల్ఏలు బీఎల్ఓలతో సమన్వయం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ఎస్ఐఆర్ ప్రక్రియను ఆగస్టు 30 వరకు పొడిగించాలని సిపిఎం రాష్ట కార్యదర్శి జాన్ వెస్లీ ఒక ప్రకటనలో చెప్పారు. ఇప్పటి వరకు సంబంధిత పారాలు 30% మంది కూడా చేరలేదని, ఎన్నికల కమిషన్ గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. సిద్దిపేట జిల్లా కరకపట్టలో బయోటెక్ పార్క్ 3లో సిరో ఫార్మా అత్యాధునిక ఉత్పత్తి కర్మాగారాన్ని మంత్రులు శ్రీధర్బాబు, దామోదర్ రాజనరసింహ, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రారంభించనున్నారు. ఆరోగ్య శాఖ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ ఇకపై ప్రతి నెల 1వ తేదీనే వేతనాలు అందేలా రాష్ట ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్టంలో ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు వచ్చే సెప్టెంబర్ వరకు ప్రతిరోజు రెమెడియల్ తరగతి నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. ఈ మేరకు లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం లిప్ మార్గదర్శకాలు తాజాగా జారీ చేసింది. చిరు వ్యాపారుల జీవనోపాధికి నిరంతర ప్రోత్సాహం అందిస్తామని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. సిద్దిపేటలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ సహకారంతో 5 మండలాల్లో 91 మంది చిరు వ్యాపారులకు 72 లక్షల రూపాయలు విలువైన ఎగ్ కార్ట్లు అందజేశారు. కన్నేపల్లి పంప్ హౌస్ బీఆర్ఎస్ హయాంలోనే మునిగిందని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ ఓ ప్రకటనలో ఆరోపించారు. ఫిఫా సాకర్ ప్రపంచకప్లో ఇంగ్లాండ్ నార్వే జట్లు క్వార్టర్ ఫైనల్ కు చేరుకున్నాయి. ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ 3-2 గోల్స్ తేడాతో మెక్సికోపై విజయం సాధించగా నార్వే 2-1 తేడాతో బ్రెజిల్ ఓడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు

0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో సమయం 11:03 దాటి 30 సెకండ్లు అవుతోంది. అందరికీ శుభోదయం చెప్తున్నాడు మీ ఆర్జే పవన్. మరి కాసేపట్లో గుర్తుకొస్తున్నాయి వింటారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: గుర్తుకొస్తున్నాయి గో మెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలందరికీ గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం. మరి ఈరోజు సోమవారం గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో ప్రతి సోమవారం మనం ఒక యాక్టర్ లేదా యాక్ట్రెస్ సినీ ప్రస్థానం గురించి మాట్లాడుకుంటాం కదా. మరి ఇవాళ ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నాం? ఎవరంటే, తెరపై నటించేవారు చాలామందే ఉంటారు, కానీ నటనకు నిర్వచనంగా మారే నటీమణులు కొంతమందే ఉంటారు. ఆ కొంతమందిలో ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న ఆవిడ ఖచ్చితంగా ముందు వరుసలోనే ఉంటారు. బరువైన పాత్రలతో కంటతడి పెట్టించాలన్న, పవర్ఫుల్ క్యారెక్టర్స్తో వారే వా అనిపించి ఏ పాత్ర చేసినా అది తాను మాత్రమే చెయ్యగలను అన్నంతగా అందరినీ మెప్పించిన సీనియర్ హీరోయిన్ గురించి ఈనాటి గుర్తుకొస్తున్నాయిలో మాట్లాడుకోబోతున్నాం. మరి ఒక పాట ప్లే చేస్తాను, ఆ పాట ప్లే చేయగానే ఆవిడెవరో మీకు అర్థమైపోతుంది. గెస్ట్ చేయండి, వాట్సాప్ నెంబర్ తెలుసు కదా, 0402324 0852 నెంబర్పై ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి. నాకు వాట్సాప్ ద్వారా మీరు ఎవరినైతే గెస్ట్ చేశారో ఆ పేరు పంపించండి, చూద్దాం ఎంతమంది శ్రోతలు కరెక్ట్గా గెస్ట్ చేస్తారు. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు మీ ఆర్జే పవన్తో, తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: ఎస్, గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. స్టూడియో క్లాక్ లో సమయం 11:12 దాటి 40 సెకండ్లు అవుతోంది. ఇంతకుముందు నేను జస్టిస్ చౌదరి సినిమాలో పాట ప్లే చేశాను కదా, మరి ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టమని అడిగాను. చాలా మంది శ్రోతలు కరెక్ట్ గా గెస్ చేసి పంపించారు. ఎస్, ఇవాళ మనం మాట్లాడుకోబోతున్న సీనియర్ హీరోయిన్ అలాగే ప్రఖ్యాత నటీమణి శారద గారి గురించి ఈనాటి గుర్తుకొస్తున్నాయి. నటించిన ప్రతి భాషలోనూ గొప్ప నటిగా పేరు తెచ్చుకోవడం ఆషామాషి కాదు, కానీ తెలుగు గడ్డపై పుట్టిన శారద గారు అది నిజం చేసి చూపించారు. అంతేకాకుండా మలయాళ చిత్రసీమలోనూ తనకి ఎవరూ సాటి లేరు అని నిరూపించుకుని ఆ రాష్ట్ర ప్రభుత్వం చేత ఊర్వశి అవార్డు అందుకున్నారు. అది కూడా ఒక్కసారి కాదండి, 3 సార్లు. శారద గారు నటిస్తే అది నిజంగా నటనా లేక నిజమా అనే విధంగా నటించేవారు. మొదట్లో హాస్య పాత్రల్లో నటించిన, తర్వాత క్రమంగా మంచి మంచి పాత్రలు అందిపుచ్చుకుంటూ హీరోయిన్గా ఎదిగారు శారద గారు. మరి ఈనాటి గుర్తుకొస్తున్న కార్యక్రమంలో హీరోయిన్గా శారద గారు నటించిన చిత్రాలు, ఆమెకి మంచి పేరు తీసుకొచ్చిన సినిమాలు, అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా టర్న్ అయిన తర్వాత ఆవిడ చేసిన పవర్ఫుల్ పాత్రలు, కంటతడి పెట్టించిన అద్భుతమైన పర్ఫార్మెన్స్ల గురించి ఈనాటి గుర్తుకొస్తున్నాయిలో మాట్లాడుకుందాం. శారద గారు నటించిన మంచి మంచి పాటలు వింటూ స్టేట్.

పలుకు మూసిన కలవాకి కనే పగలూరే నీయుతున్నా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

0: వస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: ఎస్, 11:23 దాటి 45 సెకండ్లు స్టూడియో క్లాక్ లో గుర్తుకొస్తున్నాయిలో ఊర్వశి శారద గారి సినీ ప్రస్థానం గురించి మాట్లాడుకుంటున్నాం కదా, యాక్ట్రెస్ స్పెషల్లో భాగంగా. శారద గారి స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి. ఆమె 1945 జూన్ 25 పుట్టారు. అంటే సరిగ్గా ఒక 10 రోజుల క్రితం ఆవిడ పుట్టినరోజు జరుపుకున్నారు. శారద గారి తండ్రి పేరు వెంకటేశ్వర్లు గారు, తల్లి కనకమ్మ గారు. శారద గారి అసలు పేరు సరస్వతి. వారిది సంప్రదాయాలకు విలువనిచ్చే కుటుంబం. తన చిన్నతనంలోనే మద్రాసులో ఉండే అమ్మమ్మ గారి దగ్గర ఎక్కువగా పెరిగారు శారద గారు. 6వ ఏట నుంచే భరతనాట్యం కూడా నేర్చుకున్నారు. దాంతో నాటకాల్లో యాక్ట్ చేసే అవకాశం వచ్చింది శారద గారికి. కానీ తండ్రి గారు ససే మీరా అన్నారు. ఎందుకంటే అప్పట్లో ఆడపిల్లలకి కట్టుబాట్లు ఎక్కువగా ఉండేవి కదా, కాబట్టి గ్లామర్ ఫీల్డ్ని సాధారణంగా ఒప్పుకునేవారు కాదు తండ్రి. కాబట్టి శారద గారికి కూడా అదే సమస్య ఎదురైంది. అయితే శారద గారి తల్లికి మాత్రం తన కూతురి ప్రతిభని వెలుగులోకి తీసుకురావాలి అని ఉండేది. అందుకే ఎవ్వరు ఏమన్నా అందరినీ ఒప్పించి మొండి పట్టుదలతో శారద గారిని నాటకాల్లోకి పంపించారు తల్లిగారు కనకమ్మ గారు. మరి నాటకాల్లో అడుగుపెట్టిన శారద గారు ఎలా అప్రతిహతంగా భారతదేశం మెచ్చే నటీమణిగా ఎదిగారు మాట్లాడుకుందాం. ఇవాళ గుర్తుకొస్తున్నాయిలో శారద గారి సినీ విశేషాలు మరిన్ని. అంతకన్నా ముందు ఆవిడ నటించిన ఒక మంచి పాట విందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే పవన్.

0: శారద గారు నటించిన బలిపీఠం సినిమాలోంచి ఒక మంచి పాట విన్నాం కదా బాలుగారు, సుశీలమ్మ పాడిన ఈ పాట రచన దేవులపల్లి గారు, సంగీతం చక్రవర్తి.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
0: స్టూడియో క్లాక్ లో టైం 11:30 క్రాస్ చేసి 45 సెకండ్స్ అవుతుంది. గుర్తుకొస్తున్నాయిలో శారద గారి సినీ ప్రస్థానం గురించి గుర్తు చేసుకుంటున్నాం. శారద గారు ఎవరు వద్దన్నా కూడా తన తల్లి కనకమ్మ గారి ప్రోత్సాహంతో నాటకాల్లోకి అడుగుపెట్టారని చెప్పాను కదా. తల్లి నమ్మకాన్ని శారద గారు నిజం చేసి చూపించారు. ఎందుకంటే ఆవిడ చాలా కష్టపడి కుటుంబ సభ్యులను ఒప్పించుకుని తన కూతురు భవిష్యత్తులో మంచి నటిగా ఎదగాలి అన్న ఆకాంక్షతో పంపించారు కాబట్టి తన తల్లి నమ్మకాన్ని వమ్ము చేయలేదు శారద గారు. నటిగా మంచి పేరు తెచ్చుకున్నారు. అంతలోనే కన్యాశుల్కం సినిమాలో బాల నటిగా కనిపించే ఛాన్స్ వచ్చింది. తర్వాత నాగభూషణం గారి చాలా పాపులర్ నాటకమైన రక్త కన్నీరులో కూడా ఆవిడ నటించారు. ఇక ఆ నాటకంలో ఆవిడ పర్ఫార్మెన్స్కి చాలామంది ముగ్ధులైపోయారు. ఆ పర్ఫార్మెన్స్ చూడ్డానికి వచ్చిన చాలామంది దర్శకులు కూడా శారద గారిని ఎంతగానో మెచ్చుకున్నారు. ఆవిడ కెరీర్ని మలుపు తిప్పింది రక్త కన్నీరు నాటకం. అప్పటికి ఇండస్ట్రీలో సరస్వతి పేరుతో, అంటే ఆవిడ నాటకాల్లో సరస్వతి పేరుతోనే బాగా పాపులర్ అయ్యారు. తర్వాత చాలామంది సరస్వతి పేరు గల ఆర్టిస్టులు ఉండడంతో అదే పేరు మళ్ళీ పెడితే గుర్తుపట్టడం కష్టమవుతుందని శారద అని పేరు మార్చుకుని సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారనమాట. ఏఎన్ఆర్ గారితో ఇద్దరు మిత్రులు, ఆత్మబంధువు, దాగుడు మూతలు సినిమాల్లో మంచి పేరు తెచ్చుకున్నారు శారద గారు. మరి శారద గారు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారిన తర్వాత నటించిన ఒక గొప్ప సినిమా ఉంది, అదే అమ్మ రాజీనామా. దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాలో ఈ అమ్మ పాట ఎప్పటికీ అగ్రగణ్యంలోనే ఉంటుందన్నమాట. మరి విందామా ఆ అమ్మ పాటని అమ్మ రాజీనామా సినిమా నుంచి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం. బిజినెస్ ముచ్చట్లు గుర్తుకొస్తున్నాయి.
2: Go retro with Akashvani Telugu.
3: పదకొండు గంటల 37 నిమిషాలు దాటి 40 సెకండ్లు అవుతోంది. గుర్తుకొస్తున్నాయిలో ఊర్వశి శారద గారి సినీ ప్రస్థానం గురించి మాట్లాడుకుంటున్నాం. ఆవిడ నటించిన సినిమాల్లో పాటలు వింటూ ఆనాటి రోజుల్ని మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాం కదా. మరి అచ్చ తెలుగు అమ్మాయి, తెనాలమ్మాయి అయిన శారద గారికి మలయాళంలో ఎక్కువగా పేరు వచ్చింది. మలయాళ నటిగా ఎక్కువ గుర్తింపు పొందారు. ఒక మలయాళ సినిమాకి ఊర్వశి అవార్డు కూడా రావడంతో అందరి దృష్టి శారద గారి వైపు మళ్ళింది. అసలు ఎవరి శారద, ఎక్కడమ్మాయి, మన మలయాళం అమ్మాయినా కాదా, తెలుగమ్మాయా, ఇంత చక్కగా నటిస్తోందా, మలయాళం భాష రాకున్నా అనేటువంటి మంచి పేరు తెచ్చుకున్నారు శారద గారు. అండ్ ఈ సినిమాను తెలుగులో కూడా రీమేక్ చేశారు. ఆ సినిమానే మనుషులు మారాలి అనే సినిమా. అందులో శారద గారి నటనకు మన ప్రేక్షకులు కూడా మంత్రముగ్ధులైపోయారు. దాంతో తెలుగు సినిమాల్లో అవకాశాలు మరింతగా పెరిగాయి శారద గారికి. సీనియర్ యాక్టర్లైన ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు లాంటి స్టార్ హీరో సినిమాల్లో నటిస్తూనే అప్పుడప్పుడే బడ్డింగ్ స్టార్స్గా ఎదుగుతున్న కృష్ణ గారితో పాటు శోభన్ బాబు గారు, కృష్ణరాజు గారు ఇలా చాలా మందితో యాక్ట్ చేశారు శారద గారు. కానీ శారద శోభన్ బాబుది హిట్ పేరుగా పేరు తెచ్చుకుంది. సిసింద్రి చిట్టుబాబు, కాలం మారింది, మానవుడు దానవుడు, బలిపీఠం, దేవుడు చేసిన పెళ్లి, ఇదా లోకం, కార్తీక దీపం, శారద జీవితం, ఇలా ఎన్నో సినిమాల్లో ఇద్దరు కలిసి నటించారు. హిట్ పేరుగా మంచి పేరు తెచ్చుకున్నారు. మాట్లాడుకుందాం ఇంకా శారద గారి గురించి. మరిన్ని విశేషాలు ఉన్నాయి, గుర్తుకొస్తున్నాయో మాట్లాడుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: సుశీల గారు, జానకి గారు కలిసి పాడిన కొన్ని పాటల్లో ఈ పాట కూడా ఒకటి. లెజెండరీ సింగర్స్ అయిన సుశీల గారు, జానకి గారు చే కలిసి పాడించిన ఘనత సత్యం గారికి దక్కింది. సత్యం గారు కంపోజ్ చేసిన ఈ పాట కార్తీక దీపం సినిమాలోది, రచన దేవులపల్లి కృష్ణశాస్త్రి.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586. గుర్తుకొస్తున్నాయి. Go retro with Akashvani Telugu.
0: 11:44 అవుతుంది స్టూడియో క్లాక్ లో. గుర్తుకొస్తున్నాయిలో శారద గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆవిడ నటించిన సినిమాల్లోని మంచి మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నాం కదా. మరి ఇవాళ గుర్తుకొస్తున్నాయిలో శారద గారి సినీ ప్రస్థానాన్ని ఇంకా కొనసాగిస్తే మనం తెలుసుకుంటే, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా సినిమాలు చేశారు శారద గారు. ఎన్ని రకాల పాత్రలు చేసినా కూడా శారద గారికి పేరు తెచ్చినవి మాత్రం నిస్సందేహంగా ట్రాజడీ క్యారెక్టర్సే, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్సే, అన్నీ బరువైన పాత్రలే. వాటిలో జీవించారామె. నేషనల్ అవార్డు అందుకోవాలని ప్రతి నటికి ఉంటుంది, కానీ కొందరికి కెరీర్లో ఒక్కసారి కూడా అవకాశం రాదు. కానీ శారద గారిని ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఏకంగా 3 సార్లు జాతీయ అవార్డు వరించింది శారద గారికి. ఇప్పుడంటే నేషనల్ అవార్డు అంటున్నాం, కానీ అప్పట్లో బెస్ట్ యాక్ట్రెస్ అయితే ఊర్వశి అని, బెస్ట్ యాక్టర్ అయితే భరత్ అని అవార్డు ఇచ్చేవారు. అలా ఊర్వశిగా 3 సార్లు అవార్డు అందుకున్నారు శారద గారు. కాబట్టి ఆవిడ పేరు ముందు ఊర్వశి అన్న పేరు ఫిక్స్ అయిపోయిందనమాట. అలా ఊర్వశి శారద అయ్యారు. అయితే 1993లో ఒక సినిమా వచ్చింది, అదే ఈవీవీ గారి దర్శకత్వంలో శోభన్ బాబు గారు, శారద గారు, వాణిశ్రీ గారు కలిసి నటించిన ఏవండి ఆవిడొచ్చింది అనే సినిమా. అప్పటికే శారద గారు 50వ పడిలో అడుగుపెట్టారు. ఎవరైనా 50వ పడిలో ఉన్న హీరోయిన్స్కి కానీ హీరోకి కానీ డ్యూయట్ పెడతారా? ఆ ధైర్యం చేశారు ఈవీవీ గారు. మరి ఈవీవీ గారు ప్రయోగాలు చేయడంలో దిట్ట కదా. మరి వాణిశ్రీ గారికి, శారద గారికి కలిపి శోభన్ బాబు గారితో ఒక డ్యూయెట్ ఉంది, అదే హత్తుకోమన్నాది అనే ఒక డ్యూయెట్ అనమాట. మనో గారు, చిత్రగారు, ఎస్పి శైలజ్ గారు పాడిన ఆ పాటకి రచన భువనచంద్ర గారు, సంగీతం రాజ్కోటి గారు అందించారు. మరి శోభన్ బాబు గారితో డ్యాన్స్ స్టెప్ వేసిన వాణిశ్రీ గారిని, శారద గారిని ఒక్కసారి గుర్తు చేసుకుందామా ఆ పాట వింటూ? స్టే ట్యూన్డ్.

0: సహాయకం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నెంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
3: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
4: 11:52 స్టూడియో క్లాక్ లో శారద గారి గురించి మాట్లాడుకుంటున్నాం గుర్తుకొస్తున్నాయిలో. హీరోయిన్లుగా ఒక వెలుగు వెలిగిన చాలా మంది ఏం చేస్తారంటే, హీరోయిన్లుగానే ఉండిపోవాలి, మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రాకూడదని చాలామంది అనుకుంటారు. బట్ కొంతమంది అలాంటిది ఏం లేకుండా సినిమాలో నటిస్తే చాలు, కనిపిస్తే చాలు అనే మైండ్ సెట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే శారద గారు కేవలం హీరోయిన్గానే మిగిలిపోవాలి అనుకోలేదు, మలిదశలో కూడా మంచి మంచి పాత్రలు పోషించారు ఆమె. లైక్ ఇందాక మనం అమ్మరాజీనామా సినిమా గురించి మాట్లాడుకున్నాం, అలాగే ఇప్పుడు పాట విన్న ఏవండి ఆవిడ వచ్చిందిలో కూడా వాణిశ్రీ గారితో పాటు ఆవిడ కూడా ఒక హీరోయిన్గా కనిపించారు. అలా చాలా మంచి మంచి పాత్రలు చేశారు. సెకండ్ ఇన్నింగ్స్లో ప్రెస్టీజియస్ క్యారెక్టర్స్ ప్లే చేశారు, తల్లి, అత్త లాంటి పాత్రలు. అత్త అనగానే మనకి నారీ నారీ నడుమ మురారి సినిమా గుర్తొస్తుంది కదా, అందులో కూడా చాలా మంచి పాత్ర చేశారు శారద గారు. అలా పోలీస్ ఆఫీసర్గా, జడ్జిగా, కలెక్టర్గా మంచి మంచి క్యారెక్టర్స్లో సత్తా చాటారు. పవర్ఫుల్ పాత్రలు చేయాల్సి వచ్చినప్పుడు శారద గారికే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేవారు మన దర్శకులు. ప్రేమ ఖైదీ, స్టేట్ రౌడీ, ప్రతిధ్వని లాంటి సినిమాల్లో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా శారద గారిని తప్ప మరెవరిని ఊహించుకోలేమంటే అతిశయోక్తి కానే కాదు. ఎన్టీఆర్ గారితో హీరోయిన్గా చేసి తర్వాత ఆయన లాస్ట్ చిత్రమైన మేజర్ చంద్రకాంత్లో కూడా శారద గారు ఆవిడ ఆయన ఎన్టీఆర్ గారి భార్య పాత్రలో నటించారు, చాలా చక్కటి నటన ప్రదర్శించారు. ఇప్పుడు మేజర్ చంద్రకాంత్ నుంచి ఓ పాట విందాం, స్టే ట్యూన్డ్.

11:56 శారద గారి గురించి మాట్లాడుకుంటున్నాం గుర్తుకొస్తున్నాయిలో. అమ్మ రాజీనామా, మేజర్ చంద్రకాంత్, బొబ్బిలి సింహం, కూలీ నెంబర్ 1, మెకానిక్ అల్లుడు, సంక్రాంతి, అంతఃపురం, ఆ సినిమా ఎలా మర్చిపోగలం చెప్పండి. ప్రకాష్ రాజు గారి భార్య పాత్రలో క్లైమాక్స్లో ప్రకాష్ రాజుకి కనువిప్పు కలిగించే పాత్రలో చాలా అద్భుతంగా నటించారు శారద గారు. ఆ సినిమాలో అందరూ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్లే కదా. అంతఃపురం సినిమా అంత ఈజీగా మర్చిపోలేము. తర్వాత స్టాలిన్, చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి గారు యాక్ట్ చేసిన స్టాలిన్లో చిరంజీవి గారి మదర్ పాత్రలో, యోగి, యోగి సినిమాని ఎవరు మర్చిపోగలరు, అందులో ప్రభాస్ తల్లిగా, సుకుమారుల్లో ఆదికి నానమ్మగా, ఇలా ఎన్నో మంచి మంచి పాత్రలు చేసి సెకండ్ ఇన్నింగ్స్ కూడా చాలా సక్సెస్ఫుల్గా మలుచుకున్నారు శారద గారు. శారద గారిది ఒక విధంగా చెప్పాలంటే సక్సెస్ఫుల్ లైఫ్ అనే చెప్పాలి. ఆమె మొదట్లో తను హీరోయిన్ ఏంటి అన్న వాళ్ళంతా ఆమె ఎంత గొప్ప నటో గుర్తించాక బ్రహ్మరథం పట్టారు. అవార్డులు, రివార్డులు, ప్రశంసలు, సన్మానాలతో నటిగా గొప్ప స్థాయిని చూశారు ఆమె. కొన్ని దశాబ్దాల పాటు హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా స్టార్డమ్ చూసిన శారద గారు ప్రస్తుతం చెన్నైలో ఉంటున్నారు. భగవంతుడు శారద గారికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది ఈనాటి గుర్తుకొస్తున్నాయి.

0: హ్యాపీ డేస్ సినిమా నుంచి విన్న పాట అది. రంజిత్ సునీత సారథి పాడిన పాట. వనమాలి గారి సాహిత్యానికి మిక్కీ జే మేయర్ సంగీతం.
1: మాటైనా
2: పాటైనా
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 MHz.

0: マヌジェネレンジェニ
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో సమయం 12:14 సరిగ్గా. మీరు వింటున్న కార్యక్రమం చైతన్య స్ఫూర్తి. నేను మీ ఆర్జే పవన్. మరి ఇవాళ ఏ మహానాయకుడి వర్ధంతి జరుపుకుంటున్నామను? ప్రేమగా అంతా ఆయన్ని బాబూజీ అంటారు. పీడితులు, బహుజనులు, అణగారిన వర్గాల ఆత్మబంధువు ఆయన. పరిపాలనా దక్షునిగా దేశ చరిత్రలో ఆయనది విశిష్ట స్థానం. దేశ స్వాతంత్ర్యం కోసం, సామాజిక సమానత్వం కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన సామాజిక విప్లవ యోధుడు బాబు జగ్జీవన్ రామ్. దూరదృష్టితో దీర్ఘకాలిక ప్రణాళిక రచనలో తిరుగులేని నాయకుడు బాబు జగ్జీవన్ రామ్. చివరి శ్వాస వరకు ఉప్పొంగే ఉత్సాహంతో పనిచేసిన గొప్ప నాయకుడాయన. మరి ఈనాటి చైతన్య స్ఫూర్తిలో బాబు జగ్జీవన్ గారి రాజకీయ ప్రస్థానం గురించి, అలాగే ఆయన చేసిన పోరాటాల గురించి, ఆయన పోరాట పటిమ గురించి మాట్లాడుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన ఆ పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్, నువ్వొస్తావని సినిమా నుంచి.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

చైతన్య స్ఫూర్తిలో బాబు జగ్జీవన్ రామ్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం ఇవాళ ఆయన వర్ధంతి సందర్భంగా. బహుజనులకు స్వేచ్ఛ, రైతులకు ఆసరా, కార్మికులకు రక్షణ, రాజ్యాంగ రచనలో తోడ్పాటు, ఇవన్నీ సాధించిన నేత జగ్జీవన్ రామ్. ఆయన జీవితంలో ఎన్నో ఆటుపోట్లు, అవమానాలు జరిగాయి. అయితే సహనం వాటిని జయించింది. ప్రజాప్రతినిధిగా ఎన్నికైన వెంటనే తనకు జరిగిన అవమానాలు గుర్తుంచుకుని వాటిని సరిచేశారాయన. సహనంతో పోరాడారు బాబు జగ్జీవన్ రామ్. ఏప్రిల్ 5, 1908 జన్మించారు. బీహార్ ఆయన సొంత రాష్ట్రం. హరిత విప్లవం, భారత వ్యవసాయ రంగం ఆధునికీకరణకు ఆయన చేసిన కృషి చాలా ఉంది. పాఠశాల స్థాయి నుంచే ఆయన వివక్షను ఎదుర్కొన్నారు. బనారస్ యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడే ఆయన తనలా వివక్ష ఎదుర్కొంటున్న అణచివేయబడిన వర్గాల వాదందరినీ సంఘటితం చేసి నాయకత్వ లక్షణాల్ని యూనివర్సిటీ స్థాయి నుంచే పుణుక్కిపుచ్చుకున్న ధీశాలి బాబు జగ్జీవన్ రామ్. మాట్లాడుకుందాం ఇంకా చైతన్య స్ఫూర్తుల వారి గురించిన విశేషాలు ఓ పాట తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: డేవిడ్ సైమన్ పాడిన ఈ పాట భరత్ అనే నేను సినిమాలోది. గీత రచన రామజోగేశ్ శాస్త్రి గారు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. బాబు జగ్జీవన్ రామ్ గారి గురించి, ఆయన జీవిత విశేషాల గురించి మరింత మాట్లాడుకుందాం 12:40 వార్తల అనంతరం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాలను

0: 02324052, WhatsApp number 7382608586.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 12:30 మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

దేవాలయస్థం ఉదయాన్ని సందర్శిస్తానని మోదీ తెలిపారు. అనంతరం ఆస్టేలియా ప్రధాని యాంటోనీ అల్బనీస్ ఆహ్వానం మేరకు మెల్బోర్న్ వెళ్లనున్నారు. రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, విద్య, సాంకేతికత, క్రీడలు వంటి అంశాలపై చర్చల ద్వారా భారత్ ఆస్టేలియా భాగస్వామ్యం మరింత బలోపేతమవుతుందని మోదీ పేర్కొన్నారు. చివరిగా న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ ఆహ్వానం మేరకు ఆక్లాండ్ సందర్శిస్తారు. గత ఏడాది మార్చిలో లక్సన్ భారత పర్యటన తర్వాత ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు ఈ పర్యటన మరింత పెంచుతుందని, ఆర్థిక వాణిజ్య బంధాలపై ప్రధానంగా చర్చిస్తామని మోదీ తెలిపారు. తూర్పు దక్షిణ హిందూ మహాసముద్ర దేశాలైన ఇండోనేషియా, ఆస్టేలియా, న్యూజిలాండ్ పర్యటనలు భారతదేశ యాక్ట్ ఈస్ట్ పాలసీ, మహాసాగర్ విజన్తో పాటు స్వేచ్ఛ, ఇండో పసిఫిక్ ప్రాంతం పట్ల దేశ దృక్పథాన్ని మరింత బలోపేతం చేస్తాయని ప్రధానమంత్రి తెలిపారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. భారతదేశ అఖండత పట్ల ముఖర్జీకున్న అచంచల నిబద్ధతే ఆయన ప్రజాజీవితాన్ని నిర్వచించిందని, ధైర్యం, జాతీయవాదం, నిస్వార్థ సేవకు నిలువెత్తు రూపంగా ప్రధాని అభివర్ణించారు. దేశ విభజన సమయంలో పశ్చిమ బెంగాల్ భారతదేశంలో అంతర్భాగంగా ఉండేలా చూడటంలో దృఢంగా నిలిచారని, ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్ ప్రయోజనాల కోసం తన జీవితాన్ని అంకితం చేశారని చెప్పారు. 2019లో ఆర్టికల్ 370/35(a)ను రద్దు చేయటం ఆయన బలిదానానికి లభించిన నిజమైన నివాళి అని మోదీ తెలిపారు. ముఖర్జీ కోల్కతా విశ్వవిద్యాలయానికి అతిపిన్న వయస్కుడైన వైస్ ఛాన్సలర్గా విద్యా సంస్కరణలు తెచ్చారని గుర్తు చేశారు. స్వతంత్ర భారత తొలి పరిశ్రమలు సరఫరా మంత్రిగా దామోదర్ వ్యాలీ కార్పొరేషన్, సింద్రి ఫెర్టిలైజర్ ప్లాంట్ వంటి సంస్థల ద్వారా ఆధునిక పారిశ్రామిక భారతదేశానికి పునాది వేశారన్నారు. అలాగే 1943 బెంగాల్ కరువు సమయంలో సహాయ కేంద్రాలు, కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేసి ఆయన చేసిన మానవతా సేవలు ప్రధానమంత్రి కొనియాడారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆయనకు ఘన నివాళులర్పించారు. డాక్టర్ ముఖర్జీ ఒక ప్రముఖ విద్యావేత్త, దూరదృష్టి గల రాజనీతిజ్ఞుడు, దేశ నిర్మాతని, విద్య, రాజకీయ, ప్రజాస్వామ్య ప్రయాణంలో ఆయన చెరగని ముద్ర వేశారని ఉపరాష్టపతి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. దేశ సేవ, జాతీయ ఐక్యత పట్ల అచంచల అంకిత భావానికి ముఖర్జీ జీవితం ఒక స్ఫూర్తిదాయకమైన ఉదాహరణని ఓం బిర్లా సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఒక విద్యావేత్తగా ఉన్నత విద్యారంగానికి విశేష సహకారం అందించారని, అదే సమయంలో ప్రజానాయకుడిగా జాతి ప్రయోజనాలు, ప్రజాస్వామ్య విలువల పట్ల స్పష్టమైన నిబద్ధత చాటుకున్నారని కొనియాడారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. భారతీయ జనసంఘ వ్యవస్థాపకులు దేశ ఐక్యత, సమగ్రత, సాంస్కృతిక జాతీయవాదాన్ని బలంగా సమర్థించిన గొప్ప నాయకుడు ముఖర్జీ అని సామాజిక మాధ్యమ వేదికగా కొనియాడారు. దేశమే ప్రథమం అనే ఆదర్శాన్ని తన జీవిత మార్గదర్శక సూత్రంగా మార్చుకున్నారని, బెంగాల్ విభజన సమయంలో ఆయన చూపిన దూరదృష్టి గల నాయకత్వం జమ్మూకాశ్మీర్ను భారతదేశంలో అంతర్భాగం ఉంచేందుకు ఆయన చేసిన పోరాటం భారత చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. సిద్ధాంతాల పట్ల ఆయనకున్న తిరుగులేని నిబద్ధత, దేశ సమగ్రత కోసం ఆయన చేసిన పోరాటం యువతకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తూనే ఉంటాయని అమిత్ షా తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో జరిగే సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. సహకార సమృద్ది దార్శనికతకు అనుగుణంగా ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. వీటిలో 232 ధాన్యపు నిల్వ గిడ్డంగుల ప్రారంభం, సహకార్ 1 భూమి పూజ, ఉత్తరప్రదేశ్ మహారాష్టలో టిష్యూ కల్చర్ సౌకర్యాల భూమి పూజ, నేషనల్ కోఆపరేటివ్ డేటాబేస్, జియో ట్యాగ్ మొబైల్ యాప్, NDDB మిల్క్ సప్లై రివ్యూ డాష్ బోర్డ్ పోర్టల్ ప్రారంభోత్సవాలున్నాయి. అలాగే 50,000 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ఈ ప్యాక్స్ గా మారనున్నాయి. BBSSL, ICAR మధ్య విత్తన వ్యవస్థల బలోపేతం కోసం అవగాహన ఒప్పందం కుదరనుంది. ఈ వేడుకల్లో కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మ, సహాయ మంత్రులు క్రిషన్ పాల్, మురళీధర్, సహకార రంగ ప్రతినిధులు పాల్గొంటారు. కొమరోస్ దేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆ దేశ విదేశాంగ మంత్రి అంబాయ్ మహమ్మద్తో పాటు అక్కడి ప్రజలకు విదేశాంగ మంత్రి జైశంకర్ శుభాకాంక్షలు తెలిపారు. విజన్ మహాసాగర్ మార్గదర్శకత్వంలో ఇరు దేశాల మధ్య భాగస్వామ్యం మరింత బలోపేతం చేసేందుకు భారత్ కట్టుబడి ఉందని జైశంకర్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. అలాగే మలావి దేశ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని ఆ దేశ విదేశాంగ మంత్రి డాక్టర్ జార్జ్ టీ చపోండాతో పాటు మలావి ప్రజలకు విదేశాంగ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. స్విట్జర్లాండ్లో జెనీవాలో
నేటి జరుగుతున్న వినియోగదారుల పరిరక్షణ చట్టం విధానంపై అంతర్

ప్రభుత్వ నిపుణుల బృందం 9వ సమావేశానికి భారతదేశం అధ్యక్షత వహించనుంది. ఐక్యరాజ్య సమితి వాణిజ్య అభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న సమావేశం బుధవారం వరకు కొనసాగుతుంది. వినియోగదారుల రక్షణ చట్టాలు, విధానాలు ఎదురవుతున్న కొత్త సవాళ్లపై చర్చించేందుకు సభ్య దేశాలు, అంతర్జాతీయ సంస్థలు, వినియోగదారుల రక్షణ అధికారులు, విద్యావేత్తలు ఈ సదస్సులో పాల్గొంటారు. భారత్ వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి కారే ఈ 3 రోజుల సదస్సుకు అధ్యక్షత వహిస్తారు. ఈ సమావేశంలో వినియోగదారుల సమాచారం, విద్య, స్థిరమైన వినియోగం, అంతర్జాతీయ మార్కెట్లలో వినియోగదారుల రక్షణ చట్టాల అమలు, సరిహద్దు వినియోగదారుల రక్షణ వంటి కీలక అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 3 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల షెడ్యూల్ ఎన్నికల సంఘం ప్రకటించింది. బీహార్లో బాంకీపూర్, గుజరాత్లో మంజల్పూర్, మధ్యప్రదేశ్లో దతియా నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 13 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 14న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. 30న పోలింగ్ నిర్వహించనున్నారు. బీహార్లో ప్రస్తుత సభ్యులు నితిన్ నబీన్ రాజీనామా చేయడంతో బాంకీపూర్ సంఘకు ఉప ఎన్నిక అనివార్యమైంది. అలాగే గుజరాత్లో మంజల్పూర్ అసెంబ్లీ నియోజకవర్గ సభ్యులు యోగేష్ బాయ్ మరణించడంతో అక్కడ ఖాళీ ఏర్పడింది. అస్సాంలో గౌహటీలో బ్రిక్స్ మాదక ద్రవ్యాల నిరోధక సంస్థల అధిపతుల సమావేశం ఈ రోజు ప్రారంభం కానుంది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆధ్వర్యంలో 2 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. డ్రగ్స్, అక్రమ రవాణా, వ్యసనాలకు వ్యతిరేకంగా సహకారం బలోపేతం చేయడానికి బ్రిక్స్ సభ్య దేశాల ప్రతినిధులు ఇందులో పాల్గొంటారు. కేరళలో కొచ్చిలో ఈ రోజు ప్రారంభమయ్యే 2 రోజుల బ్రిక్స్ మహిళా వర్కింగ్ గ్రూప్ సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. అన్ని రంగాల్లో మహిళా సాధికారత, మహిళా నేతృత్వంలో అభివృద్దికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించేందుకు, అలాగే ఉమ్మడి ప్రాధాన్యతలో సహకారం పెంపొందించేందుకు బ్రిక్స్ సభ్య దేశాల సీనియర్ ప్రభుత్వ అధికారులు సమావేశమవుతారని మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా సయ్యద్ అలీ ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొనేందుకు భారత్కు ఇరాన్ రాయబారి కార్యాలయం కృతజ్ఞతలు తెలిపింది. ఈ అంత్యక్రియల కార్యక్రమాల్లో భారతీయ రాజకీయ నాయకులు, పార్లమెంట్ సభ్యులు, పండితులు, మేధావులు, వివిధ మతాల ప్రతినిధులు పాల్గొనడం ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక, మానవీయ సంబంధాలు ప్రతిబింబిస్తుందని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొంది. ఈరోజు గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది. తూర్పు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మహే, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఫిఫా సాకర్ ప్రపంచకప్లో ఇంగ్లాండ్, నార్వే జట్లు క్వార్టర్ ఫైనల్కు చేరుకున్నాయి. ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ 3-2 గోల్స్ తేడాతో మెక్సికోపై విజయం సాధించగా, నార్వే 2-1 తేడాతో బ్రెజిల్పై విజయం సాధించింది. బ్రెజిల్ సీనియర్ ఆటగాడు నయమోర్ జూనియర్ అంతర్జాతీయ ఫుట్బాల్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్టుగా ప్రకటించాడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 6 రోజుల పాటు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటిస్తారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా ఉపరాష్టపతి, ప్రధానమంత్రి, లోక్సభ స్పీకర్, కేంద్ర హోంమంత్రి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. గుజరాత్, కొంకణ్, గోవా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఫిఫా సాకర్ ప్రపంచకప్లో ఇంగ్లాండ్, నార్వే జట్లు క్వార్టర్ ఫైనల్స్కు చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి పునః స్వాగతం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమా నుంచి విన్న పాటిది. రచన విశ్వ, సంగీతం శ్రీకర్ అగస్తి, పాడినవారు అనురాగ్ కుల్కర్ణి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: పన్నెండు గంటల 46 నిమిషాలు స్టూడియో క్లాక్ లో బాబు జగ్జీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలు, అలాగే నాయకుడిగా ఆయన ఎదిగిన తీరు గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. మహాత్మాగాంధీ గారు ప్రారంభించిన అంటరానితనం వ్యతిరేక ఉద్యమంలో బాబూజీ చురుగ్గా పాల్గొన్నారు. 1935లో ఆయన అందరికీ సమానత్వం సాధించడానికి ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ AIDCLను స్థాపించారు. తర్వాత అది రాజకీయ పార్టీగా అవతరించింది. రాజ్యాంగ సభలో ఆయన బహుజన హక్కుల కోసం గట్టిగా వాదించేవారు. 1946లో ఆయన జవహర్ లాల్ నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వంలోను, ఆ తర్వాత స్వతంత్రానంతరం భారత ప్రభుత్వ మొదటి మంత్రివర్గంలో కూడా కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. అలాగే కేబినెట్ లో అతి పిన్న వయస్కుడిగా కూడా గుర్తింపు పొందారు బాబు జగ్జీవన్ రామ్. ఇందిరాగాంధీ ప్రభుత్వంలోనూ మంత్రిగా పనిచేశారు. అండ్ అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇండో పాక్ యుద్ధ సమయంలో జగ్జీవన్ రామ్ డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నారు, రక్షణ మంత్రిగా పనిచేశారు. చాలా కీలక పాత్ర అయింది అప్పుడు యుద్ధ సమయంలో. ఇది బంగ్లాదేశ్ ఏర్పాటుకి కారణమైంది. January 1979 నుంచి 1979 జూలై వరకు, అంటే సుమారు 7 మాసాల వరకు, ఆయన భారతదేశ ఉప ప్రధానమంత్రిగా కూడా పనిచేశారు. ఇంకా మాట్లాడుకుందాం బాబు జగ్జీవన్ రామ్ గారి గురించి. మరిన్ని విశేషాలు చైతన్య స్ఫూర్తిలో ఓ పాట విన్న తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం విత్ మీ ఆర్జే పవన్.

0: బడ్జెట్ పద్మనాభం సినిమా నుంచి విన్న పాట అది. సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి గారు, రచన చంద్రబోస్ గారు, పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంత గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివిధ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
3: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
4: ఆ చిహ్నం లేకపోతేనో?
3: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
5: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
6: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
7: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
0: చైతన్య స్ఫూర్తిలో బాబు జగ్జీవన్ రామ్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం ఈ రోజు ఆయన వర్ధంతి సందర్భంగా. సామాజిక సంస్కరణ ఉద్యమాల్లో తనకంటూ విశిష్టమైన స్థానాన్ని పదిలపరుచుకున్నారు బాబు జగ్జీవన్ రామ్. కులరహిత సమాజం కోసం జీవితాంతం పోరాడారాయన. అంబేద్కర్ సమానుడిగా కూడా చెప్తారాయన్ని. బాబూజీని స్మరించుకోవడం అంటే భారతదేశ స్వాతంత్ర్య సామాజిక ఉద్యమాల్లో జరిగిన సమున్నత ఘట్టాల్ని మరొక్కసారి గుర్తు చేసుకోవడమే. ఆయన మహోన్నత నాయకత్వం, వ్యక్తిత్వం భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు మహాబలాన్ని చేకూర్చి పెట్టాయనే చెప్పాలి. 28 వయస్సులోనే బీహార్ నుండి జగ్జీవన్ రామ్ తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆయన స్థాపించిన డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ నుంచి 14 రిజర్వ్డ్ స్థానాల నుంచి అభ్యర్థుల్ని పోటీకి నిలబెట్టి ఎటువంటి వ్యతిరేకత లేకుండా 14 గెలిపించుకుని ఒక రాజకీయ నిర్ణయాత్మక శక్తిగా ఎదిగారు. రాజకీయాల్లో సంచలనం సృష్టించారు బాబు జగ్జీవన్ రామ్. ఇంకా మాట్లాడుకుందాం చైతన్య స్ఫూర్తిలో మరిన్ని విశేషాలు. అంతకన్నా ముందు ముకుంద సినిమా నుంచి ఒక వండర్ఫుల్ ట్రాక్ వస్తోంది. మికిజే మేయర్ కంపోజిషన్ లో రాహుల్ నంబియార్, రేవంత్ పాడిన ఈ పాట రచన సిరివెన్నెల గారు. స్టే ట్యూన్డ్.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
1: ఒంటి గంట దాటి 1:35 35 సెకండ్లు అవుతోంది. చైతన్య స్ఫూర్తిలో బాబు జగ్జీవన్ రామ్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఈవేళ ఆయన వర్ధంతి సందర్భంగా 3 దశాబ్దాలకు పైగా కేంద్ర కేబినెట్ మంత్రిగా ఎంతో దక్షతతో సేవలందించారు జగ్జీవన్ రామ్. ఆహార శాఖ మంత్రిగా దేశంలో ఉన్నటువంటి ఆహార సమస్య పరిష్కారానికి ఆయన అహర్నిశలు కృషి చేసి ఆహారోత్పత్తిని పెంచారు. మొట్టమొదట ఉప ప్రధాని అయిన అణగారిన వర్గాల నేత కూడా బాబుజీనే. 1936 నుంచి 1986 వరకు జగ్జీవన్ రామ్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు. అంటే సుమారు 50 సంవత్సరాలు అన్నమాట. అది ఇప్పటికీ ప్రపంచ రికార్డుగా ఉంది. ముప్పై సంవత్సరాల పాటు కేంద్ర మంత్రిగా ఉండడం కూడా ఒక రికార్డే. 50 ఏళ్ల రాజకీయ జీవితంలో బాబూజీకి ఒక్క మచ్చ కూడా లేదు. తెలివితో నిర్ణయాలు తీసుకుంటారని, కష్టాల్లో ధైర్యంగా వ్యవహరిస్తారని పేరు పొందారు జగ్జీవన్ రామ్.

వకీల్ సాబ్ సినిమా నుంచి విన్న పాట అది. శంకర్ మహాదేవన్, పృథ్వీచంద్ర పాడిన పాట. రచన రామజోగేశ్ శాస్త్రి, సంగీతం థమన్. దేశంలోని పేద వర్గాలు, శ్రామిక కర్షక వర్గాలు, వెనుకబడిన వర్గాలు, ముఖ్యంగా షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, వారి హక్కుల అభివృద్ధి కోసం జగ్జీవన్ రామ్ తీవ్రంగా కృషి చేశారు. అంటరానితనాన్ని తరిమి కొట్టేందుకు అంబేద్కర్తో సమానంగా పోరాటం చేశారు జగ్జీవన్ రామ్. దామోదరం సంజీవయ్య గారిని అవిభక్త ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిని చేయడంలో కూడా బాబూజీ కీలక పాత్ర పోషించారు. ఉజ్జయినిలో విక్రమ విశ్వవిద్యాలయం 1967లో జగ్జీవన్ రామ్ను గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. అలాగే కాన్పూర్ విశ్వవిద్యాలయం కూడా మరొక డాక్టరేట్ అందించింది 1968లో. 1986 జూలై 6న, అంటే ఇదే రోజున బాబూజీ భౌతికంగా దూరమయ్యారు. ఆయన దేహాన్ని విడిచిన దేశానికి చేసిన సేవలు, సంస్కరణలు, ఆయన ఆచరించిన సిద్ధాంతాలు ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి, అందరికీ ప్రేరణ కలిగిస్తూనే ఉంటాయి. కాదంటారా? ఇది ఈనాటి చైతన్య స్ఫూర్తి బాబు జగ్జీవన్ రామ్ గారి గురించి ఆయన వర్ధంతి సందర్భంగా. స్టే ట్యూన్డ్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తిరుగా ఉషారమణి. రాష్టంలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో అర్హత కలిగిన వ్యక్తులు ఓటు హక్కు కోల్పోకుండా బిఎల్ఏలు బిఎల్ఓలతో సమన్వయం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ ఆశయాలను ఆకాంక్షలను నెరవేరుస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. హనుమకొండ జిల్లా కాజీపేటలోని నూతన రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో త్వరలోనే ఉత్పత్తి ప్రారంభం కానుందని రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్ ప్రకటించారు. రాష్టంలో రాబోయే 7 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. రాష్టంలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ఎస్ఐఆర్లో అర్హత కలిగిన వ్యక్తులు ఓటు హక్కు కోల్పోకుండా బిఎల్ఏలు బిఎల్ఓలతో సమన్వయం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ఈరోజు హుస్నాబాద్ నియోజకవర్గం పరిధిలో పలు అభివృద్ది పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓటర్ సవరణ ప్రజాస్వామ్యంలో చాలా ముఖ్యమైందన్నారు. ప్రతి ఇంటికి ఎన్యూమరేషన్ ఫారాలు చేరాయని, సవరణ ప్రక్రియ విజయవంతంగా జరగాలని అన్నారు. దేశభక్తి అనేది నినాదాల్లో కాదు, త్యాగంలోనే కనిపిస్తుందని అనడానికి డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ జీవితమే నిదర్శనమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కొనియాడారు. శ్యామాప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్బంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ముఖర్జీ ఆశయాలను ఆకాంక్షలను నెరవేరుస్తోందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శ్యామాప్రసాద్ కలను నెరవేరుస్తూ కశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు చేయను, దేశ స్వయం సమృద్ది కోసం మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా వంటి పథకాలు తీసుకురావడం ఇందుకు నిదర్శనమన్నారు. శ్యామాప్రసాద్ ముఖర్జీ ఆశయాల మేరకు దళారీ వ్యవస్థ లేకుండా ప్రభుత్వ సంక్షేమ ఫలాలను నేరుగా లబ్ధిదారులకు అందించడమే ఆ మహనీయుడికిచ్చే ఘనమైన నివాళిని బండి సంజయ్ పేర్కొన్నారు. స్వాతంత్ర సమరయోధుడు భారత మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మహనీయుడికి ఘనంగా నివాళులర్పించారు. అణగారిన వర్గాల అభ్యున్నతి, సామాజిక సమానత్వం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం జగ్జీవన్ రామ్ చేసిన కృషి దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని సామాజిక సమానత్వం అభివృద్ది కోసం కృషి చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా ధర్మపురి క్యాంపు కార్యాలయంలో జగ్జీవన్ రామ్ చిత్రపటానికి మంత్రి పూలమాల వేసి నివాళులర్పించారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి, సమాన హక్కుల సాధనకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన 2 నెలలలోనే సంక్షేమ అభివృద్దికి సమప్రాధాన్యతస్తో ముందుకు సాగుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు చెప్పని ఎన్నో ప్రజా ఉపయోగకర కార్యక్రమాలను ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోందని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పరిధిలోని కల్లూరు మండలంలో సుమారు 15 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టే అనేక మౌలిక వసతుల పనులకు స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయ్య దయానంద్, జిల్లా కలెక్టర్, మున్సిపల్ చైర్పర్సన్ రెహానా బేగం తదితరులతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. కల్లూరు కొత్త మున్సిపాలిటీగా మారిన నేపథ్యంలో భవిష్య అవసరాలకు అనుగుణంగా నిధులు కేటాయించి దాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని మంత్రి హామీ ఇచ్చారు. జంతువుల నుంచి మానవులకు సంక్రమించే వ్యాధుల ప్రమాదం, నివారణోపాయాలపై అవగాహన కల్పించే ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పాడి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల పశు వైద్యాధికారి డాక్టర్ రాహుల్ ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: జూనోసిస్ వ్యాధులకు కొన్ని ఉదాహరణలు రేబీస్, బ్రూసెల్లోసిస్, లెప్టోస్పైరోసిస్, సాల్మోనెల్లోసిస్, ఏవియన్ ఇన్ఫ్లుయెంజా. ఈ వ్యాధులను నివారించడానికి మనం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు. పెంపుడు జంతువులను మరియు పశువులను సమయానికి టీకాలు వేయించాలి.
0: హనుమకొండ జిల్లా కాజీపేట అయోధ్యపురంలోని నూతన రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో త్వరలోనే ఉత్పత్తి ప్రారంభం కానుందని రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్ ప్రకటించారు. దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాస్తవతో కలిసి ఆయన కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేశారు. కాజీపేటలో నూతన తరం కోచ్లు తయారవుతాయని, స్థానికులకు ఉద్యోగాల కల్పనపై చర్చిస్తామని చెప్పారు. అలాగే కాజీపేట అమృత్ భారత్ పనులు, సిగ్నల్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ లో కవచ్ 4.0 సాంకేతికత అమలు తీరును కూడా రైల్వే బోర్డు చైర్మన్ సమీక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలో 3 జిల్లాల్లో పర్యటిస్తారు.

0: మంత్రి దనసరి అనసూయ సీతక్క చెప్పారు. మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకుని 6,000 కోట్లకు పైగా పంచాయతీరాజ్ శాఖ అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారని మంత్రి వెల్లడించారు.
1: రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో దాదాపుగా 6,000 కోట్లకు పైగా హ్యాంప్ పనులను చేపడుతున్నాం. మెడికల్ కాలేజ్ గాని, కేంద్రీయ విద్యాలయం గాని, 145 కోట్లతోటి కొట్లాపురం లిఫ్ట్ గాని, ఇవన్నీ కూడా వారి చేతుల మీదుగా శంకుస్థాపనలు చేయించడం జరుగుతుంది. కలెక్టరేట్ ను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుందని
0: తెలియజేస్తున్నాం. కొమరంభీమ ఆసిఫాబాద్ జిల్లాలోని విద్యుత్ వినియోగదారులకు మరింత వేగవంతమైన పారదర్శకమైన సేవలు అందించడంలో భాగంగా అపార్ట్మెంట్లు, వాణిజ్య సముదాయాలకు ఒకే దరఖాస్తు ద్వారా బహుళ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయనున్నట్లు జిల్లా విద్యుత్ శాఖ అధికారి ఉత్తమ్ తెలియజేశారు. ఈ విధానం వల్ల ఒకే భవనంలో అవసరమైన అన్ని విద్యుత్ కనెక్షన్ల కోసం విడివిడిగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఒకే దరఖాస్తు పెట్టుకోవచ్చునని ఆయన తెలియజేశారు. జాతీయ పత్తి ఉత్పాదకత పథకం MCP లో నల్గొండ జిల్లాకు చోటు దక్కిందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వినోద్ కుమార్ చెప్పారు.

జై చిరంజీవ సినిమా నుంచి విన్న పాట అది. చంద్రబోస్ సాహిత్యం మణిశర్మ గారి సంగీతం, అండ్ పాడినవారు మనందరి అభిమాన గాయకుడు బాలుగారు. నాకు కుప్పలు కుప్పలుగా మెసేజ్లు పంపిస్తున్నారు మన శ్రోతలందరూ కూడా. తొందరగా స్టార్ట్ చేయండి సార్, మేమందరం ఎప్పుడో రెడీ అని చెప్పి. ఎస్ సార్, ఇంకేమాత్రం లేట్ చేయకుండా షో టైంలో ఫస్ట్ క్వశ్చన్ అడిగేస్తున్నాను నేను. జాగ్రత్తగా వినండి, సినిమాలకి సంబంధించిన ప్రశ్న ఇది. ఎస్, జాగ్రత్తగా వినండి. ఏంటంటే, నేను ఒక మూడు సినిమా పేర్లు చెప్తాను. ఆ మూడు సినిమా పేర్లలో ఒక కామన్ పాయింట్ ఉంది. ఇంతకుముందు కూడా ఇలాంటి ప్రశ్న నేను చాలాసార్లు అడిగాను. అయితే కామన్ పాయింట్ ఏంటంటే, స్టోరీ పరంగా కాదు. ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. మరి అది ఏ పాయింట్ అంటే, డైరెక్టరా లేకపోతే ఎవరన్నా నటీ నటుల, అది ఆలోచించి ఆ యాంగిల్ ఆలోచించి ఆన్సర్స్ పంపించండి. ఆ మూడు సినిమా పేర్లు చెప్తాను, ఆ మూడు సినిమాల్లో ఉన్న కామన్ పాయింట్ ఏంటో నాకు పంపించాలి. ఆ మూడు సినిమా పేర్లు, సీను, సముద్రం, వెంకి. సినిమా పేర్లు మరొకసారి, సీను, సముద్రం, వెంకి. ఈ మూడు సినిమాల్లో ఉన్న కామన్ పాయింట్ ఏంటి ఆలోచించండి. తట్టేస్తుంది మీకు ఆన్సర్ ఈజీగానే. ఈజీ ఆన్సరే అని నేను అనుకుంటున్నాను, బట్ ఆలోచించండి. మరొకసారి చెప్తాను సినిమా పేర్లు, సీను, సముద్రం, వెంకి. ఈ మూడు సినిమాల్లో ఉన్నటువంటి కామన్ పాయింట్ ఏంటి ఆలోచించండి. 0402324582 ఈ వాట్సాప్ నెంబర్కి మీ ఆన్సర్స్, మీ డీటెయిల్స్ పంపించండి. షో టైం వింటున్నారు విత్ మీ ఆర్జే పవన్. స్టే ట్యూన్డ్.

0: అంబాజీపేట్ మ్యారేజ్ బ్యాండ్ సినిమా నుంచి విన్న పాట అది.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: అమ్మా, ఈజీ క్వశ్చన్స్ అడిగితే అక్కడ ఇక్కడ చూసి ఆన్సర్స్ పంపించేద్దామనే ఇవాళ నాకు అసలు మజా కనబడుతుంది. చాలామంది రవితేజ అని పంపించారు. రవితేజ గారు మరి సీను సినిమాలో అయితే రవితేజ లేరు. అండ్ ప్రకాష్ రాజ్ అని కొంతమంది పంపించారు. అండ్ వెంకీ సినిమాలో ప్రకాష్ రాజ్ లేరు. చాలా తక్కువ మంది ఆన్సర్స్ పంపించారు. నాకు ఫస్ట్ అయితే అప్పలరాజు గారు పెడం నుంచి ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. తర్వాత మహమ్మద్ జైనుద్దీన్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు కరెక్ట్ ఆన్సర్స్ పంపిస్తున్నారు.

మరి ఇక్కడ ఏదో మతలబ్ ఉంది మొత్తానికి. మీరు మీరు గ్రూప్స్ క్రియేట్ చేసుకుని ఆన్సర్స్ పంపిస్తున్నారేమో అని నాకు చిన్న డౌట్ అనుమానం అనమాట. కస్తూరి రాముడు గారు చౌటుప్పల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, షేరే బాలాజీ సావిత్రి కుబేర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, అండ్ జయలక్ష్మి గారు ఖైరతాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇప్పుడు ఇంకొక ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ బాలాజీ సావిత్రి కుబేర్ నిర్మల్ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఎస్, ఇవే కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు. ఇప్పుడు మనకి మరొక కరెక్ట్ ఆన్సర్ పాలెం పోలయ్య గారు ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి. చాలా కష్టపడ్డారు పోలయ్య గారు ఈసారి, బట్ మొత్తానికైతే కరెక్ట్ ఆన్సర్స్ పంపించారండి. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇవి ఇప్పటి వరకు వచ్చిన కరెక్ట్ ఆన్సర్స్. కొంచెం ఆలోచించారు, నేను ప్రకాష్ రాజ్ ఎక్కడైనా మిస్ అయ్యానా అనుకున్నాను, బట్ వెంకీలో ప్రకాష్ రాజ్ లేరు కాబట్టి నేను అనుకున్నదే కరెక్ట్ ఆన్సర్ అనమాట. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఎస్, పుట్టపాక నుంచి భవానీ వెంకట్ గారు జస్ట్ నో ఆన్సర్ వచ్చింది. నేను అనౌన్స్ చేయకముందే పంపించారు కాబట్టి ఆయన పేరు కూడా చదివాను. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఈ మూడు సినిమాల్లో హీరోయిన్ రాశి గారు ప్రత్యేక గీతంలో నటించారనమాట. వెంకీలో, సముద్రంలో, అలాగే సీను సినిమాలో, ఈ మూడు సినిమాల్లో. పాట వినేద్దాం, తర్వాత సెకండ్ క్వశ్చన్ అడుగుతాను. సీను సినిమా నుంచి మీ అందరి కోసం వండర్ఫుల్ సాంగ్ వస్తుంది, స్వర్ణలత గారు పాడింది, స్టే ట్యూన్డ్.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
1: షో టైంలో సెకండ్ క్వశ్చన్ అడగడానికి రెడీగా ఉన్నాను నేను. మరి మీరు కూడా రెడీ అయిపోండి. సెకండ్ క్వశ్చన్ వచ్చేస్తోంది. క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. ఐక్యరాజ్య సమితి, యుఎన్ఓ అంటాం కదా మన, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, యుఎన్ఓ సాధారణ సభలో హిందీలో ప్రసంగించిన తొలి భారతీయ ప్రధానమంత్రి ఎవరు? ప్రశ్న చాలా సింపుల్. ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో హిందీలో ప్రసంగించిన తొలి భారతీయ ప్రధానమంత్రి ఎవరు? ఆన్సర్ పంపించండి 0402324858252. కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతల పేర్లు చదువుతాను ఆఫ్టర్ దిస్ సాంగ్. నాన్నకు ప్రేమతో సినిమా నుంచి ఎన్టీఆర్ జూనియర్ పాడిన పాట, రచన సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

షో టైం వింటున్నారు 1:47 ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో. సెకండ్ క్వశ్చన్ అడిగాను నేను, ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో హిందీలో ప్రసంగించిన తొలి భారతీయ ప్రధానమంత్రి ఎవరు అని అడిగాను నేను. 80% కరెక్ట్ గా పంపించారు. కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యారు, జవహర్లాల్ నెహ్రూ, మోడీ గారు, అలాగే పివి నరసింహారావు గారు అని రకరకాల ఆన్సర్స్ పంపించారు. బట్ కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతల పేర్లు చదివిద్దాం ఫాస్ట్గా. సతీష్, శాంతి, రిషిత, సుచిత్ర సర్కిల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శంకర్ గారు భీమ్గల్ నుంచి, మురహరి యశోద గారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి, రాజు ఆరేపల్లి గారు హవేలీ నుంచి, అడపు సంతోష్ కుమార్ కాల్టెక్స్ బెల్లంపల్లి, అరుణ పద్మనాభం గారు మల్కాజ్గిరి, చింత శ్రీనివాస్ గారు షాపల్లి, బ్రహ్మదండి బైరయ్య గారు నాగోల్ జైపురి కాలనీ నుంచి, కృష్ణకుమారి గారు ఖమ్మం నుంచి, మిరియాల తిరుమలయ్య గారు పుట్టపాక నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కస్తూరి రాముడు చౌతుప్పల్, నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్, ఆర్మూర్ నుండి ప్రేమ్నాథ్ కళావతి గారు, ప్రకాష్ శ్యామల గారు, తర్వాత ఊషిగారి బాలరాజు జగద్గిరిగుట్ట, కాశీబుగ్గ నుంచి దాసి రామచంద్రం, జక్రాన్పల్లి నుంచి అరుణ రాజేందర్, తర్వాత మనకి కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు కడప డిస్ట్రిక్ట్ పొద్దుటూరు నుంచి శ్రీనివాసరెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత పోలేపల్లి శ్రీనివాస్ గారు రాజన్నపేట సిరిసిల్ల జిల్లా, వీరందరూ కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన కొంతమంది శ్రోతలు. కరెక్ట్ ఆన్సర్ అటల్ బిహారీ వాజ్పేయి గారు. 2002లో ఆయన భారతదేశ ప్రధానమంత్రి హోదాలో హిందీలో ప్రసంగించారు. అంతకన్నా ముందు 1977లో మొరార్జీ దేశాయ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నారు. 1977లో ఒకసారి, తర్వాత ప్రధానమంత్రి అయిన తర్వాత 2002లో ఒకసారి ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో మన భారతదేశ భాష అయినటువంటి హిందీలో ప్రసంగించి అందరి దృష్టిని ఆకర్షించారు అటల్ బిహారీ వాజ్పేయి గారు. కరెక్ట్ ఆన్సర్ అది. సరే, లేట్ చేయకుండా థర్డ్ క్వశ్చన్ కూడా అడిగేస్తాను. మనకి టైం తక్కువగా ఉంది కాబట్టి థర్డ్ క్వశ్చన్ కూడా ఆన్సర్స్ పంపించండి. మనకి ఇంకొక 10 నిమిషాలు టైం ఉంది. ఫాస్ట్గా చిన్న పాట వినేసి వచ్చి మళ్ళీ కరెక్ట్ ఆన్సర్ పంపించిన శ్రోతల పేర్లు చదువుతాను. ఒకే కుటుంబానికి చెందినవారు చాలా అరుదుగా ఉంటారు కదా ఫిలిం ఇండస్ట్రీలో, అందులో సంగీత కుటుంబంలో కూడా చాలా అరుదుగా ఉంటారు. మన బాలసుబ్రహ్మణ్యం గారి సన్ ఎస్పి చరణ్ ఆయన వారసత్వాన్ని కంటిన్యూ చేస్తున్నారు. అలాగే ఎస్పి పల్లవి వారి డాటర్ కూడా సింగరే. కొన్ని పాటలే పాడినా చాలా మంచి మంచి పాటలు పాడారు ఆవిడ. ఇంతకీ క్వశ్చన్ ఏంటంటే, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఎస్పి చరణ్ గారు, ఎస్పి పల్లవి గారు ముగ్గురు కలిసి పాడిన పాట ఒకటి ఉంది తెలుగులో, అదేంటో గుర్తుపట్టండి, ఆలోచించండి, ఆన్సర్ వస్తుంది. చిన్న క్లూ కూడా ఇస్తాను మీకు, మా క్వశ్చన్ మరీ కష్టం అనిపిస్తే చిన్న క్లూ ఇస్తాను, మీరు ఆలోచిస్తే తట్టేస్తుంది. ఈ మధ్య ఇంటర్వ్యూస్లో కూడా ఎస్పి చరణ్ చెప్పారు, రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. క్వశ్చన్ ఏంటంటే సింపుల్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి చరణ్, ఎస్పి పల్లవి ముగ్గురు కలిసి పాడిన ఒక పాట ఉంది, ఆ సినిమా పేరు పంపించండి చాలు, ఏ సినిమాలో పాడారు. క్లూ ఏంటంటే ఎంఎం కీరవాణి గారి కంపోజిషన్లో వచ్చిన పాట అది. ఆలోచించండి, కరెక్ట్ ఆన్సర్ పంపించండి. 0402324085252

బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.

ఎస్ థర్డ్ క్వశ్చన్ అడిగాను నేను, మన ఆన్సర్స్ కూడా చాలా లిమిటెడ్గా కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు, కొంతమంది మాత్రమే పంపించారు. ఎస్ ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ పంపించిన శ్రోత నేదునూరి కళ్యాణచారి గారు కల్వకుర్తి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆ వెంటనే మనకు వచ్చిన కరెక్ట్ ఆన్సర్ అప్పల్ రాజు గారు పెడన నుంచి. వెరీ గుడ్ అండి, మీకు చాలా మంచి ఫిలిం నాలెడ్జ్ ఉంది అప్పల్ రాజు గారు. కొంతమంది శ్రోతల తర్వాత కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు అరుణా పద్మనాభం గారు మల్కాజ్గిరి నుంచి, పాలెం పోలే గారు

యాలగడ్డ నంద్యాల జిల్లా నుంచి మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కాశీబుగ్గ నుంచి దాసి రామచంద్రం గారు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సినిమా పేరు మాత్రం కొంతమంది పాట మాత్రం పంపించారు, దాన్ని కూడా నేను తీసుకున్నాను, నో ప్రాబ్లం. పాట పంపించినా ఓకే. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే వీళ్ళు మాత్రమే కరెక్ట్ ఆన్సర్ మనకు ఐదారుగురు శ్రోతలు. అండ్ ఇవాళ కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళకి, అలాగే షో టైంలో పార్టిసిపేట్ చేసిన శ్రోతలందరికీ ఒక్కసారి గట్టిగా కరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తాను నేను. ఆ సినిమా పేరేంటంటే మా అల్లుడు వెరీ గుడ్, 2003లో వచ్చిన సినిమా అది. ఈవివి సత్యనారాయణ గారి దర్శకత్వంలో, రాజేంద్ర ప్రసాద్, రమ్యకృష్ణ, అల్లరి నరేష్, మౌనిక వీళ్ళ నలుగురు యాక్ట్ చేసిన సినిమా. అందులో ఒక పాట ఉంటుంది, ఆ పాట ఇప్పుడు నేను మీకు ప్లే చేస్తాను. పాట వినగానే మీకు తెలిసిపోతుంది కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మా అల్లుడు వెరీ గుడ్ అనే సినిమాలో మామగారు పిల్ల నచ్చింది అనే పాటని ఎస్పి బాలు గారు, ఎస్పి చరణ్ గారు, అలాగే ఎస్పి పల్లవి గారు ముగ్గురు కలిసి పాడిన పాట అది. ఇవాళ షో టైంలో పార్టిసిపేట్ చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. మళ్ళీ రేపటి షో టైంలో పార్టిసిపేట్ చేయండి, ఇలాగే కరెక్ట్ ఆన్సర్స్ పంపించండి, ఎంజాయ్ చేయండి. స్టే ట్యూన్డ్.

అన్ని సినిమా పేర్లు వచ్చేలాగా దాన్ని ఒక పాటగా మలిచారు రచయిత చంద్రబోస్ గారు, ఎంఎం కీరవాణి గారి కంపోజిషన్లో. చాలా ఫన్నీగా ఉంటుంది ఈ సాంగ్.

0: ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివిధ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 2:16 దాటి 32 సెకండ్లు. శక్తిశీలి కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి శక్తిశీలి కార్యక్రమంలో ఎందరో మహిళా మనులకు ప్రేరణిచ్చి ఎందరిలోనో స్ఫూర్తి నింపిన ఒక స్త్రీమూర్తి గురించి మాట్లాడుకుందాం. మరి ఇవాళ ఇంతకీ ఎవరామె తెలుసుకుందాం. మరి కాసేపట్లో ఈ పాట తర్వాత వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే పవన్.

0: వినోదం సినిమా నుంచి విన్న పాట అది. ఎస్వి కృష్ణారెడ్డి గారి కంపోజిషన్లో బాలుగారు చిత్ర గారు పాడారు.
1: మాటైనా
2: పాటైనా
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగా

2 గంటలు దాటి 23 నిమిషాలు స్టూడియో క్లాక్ లో శక్తిశీలి వింటున్నారు. మరి ఇవాళ శక్తిశీలిలో ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నావు చెప్తానన్నాను కదా. భారత జానపద కళారంగంలో పాండవాణి అనే పేరు విన్నారా మీరు ఎప్పుడైనా? వినకపోతే ఇప్పుడు చెప్తాను నేను. అత్యంత ప్రాచీన జానపద గాన సంప్రదాయం అన్నమాట పాండవాణి అన్నది. మహాభారతంలోని కథలు, వీరగాథలు, పాత్రల భావోద్వేగాలను సంగీతం, నాట్యాభినయం, కథనంతో కలిపి ప్రేక్షకుల ముందుకి తీసుకురావడం ఈ కళా ప్రక్రియ ప్రత్యేకత. ఇది ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన అత్యంత ప్రాచీన జానపద గాన సంప్రదాయం అన్నమాట. అలా తన అపూర్వ గాత్రంతో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ప్రముఖ పాండవాణి గాయని, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత తీజన్బాయి గారి విజయ ప్రస్థానం ఈనాటి మన శక్తిశీలి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఎలా చెప్పను సినిమా నుంచి విన్నపాటది. శరవణల్ గారి సాహిత్యం, కోటి గారి సంగీతం, శ్రీరామ్ ప్రభు, సునీత పాడారు.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నెంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

0: విన్న ఈ పాట దొంగ దొంగది సినిమాలో పాట. దినా కంపోజిషన్ లో కులశేఖర్ గారు రాశారు ఈ పాటని. పాడిన వారు చిత్ర గారు.
1: ప్రగతి పదాన సాగిపోమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
2: ఉదయతార.
1: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
2: ఈ అభ్యుదయతార.
1: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
2: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
3: మీట్ ద స్టార్
2: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
1: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై.
3: మీట్ ద స్టార్.
4: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు మెళకువలు సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 గంటల వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
0: 2:36 వివిధ భారతి స్టూడియో క్లాక్ లో టైం. శక్తిశీలిలో తీజన్ బాయి గారి గురించి మాట్లాడుకుంటున్నాం. పాండవాణి ఆర్ట్ ఫామ్ లో ఆవిడ సాధించిన ప్రావీణ్యం ఏమిటి, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎలా పేరు తెచ్చుకున్నారు, ఇవన్నీ విశేషాలు మాట్లాడుకుందాం తీజన్ బాయి గారి గురించి. తీజన్ బాయి గారి పేరు చెప్పగానే ముందుగా గుర్తుకొచ్చేది పాండవాణినే. ఒకప్పుడు పాండవాణి కళను ప్రధానంగా పురుషులే ప్రదర్శించేవారు, ఆడవాళ్ళు అటువైపు కూడా చూసేవాళ్ళు కాదు. అలాంటి అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించే తీజన్ బాయి గారు మహిళగా రంగస్థలంపై నిలబడి ఈ కళను ప్రదర్శించడం ద్వారా తీజన్ బాయి సామాజిక అడ్డంకులని అధిగమించారు. తన ప్రత్యేకమైన ప్రదర్శన తీరుతో పాండవానికి కొత్త రూపాన్నిచ్చి మహిళలు కూడా ఈ కళలో రాణించగలరు అని నిరూపించారు. మరి ఎలా ఆవిడ ఈ పాండవాణిలోకి అడుగుపెట్టారు, పురుషులను అధిగమించి ఈవిడ మాత్రమే ఎందుకు ఆ కళని ఒడిసి పట్టుకున్నారు, తద్వారా ప్రపంచ ప్రఖ్యాతి పొందారు, ఇవన్నీ మాట్లాడుకుందాం శక్తిశీలుడు ఇవాళ. అంతకన్నా ముందు ఒక మంచి పాట విందాం. స్టే ట్యూన్డ్.

0: సోలో సినిమా నుంచి విన్న పాట అది. రచన కృష్ణ చైతన్య, సంగీతం మణిశర్మ గారు, హేమచంద్ర పాడిన పాట.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

2:42 దాటి 30 సెకండ్లు అవుతోంది స్టూడియో క్లాక్ లో. శక్తిశీలిలో తీజన్బాయి గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ జానపద కళాకారిణి, అలాగే పాండవాణి అనే ఒక ఆర్ట్ ఫామ్ కి సంబంధించి ప్రఖ్యాతి పొందిన తీజన్బాయి గారు 1956 ఏప్రిల్ 24 ఛత్తీస్గఢ్లోని భిలాయ్కు సమీపంలో గనియారి అనే ఒక కుగ్రామంలో పుట్టారు. ఆమె తల్లిదండ్రులు సుఖ్వతి, చునుక్లాల్ పార్థి. తీజన్ గారు చిన్ననాటి నుండే జానపద కళలపై ఆసక్తి పెంచుకున్నారు. తర్వాత ఆమె కళా ప్రయాణానికి మొదటి గురువు ఆమె తాతగారు బ్రిజ్లాల్ పార్థి గారు. ఛత్తీస్గఢ్ హిందీ భాషలో సబల్ సింగ్ రచించిన మహాభారత కథలను ఆయన తరచూ తన మనవరాలకి వినిపిస్తూ ఉండేవారు. చిన్న వయసులోనే ఆ కథల్ని ఆసక్తిగా విని వాటిని తనదైన శైలిలో మళ్లీ చెప్పడం ప్రారంభించారు తీజన్బాయ్. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ప్రముఖ గురువు ఉమేద్ సింగ్ దేశ్ముఖ్ వద్ద ఈ పాండవాణి కళారూపంలో శిక్షణ పొందారు తీజన్బాయి గారు. అలా తల్లిదండ్రులు, తాతగారి ప్రోత్సాహం ఆమెని పాండవాణి కళ వైపు మొగ్గేలా చూసింది. ఇక ఉద్దండులైన గురువుల చేత శిక్షణ పొందిన తర్వాత మరి ఆవిడ ఆగుతారా చెప్పండి. ఆ కళలో ఎంతో ప్రావీణ్యం సాధించారు. ఇక అక్కడి నుంచి ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. పాండవాణి కళలో ప్రపంచ ప్రఖ్యాతి పొందారు తీజన్బాయి గారు. మాట్లాడుకుందాం ఇంకా శక్తిశీలిలో మరిన్ని విశేషాలు పాట తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. శక్తిశీలి

0: ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమా నుంచి విన్న పాటది. యువన్ శంకర్ రాజా కంపోజిషన్ లో కార్తీక్ గాయత్రి పాడిన పాటది. రచన చంద్రబోస్.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

శక్తిశీలి వింటున్నారు. శక్తిశీలిలో తీజన్ బాయ్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆవిడ అంచెలంచెలుగా ఎలా ఎదిగారో తెలుసుకున్నాం కదా. పురుషులకి మాత్రమే పరిమితమైనటువంటి ఆ కళారూపాన్ని స్త్రీలు ఎందుకు నేర్చుకోకూడదు అనే ఒక ఆలోచనతో ఆవిడ ఆ కళలో, అంటే ముఖ్యంగా మనం మాట్లాడుకున్నాం కదా ఇందాక పాండవాణి అనే ఒక జానపద కళ, అది ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి ఒక రంగస్థల రూపకం అనమాట. దాంట్లో ఆవిడ చాలా ప్రావీణ్యం సాధించారు. అయితే ఒక విషాదకరమైన వార్త ఏంటంటే, మనం తీజన్బాయి గారి గురించి ఇవాళ ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, నిన్న తెల్లవారుజామునే ఆవిడ మనందరినీ వదిలిపెట్టి స్వర్గస్థులయ్యారు. తీజన్బాయి గారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆదివారం తెల్లవారుజామున ఆవిడ 70 సంవత్సరాల వయసులో అందరినీ శోకార్ధ హృదయాల్ని చేసి ఆవిడ ఇక్కడి నుంచి సెలవు తీసుకున్నారు. తీజన్బాయి గారు మరణంతో భారత జానపద సంగీత ప్రపంచం ఒక గొప్ప కళాకారిణిని కోల్పోయిందనే చెప్పాలి. ఆమె సేవల్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. అంతేకాకుండా సంగీత జానపద కళారంగంలో చేసిన విశిష్ట సేవలకు గాను అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు తీజన్బాయి గారిని వరించాయి. ముఖ్యంగా ఛత్తీస్గఢ్ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన అరుదైన కళాకారిణిగా తీజన్బాయి గారు చిరస్థాయిగా గుర్తుండిపోతారు. ఇలా కొన్ని అరుదైన కళల్ని తీసుకుని వాటిలో కృషి చేయడం చాలా గొప్ప విషయం అనమాట. అంటే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఒక రంగంలో, అంటే ఇన్స్ట్రుమెంట్లు కానీ లేకపోతే వోకల్ మ్యూజిక్ కానీ ఇవి నేర్చుకుని చాలామంది పైకొస్తూ ఉంటారు. కానీ అరుదైన కళల్ని తీసుకుని వాటిలో ఒక విశేషమైనటువంటి కృషి చేయడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. తీజన్బాయి గారు అందులో చాలా గొప్ప కృషి చేసి ప్రపంచ ప్రఖ్యాతి పొందారు. మొత్తానికి ఆవిడ ఆత్మకి శాంతి కలగాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఆవిడ ఈ రంగస్థలం నుంచి నిష్క్రమించినా కూడా ఆవిడ చేసిన కృషి, వదిలి వెళ్ళిన సంగీత జ్ఞానం మాత్రం ఎప్పటికీ తరతరాలు నిలిచిపోయే ఉంటుంది, ఎంతోమందికి స్ఫూర్తి కలిగిస్తూనే ఉంటుంది. ఇది తీజన్బాయి గారి గురించి ఈనాటి శక్తిశీలి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 5 గంటలు దాటింది. ఇప్పుడు విందాం అభిరుచి కార్యక్రమంలో కొన్ని తెలుగు సినీ గీతాలు. మరి ముందుగా శ్రీనివాస కళ్యాణం ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన ఈ పాటకు కెవి మహాదేవన్ సంగీతాన్ని సమకూర్చారు. మరి ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా మూర్తాల మండలం తిమ్మాపూర్ గ్రామం నుండి లలిత, అనన్య, రాజేశ్వర్, భూలక్ష్మి, భూమేశ్వర్, వేదవతి, వినోద్. మరి వీరందరి కోరికపై ఈ పాట

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
2: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
1: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట.
2: 24 గంటలు అత్యవసర సేవలు.
1: ఎన్ఏబిహెచ్ గుర్తింపు.
2: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: ఆయుధం ఈ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ ఉషతో కలిసి ఆలపించిన ఈ పాటకు భీమ్స్ సాహిత్యాన్ని సమకూర్చగా వందే మాత్రం శ్రీనివాస్ సంగీతాన్ని సమకూర్చారు. మరి ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల్ల లక్ష్మారెడ్డి కాలనీలోని జాప భూమేశ్వర్, భూలక్ష్మి, పార్పల్లి శ్రీశాంత్, జోగ అద్వైత్, అక్షర బండి శివాజీ, చంద్రకళ సహస్ర, జగ నర్సయ్య, పద్మ, శ్రీహర్షిణి, నరేందర్, శ్యామల, భారతి, గుజేటి ఆనంద్, సరోజని, శ్రీనిధి, బండి కిషోర్, హరిప్రియ. మరి వీరంతా కోరుతున్న ఈ పాట ఇప్పుడు వారితో పాటు మనం వినిద్దాం.

0: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
1: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
0: మరిన్ని వివరాలకు మీ సమీప ఎన్డీసీసీ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన వజ్రాలు మరియు అంకిత వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: మేరా జూతా హై జపానీ, ఇప్పటిలో ఇంగ్లీస్తానీ, సర్ పే లాల్ టోపీ రూసీ, ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ.
4: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన BIS మార్క్ ను తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్క్ ఉన్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు నమ్మకానికి హామీ.
5: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
6: అభిరుచి కార్యక్రమం ఇప్పుడు వినండి. ఖైదీ కాళిదాసు ఈ చిత్రం కోసం

విభాస భూమన్యం పి సుశీలాలు పెంచిన ఈ పాఠాన్ని వినిపించమని కోరుతున్న శ్రోతలు. వరంగల్ కరీమాబాద్ బొమ్మల గుడి దగ్గర నుండి గోనే రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఇన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను

0: పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అంకుత్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: శ్రోతలు 103.2 మెగాహెర్ట్స్ మరియు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ పై ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర ప్రసారాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఆరాధన. ఈ చిత్రం కోసం మొహమ్మద్ రఫీ ఎస్ జానకీ ఆలపించిన ఈ పాటకు ఎస్ హనుమంతరావు సంగీతాన్ని సమకూర్చారు. మరి ఈ పాటను వినిపించమని కోరుతున్న శృతులు రంగారెడ్డి జిల్లా కడతాల మండలం నుండి కానుగుల గోపాల్.

0: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన వజ్రాలు మరియు అంకుత్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: అభిరుచి కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్న శ్రోతలకు కొన్ని గమనికలు. ఈ నెల 7వ తేదీ మంగళవారం అంటే రేపు ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయస్త కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో రెటీనా, మోతబిందు, గ్లకోమా వంటి కంటి సమస్యలకు నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నుకల గారు తగిన సలహాలు అందజేస్తారు. అదేవిధంగా రేపు సాయంత్రం 6:30 తేజ హాస్పిటల్ ద్వారక నగర్ నిజామాబాద్ వారి ప్రాయస కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో వివిధ రకాల మానసిక సమస్యలు, ప్రముఖ మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ రవితేజ గారు తగిన సలహాలు సూచనలు అందజేస్తారు. ఇక బుధవారం ఉదయం 7:30 మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయస కార్యక్రమంలో సంతన సఫలితకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ డి రామాదేవి గారు తెలియజేస్తారు. అదే రోజు అంటే బుధవారం ఉదయం 8:00 ప్రొవిన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో రకరకాల క్యాన్సర్ వ్యాధుల కారణాలు, వాటి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్యాన్సర్ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ రోహిత్ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందజేస్తారు. మరి కార్యక్రమంలో ఇప్పుడు వినండి కథానాయకుడు. ఈ చిత్రం కోసం పి సుశీల్ ఆలపించిన ఈ పాటకు టీవీ రాజు సంగీతాన్ని అందించా. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా రంజర్ల మండలం ముక్కాల్ నుండి 800 ఓంకార్, నిర్మల, లలిత, విఘ్నాష్, విఘ్నల్, రవి, జోగ, వినోద్, రమ్యశ్రీ, అద్వైత. మరి వీరందరి కోరికపై ఈ పాట

శ్రోతలకు మరికొన్ని గమనికలు. ఈ నెల 8వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల 30 నిమిషాలకు సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కల్వాడ్ నిజామాబాద్ వారి ప్రాయత కార్యక్రమంలో తలనొప్పి, మెడనొప్పి, తల నరాల సమస్యల గురించి ప్రముఖ నరాలు వెనుపూస వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఎన్ రాంభూపాల్ రెడ్డి గారు తగిన సలహాలు అందజేస్తారు. అదేవిధంగా ఈ నెల 9వ తేదీ అంటే గురువారం ఉదయం 8 గంటలకు వేదాంశ హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సఫలతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ వర్ష దివ్య తేజ తెలియజేశారు. ఇక అదే రోజు అంటే గురువారం ఉదయం 7 గంటల 30 నిమిషాలకు కంఠేశ్వర ఛాతి మరియు శ్వాస ఎమర్జెన్సీ హాస్పిటల్ ద్వారక నగర్ నిజామాబాద్ వారి ప్రాయత కార్యక్రమంలో దగ్గు దమ్ము లాంటి ఛాతి సంబంధ వ్యాధుల నివారణ మార్గాల గురించి ఛాతి మరియు ఊపిరితిత్తుల వ్యాధుల వైద్య నిపుణులు పల్మనాలజిస్ట్ డాక్టర్ బి రాజేశ్వర్ గారు తెలియజేశారు. గమనికలు విన్నారు కదా. ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో ప్రసారమవుతుంది.

యువజనుల నిరంతర విజ్ఞానవాణి యువవాణి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఎప్పట్లాగే ఈనాటి యువవాణి కార్యక్రమంలో మనం తెలుసుకుందాం విద్య ఉద్యోగ ప్రకటనల వివరాలను గురించి. ఇక కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం విద్యావార్తలతో. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లోని నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనగా నిమ్స్ 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి 4 సంవత్సరాల బీఎస్సీ నర్సింగ్ కోర్సులో ప్రవేశాల కోసం మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. ఇక ఇందులో మొత్తం సీట్ల సంఖ్య 100. ఇక కోర్సు కాల వ్యవధి 4 సంవత్సరాల పాటు ఉంటుంది. విద్యార్థుల విద్యార్హత, అభ్యర్థులు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో పాటు తెలంగాణ ఈఏపీ సెట్ 2026లో అర్హతను సాధించి ఉండాలి. ఇక అభ్యర్థుల ఎంపిక తెలంగాణ ఈఏపీ సెట్ 2026 సంవత్సరానికి సంబంధించిన పరీక్ష ర్యాంకు ఆధారంగా ప్రవేశాలను కల్పించడం జరుగుతుంది. ఇక ఆన్లైన్ అలాగే ఆఫ్లైన్ విధానాల్లో దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది. ఇక ఇవే కాకుండా నిమ్స్ 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి 5 సంవత్సరాల బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ అనగా బీపీటీ కోర్సులో ప్రవేశాలకు కూడా దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. ఇందులో మొత్తం సీట్ల సంఖ్య 50. ఈ కోర్సు కాల వ్యవధి 5 సంవత్సరాల పాటు ఉంటుంది. విద్యార్హత, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత లేదా వొకేషనల్ ఫిజియోథెరపీతో పాటు బ్రిడ్జ్ కోర్సు పూర్తి చేసి ఉండాలి అభ్యర్థులు. అలాగే తెలంగాణ ఈఏపీ సెట్ 2026 పరీక్షలో అర్హతను సాధించి ఉండాలి. ఇక ఈ పరీక్షలో సాధించిన ర్యాంక్ ఆధారంగా అభ్యర్థులకు ప్రవేశాలను కల్పించడం జరుగుతుంది. ఆన్లైన్ అలాగే ఆఫ్లైన్ విధానాలలో దరఖాస్తులు పూర్తి చేయవచ్చు విద్యార్థులు. ఇక మరొక కోర్సు విషయానికొస్తే 4 సంవత్సరాల బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం కూడా నిమ్స్ దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. ఇక ఇందులో మొత్తం సీట్ల సంఖ్య 100. కోర్సుల వివరాలు: ఎనస్థీషియా టెక్నాలజీ, డయాలసిస్ థెరపీ టెక్నాలజీ, పర్ఫ్యూజన్ టెక్నాలజీ, రేడియేషన్ థెరపీ టెక్నాలజీ, ఎమర్జెన్సీ అండ్ ట్రామా కేర్ టెక్నాలజీ, రేడియోగ్రఫీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ, మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ, న్యూరో టెక్నాలజీ తదితరాలు. ఈ కోర్సు కాల వ్యవధి 4 సంవత్సరాల పాటు ఉంటుంది. ఇక విద్యార్హత, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతను కలిగి ఉండాలి అభ్యర్థులు. అలాగే తెలంగాణ ఈఏపీ సెట్ 2026 పరీక్షలో అర్హత సాధించి ఉండాలి. ఇక ఈ పరీక్షలో సాధించిన ర్యాంకు ఆధారంగా అభ్యర్థులకు ప్రవేశాలను కల్పించడం జరుగుతుంది. ఆన్లైన్ అలాగే ఆఫ్లైన్ విధానాలలో దరఖాస్తులు పూర్తి చేయవచ్చు విద్యార్థులు. ఇక ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ 11 జూలై 2026, ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ 14 జూలై. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు www.nims.edu.in అనే వెబ్సైట్ను సంప్రదించవచ్చు. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి 11 జూలై. ఇక ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయడానికి చివరి తేదీ మరొకసారి 14 జూలై. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.nims.edu.in.

జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ అనగా జేఎన్టీయు హైదరాబాద్, రాయిట్లింగెన్ యూనివర్సిటీ నాలెడ్జ్ ఫౌండేషన్ జర్మనీ సంయుక్తంగా 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ బ్యాచిలర్స్ అండ్ మాస్టర్స్ ప్రోగ్రాంలో ప్రవేశానికై దరఖాస్తుల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇక ఈ కోర్సులో చేరిన వారు మొదటి 3 సంవత్సరాలు జేఎన్టీయులో, ఇక తర్వాతి 2 సంవత్సరాలు జర్మనీలో చదవడం జరుగుతుంది. కోర్సు పూర్తయిన తర్వాత వీరికి జేఎన్టీయు బీటెక్ సిఎస్సీ డిగ్రీ, అలాగే జర్మనీ సంస్థ ఎంఎస్సీ ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ డిగ్రీలను అందిస్తారు. ఇక కోర్సు వివరాలు. ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ బ్యాచిలర్ అండ్ మాస్టర్స్ ప్రోగ్రాం. ఈ కోర్సు కాల వ్యవధి 5 సంవత్సరాల పాటు ఉంటుంది. విద్యార్హత: ప్రథమ శ్రేణి మార్కులతో ఇంటర్మీడియట్ ఎంపీసీ లేదా సమాన కోర్సును పూర్తి చేసి ఉండాలి అభ్యర్థులు. ఇక సీట్ల సంఖ్య 60 కాగా, సీట్ల కేటాయింపు జేఈఈ మెయిన్ స్కోరు లేదా తెలంగాణ ఈఏపీ సెట్ ర్యాంకు ఆధారంగా ఉంటుంది. ఆన్లైన్ విధానంలో అభ్యర్థులు దరఖాస్తులు పూర్తి చేయాలి. ఇక దరఖాస్తులకు చివరి తేదీ 10 జూలై 2026. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు www.doe.jntuh.ac.in అనే వెబ్సైట్ను సంప్రదించవచ్చు. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి 10 జూలై 2026. ఇక వెబ్సైట్ వివరాలు మరొకసారి www.doe.jntuh.ac.in.

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అనగా డిబిఆర్ఏయు 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీఏ అలాగే వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తుని ఆహ్వానిస్తోంది. కోర్సుల వివరాలు మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అనగా ఎంబీఏ అలాగే హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ అనగా హెచ్హెచ్సిఎం ఎంబీఏ కోర్సులు. విద్యార్హత కనీసం 50% మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతను అభ్యర్థులు కలిగి ఉండాలి. ఇక అభ్యర్థుల ఎంపిక ప్రవేశ పరీక్ష ద్వారా లేదా ఐసెట్ ర్యాంకు ఆధారంగా ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తులు పూర్తి చేయాలి. ఇక దరఖాస్తులకు చివరి తేదీ 5 August 2026. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు www.braouonline.in అనే వెబ్సైట్ను సంప్రదించవచ్చు. ఇక ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి 5 August 2026. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.braouonline.in.

తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి డిప్లొమా, పీజీ డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తును కోరుతోంది. ఇక ఇందులో కోర్సుల వివరాలు. పాలియేటివ్ కేర్, ఇది సర్టిఫికేట్ కోర్సు. ఈ కోర్సు కాలవ్యవధి 3 నెలల పాటు ఉంటుంది. విద్యార్హత, పదవ తరగతి ఉత్తీర్ణత లేదా పదవ తరగతి ఫెయిల్ అయిన వారు కూడా దరఖాస్తులు పూర్తి చేయవచ్చు. ఇక పీజీ డిప్లొమా ఇన్ డేటా సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఈ కోర్సు కాలవ్యవధి 1 సంవత్సరం పాటు ఉంటుంది. విద్యార్హత, బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతను అభ్యర్థులు కలిగి ఉండాలి. డిప్లొమా ఇన్ యోగా కోర్సు, ఈ కోర్సు కాలవ్యవధి 1 సంవత్సరకాలం పాటు ఉంటుంది. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇక పీజీ డిప్లొమా ఇన్ యోగా కోర్సు, ఈ కోర్సు కాలవ్యవధి 1 సంవత్సరకాలం పాటు ఉంటుంది. ఏదైనా డిగ్రీతో అభ్యర్థులు దరఖాస్తులు పూర్తి చేయవచ్చు. ఇక అభ్యర్థులు ఆఫ్లైన్ విధానం ద్వారా మాత్రమే దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ 15 జూలై 2026. వెబ్సైట్ www.spmvv.ac.in. దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి 15 జూలై. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.spmvv.ac.in.

0: సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ములుగు ఎంఏ పబ్లిక్ పాలసీ అండ్ గవర్నెన్స్ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తుని ఆహ్వానిస్తోంది. ఇక ఈ కోర్సుకు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ అనగా టిస్ హైదరాబాద్ కూడా అకాడమిక్ సహకారాన్ని అందిస్తోంది. ఇక ఈ కోర్సు కాల వ్యవధి 2 సంవత్సరాల పాటు ఉంటుంది. విద్యార్హత ప్రథమ శ్రేణిలో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు ఈ కోర్సుకై దరఖాస్తులు పూర్తి చేయవచ్చు. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయాలి. ఇక దరఖాస్తులకు చివరి తేదీ జులై 10. వెబ్సైట్ వివరాలు www.ssctu.ac.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి జులై 10వ తేదీ. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.ssctu.ac.in.
1: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

ప్రకటనానంతరం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇక విద్య ఉద్యోగ వార్తల్లో భాగంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఉద్యోగ ప్రకటనల వివరాలను గురించి. ముంబైలోని న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ దేశవ్యాప్తంగా ఉన్న ఎన్ఐఏసీఎల్ శాఖల్లో భాగంగా అప్రెంటిస్ ఖాళీల భర్తీ కోసం దరఖాస్తుని ఆహ్వానిస్తోంది. ఇక ఇందులో మొత్తం ఖాళీల సంఖ్య 550. విద్యార్హత, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణతను అభ్యర్థులు కలిగి ఉండాలి. ఆన్లైన్ రాత పరీక్ష, అలాగే వైద్య పరీక్ష, స్థానిక భాష పరిజ్ఞానం ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయాలి. ఇక దరఖాస్తులకు చివరి తేదీ 6 జూలై 2026. వెబ్సైట్ వివరాలు www.newindia.co.in. ఇక ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి 6 జూలై. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.newindia.co.in.

ఢిల్లీలోని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనగా ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ లో భాగంగా 2026-27 సంవత్సరానికి సంబంధించి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అలాగే డిప్లొమా అప్రెంటిస్ ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీ కోసం దరఖాస్తుని ఆహ్వానిస్తోంది. ఇక ఇందులో మొత్తం ఖాళీల సంఖ్య 96 కాగా విభాగాల వివరాలు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్, సివిల్, బీఎస్సీ, లైబ్రరీ సైన్స్, మెషినిస్ట్, ఎలక్ట్రికల్, ఐటీ, ఫిట్టర్ తదితరాలు. విద్యార్హత గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకైతే సంబంధిత విభాగంలో బీఈ లేదా బీటెక్ ఉత్తీర్ణతను కలిగి ఉండాలి అభ్యర్థు. ఇక డిప్లొమా పోస్టులకైతే సంబంధిత ఇంజనీరింగ్ డిప్లొమాను కలిగి ఉండాలి. ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకైతే ఐటీఐ సంబంధిత ట్రేడ్లో ఐటీఐ కోర్సు ఉత్తీర్ణతను కలిగి ఉండాలి. అలాగే అభ్యర్థుల ఎంపిక ఆయా కోర్సులో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఉంటుంది. ఆఫ్లైన్ విధానంలో ముఖ్యంగా ఈమెయిల్ ద్వారానే దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది. ఇక ఈ దరఖాస్తులకు చివరి తేదీ 31 జూలై 2026. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు www.isro.gov.in అనే వెబ్సైట్ను సంప్రదించవచ్చు. ఇక ఈమెయిల్ ద్వారా దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి 31 జూలై 2026. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.isro.gov.in.

0: డెహ్రాడూన్లోని డిఆర్డీఓ డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ అప్లికేషన్స్ ల్యాబొరేటరీ అనగా డిఈఏఎల్ గ్రాడ్యుయేట్ డిప్లొమా అప్రెంటిస్ ఖాళీల భర్తీకై దరఖాస్తులకై నోటిఫికేషన్ను విడుదల చేసింది. మొత్తం ఖాళీల సంఖ్య 77. ఇక విద్యార్హత అభ్యర్థులు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ లేదా డిప్లొమా లేదా బీఈ లేదా బీటెక్ బీఎస్సీ బీఎల్ఐఎస్సీ ఉత్తీర్ణతను కలిగి ఉండాలి. కోర్సు కాల వ్యవధి 12 నెలల పాటు ఉంటుంది. ఇక విద్యార్హతల్లో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. దరఖాస్తులకై చివరి తేదీ జూలై 22. వెబ్సైట్ వివరాలు www.drdo.gov.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి వినండి, జూలై 22వ తేదీ. ఇక వెబ్సైట్ వివరాలు మరొకసారి www.drdo.gov.in.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
3: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
4: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
3: మరిన్ని వివరాలకు మీ సమీప NDCC బ్యాంక్ శాఖను సంప్రదించండి.

ప్రకటనల అనంతరం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇండియన్ నేవీలో అధికారిగా కొలువుదీరే అవకాశం ఇప్పుడుంది. షార్ట్ సర్వీస్ కమిషన్ విధానంలో భాగంగా 275 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. అభ్యర్థులు బీఈ లేదా బీటెక్ లేదా డిగ్రీ లేదా పీజీ ఉత్తీర్ణతతోనే దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగానే ఈ నియామకాలను చేపడతారు. ఇక ఈ దరఖాస్తులకు మహిళా అభ్యర్థులు కూడా అర్హులే. ఇక ఇందులో విజయవంతమైన వారికి శిక్షణ అనంతరం సబ్ లెఫ్టినెంట్ హోదాతో విధుల్లోకి తీసుకోవడం జరుగుతుంది. ఆన్లైన్ విధానంలో అభ్యర్థులు దరఖాస్తులు పూర్తి చేయాలి. ఇక దరఖాస్తులకు చివరి తేదీ జూలై 27, 2026. ఇక ఈ ఇంటర్వ్యూ కేంద్రాలు బెంగళూరు, భోపాల్, విశాఖపట్నం, కోల్కతా ప్రాంతాలలో ఉంటాయి. ఇక వెబ్సైట్ వివరాలు www.joinindiannavy.gov.in. ఆన్లైన్ విధానంలో అభ్యర్థులు దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి జూలై 27వ తేదీ. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.joinindiannavy.gov.in.

బ్యాంక్ ఆఫ్ ఇండియా అనగా బీఓఐ దేశవ్యాప్తంగా ఉన్న బీఓఐ శాఖల్లో శాశ్వత ప్రాతిపదికన క్రెడిట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకై దరఖాస్తుని కోరుతోంది. మొత్తం ఖాళీల సంఖ్య 779. విద్యార్హత, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో అభ్యర్థులు డిగ్రీ ఉత్తీర్ణతను కలిగి ఉండాలి, లేదా సీఏ లేదా సీఎస్ లేదా సీఎఫ్ఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవాన్ని అభ్యర్థులు కలిగి ఉండాలి. ఆన్లైన్ రాత పరీక్ష ఆధారంగా అలాగే వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ జూలై 20, 2026. వెబ్సైట్ వివరాలు www.bankofindia.bank.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి జూలై 20. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.bankofindia.bank.in.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ముఖాన మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడుగుల తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనగా ఎస్బీఐ ప్రొబేషనరీ ఆఫీసర్ పీఓ పోస్టుల భర్తీకై దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. ఇక మొత్తం ఖాళీల సంఖ్య 1500. విద్యార్హత, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణతను అభ్యర్థులు కలిగి ఉండాలి. ఇక ఆయా కోర్సు చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తులకు అర్హులే. 3 దశల్లో అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ప్రిలిమినరీ, అలాగే మెయిన్స్ పరీక్ష, సైకోమెట్రిక్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ 8 జూలై. వెబ్సైట్ వివరాలు www.sbi.bank.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి 8 జూలై. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.sbi.bank.in.

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనగా టీజీపీఎస్సీ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లోని డిస్టిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ లో భాగంగా సీనియర్ లెక్చరర్ అలాగే లెక్చరర్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. ఇందులో మొత్తం ఖాళీల సంఖ్య 86. ఇక విద్యార్హత, సీనియర్ లెక్చరర్ పోస్టులకైతే సంబంధిత సబ్జెక్టులో కనీసం 55% మార్కులతో పీజీ అలాగే ఎంఈడి పూర్తి చేసి ఉండాలి అభ్యర్థులు. లెక్చరర్ పోస్టులకు సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ ఉత్తీర్ణతతో పాటు ఎంఈడి ఉత్తీర్ణతను అభ్యర్థులు కలిగి ఉండాలి. రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయాలి. ఇక దరఖాస్తులకు చివరి తేదీ జులై 29. వెబ్సైట్ వివరాలు www.websitenew.tgpsc.gov.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి జులై 29. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.websitenew.tgpsc.gov.in.

0: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన నాన్ ఎగ్జిక్యూటివ్ ఆపరేటర్ పోస్టుల భర్తీకై దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇక ఇందులో మొత్తం ఖాళీల సంఖ్య 362. పోస్టుల వివరాలు: ఫిట్టర్, టర్నర్, వెల్డర్, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్, ఆపరేటర్. విద్యార్హత: సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణతను అభ్యర్థులు కలిగి ఉండాలి. అలాగే ఎన్సీవీటీ నుంచి నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ లేదా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ నుంచి నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ను అభ్యర్థులు కలిగి ఉండాలి. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది. ఇక దరఖాస్తులకు చివరి తేదీ జులై 10, 2026. వెబ్సైట్ వివరాలు www.beemlindia.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి జులై 10వ తేదీ. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.beemlindia.in.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: హలో
4: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.

0: మళ్ళీ
1: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
2: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
0: సార్, అంత డబ్బు?
2: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
0: సార్, 2 లక్షలు?
3: ఏమైంది నాన్న?
0: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
1: అరే,
0: కట్ చేసావా?
3: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
0: మోసమా?
3: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
0: డబ్బుని పోగొట్టుకుంటారు.
4: ఆర్బిఐ అంటుంది,
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC, హర్ పల్ ఆప్కే సాథ్.
7: హ్యాపీ యానివర్సరీ డియర్.
8: సెలబ్రేషన్స్ ఒకటే తక్కువైంది ఇప్పుడు.
7: ఏమైంది, ఎందుకంత నిష్ఠూరం?
8: ఏమీ కాలేదనే కదా నా బాధ.
7: అంటే
8: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
7: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ని కలుద్దాం.
8: సంప్రదించండి.
7: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
8: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్ వాడి, నిజామాబాద్.
7: ఫోన్ 0846225334.
9: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
10: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, ఇప్పుడు సమయం 6 గంటలకు కాస్తుంది. కాసపెట్లు శ్రోతలు మీరు వింటారు హిందీలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇక ఆంగ్లంలో వార్తలు 6:05 ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. అనంతరం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక 6:20 సంస్కృతంలోనూ వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: benefits of verification, accuracy and reliability. Union Minister of Road Transport and Highways Nitin Gadkari today chaired a review meeting of the National Highways Logistics Management Limited and assessed the project level progress of multimodal logistics parks, ropeways, intermodal stations and wayside amenities being developed across the country. During the meeting, Mr. Gadkari also evaluated the key challenges affecting project implementation and directed all concerned stakeholders to resolve bottlenecks on priority and expedite project execution. The appeal by the People of Pakistan Occupied Jammu and Kashmir, POJK, to the Indian government for assistance underscores the depth of the crisis unfolding in the region. Protests have continued across POJK for more than a month. An official said that the nature of the appeal is particularly worrying as people in POJK are seeking medicines and essential food supplies from India. This reflects the gravity of the humanitarian situation in the region. On the instructions of Field Marshal Asim Munir, the Pakistani establishment has blocked the supply of ration and medicines to the region for the past 20 days. Mourners dressed in black flooded Iran's capital Tehran. Funeral processions today honoring the late Supreme Leader Ayatollah Ali Khamenei. Khamenei's flag-draped coffin, along with those of several family members, was carried on a truck decorated to resemble the ornate latticework surrounding the shrine of an imam. They were killed in an airstrike on the 28th of February at the outset of the war launched by Israel and the United States. The massive turnout was encouraged by Iran's theocratic leadership to as a show of national unity and strength. And that is the end of this news bulletin.
1: Akashvani Prantiya Vartala Vine Mundu Oka Vanijya Prakatana.
2: कोई ऐसी लाइफ इंश्योरेंस पॉलिसी बताओ जिसमें कम प्रीमियम हो, बोनस भी अच्छा मिले और भरोसे वाला भी हो.
3: पीएलआई है ना?
4: सरकारी कर्मचारी के साथ साथ सभी प्रोफेशनल, ग्रेजुएट और डिप्लोमा होल्डर्स ले सकते हैं पीएलआई पॉलिसी का फायदा और साथ में पोस्टल डिपार्टमेंट का भरोसा भी. अपने नजदीकी पोस्ट ऑफिस से आज ही संपर्क करें या लॉग इन करें indiapost.gov.in पर.
5: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న అటవీశాఖ భూముల్లో పర్యాటక శాఖతో కలిసి ఎకో టూరిజాన్ని అభివృద్ది చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రపంచ వ్యాప్తంగా ఫార్మా రంగంలో హైదరాబాద్కు ఉన్న బ్రాండ్ ఇమేజ్ను కాపాడుకుంటూ రాష్టంలో మరిన్ని పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు వదలకుండా ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతున్నదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు విమర్శించారు. రాష్టంలో రాబోయే 3 రోజుల పాటు బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న అటవీశాఖ భూముల పర్యాటక శాఖతో కలిసి ఎకో టూరిజాన్ని అభివృద్ది చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్టంలో తలపెట్టిన పర్యాటక అభివృద్ది ప్రాజెక్టులకు సంబంధించి నిర్దేశించుకున్న పనులను వేగవంతం చేయడానికి పర్యాటక శాఖపై ఈరోజు ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్లో ఉన్నతాధికారులతో సమీక్ష చేశారు. భారత్ ఫ్యూచర్ సిటీ పరిధిలోని అటవీ భూములను అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చెప్పారు. గుర్రంగూడ ఎకో పార్క్ తరహాలో నగరంలో ఎకో పార్కులను తీర్చిదిద్దాలని సూచించారు. నగరంలోని పర్యాటక ప్రాంతాలను మరింతగా తీర్చిదిద్దాలని, తారామతి బారాదరి మరింత ఆకర్షణీయంగా అభివృద్ది చేయాలని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఫార్మా రంగంలో హైదరాబాద్కు ఉన్న బ్రాండ్ ఇమేజ్ను కాపాడుకుంటూ రాష్టంలో మరిన్ని పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా మార్కు మండలంలోని బయోటెక్ పార్క్ ఫేజ్ 3లో సిరోఫార్మా ఆధ్వర్యంలో నిర్మించిన అత్యాధునిక క్యాన్సర్ ఔషధాల తయారీ కేంద్రాన్ని ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న క్యాన్సర్ మహమ్మారి నివారణకు మన రాష్టం నుంచే పరిశోధనలు, ఔషధాల తయారీ చేపట్టడం గొప్ప విషయమని హర్షం వ్యక్తం చేశారు. కన్నెపల్లి పంప్ హౌస్లో 2 పంపులు స్టార్ట్ చేస్తే తెలంగాణ సుభిక్షమవుతుందని చెప్పినా రాష్ట ప్రభుత్వం నీళ్లివ్వకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు విమర్శించారు. కాళేశ్వరం వద్ద 1 లక్ష క్యూసెక్కుల నీరు వృధాగా సముద్రంలో కలుస్తోంది.

0: అని తమ పార్టీపై కోపంతో రైతులను వేధించొద్దని హితవు పలికారు. హైదరాబాద్ లోని మల్లాపూర్లో జరిగిన 18వ హమాలీ యూనియన్ మహాసభకు తారక రామారావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టులో గత బీఆర్ఎస్ ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడిందని రాష్ట కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. మంచిర్యాల జిల్లా బొక్కలగుట్టలో పర్యటించిన మంత్రి ఆకాశవాణితో మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం వల్లే కాళేశ్వరం ప్రాజెక్టులో పిల్లర్లు కుంగిపోయాయని అన్నారు. కమిషన్ల కోసమే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారని విమర్శించారు.
1: కేవలం 70 టీఎంసీ నీళ్లు పంప్ చేసినారు మేడిగడ నుంచి. అది కూడా పైనుంచి ఎల్లంపల్లికి నీళ్లు వచ్చినప్పుడు రిలీజ్ చేసి వృధా చేయడం జరిగింది. 3,000 కోట్ల రూపాయలు ఎలక్ట్రిసిటీ బిల్ ఖర్చు పెట్టినారు. కేంద్రం నుంచి డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తున్నారు. ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత సరైన నిర్ణయాలు
0: ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందేలా పనిచేయాలని, శాంతి భద్రతలను పరిరక్షించాలని రాష్ట డీజీపీ సివి ఆనంద్ పోలీసులు సిబ్బందిని ఆదేశించారు. వేగవంతమైన సేవలు అందించేందుకు ఏఐ సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని డీజీపీ ఈరోజు ప్రారంభించారు. గంజాయి రవాణా, డ్రగ్స్ నిర్మూలనపై ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నామని తెలిపారు.
2: డ్రగ్స్ పైన పోరాటం లాంటిది చేయకపోతే మనందరికి కూడా, సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా చాలా కఠినంగా ఉంటుందని, మన యువకులు వచ్చే తరం ఏదైతే ఉందో వారికి కూడా దానికి బానిసలు కాకుండా చర్యలు చాలా తీసుకోవాలి.
0: నాగర్ కర్నూల్ జిల్లాలో ఫైళ్లను అనవసరంగా పెండింగ్లో పెడుతూ ప్రజలను ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పడంపై రాష్ట మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో దీర్ఘకాలంగా ఉన్న రెవెన్యూ, అటవీ, భూ సమస్యలపై ఆర్డీఓ కార్యాలయంలో ఆయన ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రాజకీయ డ్రామాలాడుతున్నాయని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. డ్యాం భద్రతపై ఎన్డీఎస్ఏ స్పష్టత ఇచ్చినా రాష్ట ప్రభుత్వం రిపేర్ పనులు ప్రారంభించలేదని, గత ప్రభుత్వ అవినీతిపై కఠిన చర్యలు తీసుకోకుండా నామమాత్రపు చర్యలతో చేతులు దులుపుకుందని ఆరోపించారు. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా నాంపల్లిలోని బీజేపీ రాష్ట కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, హైదరాబాద్లో హైడ్రా పేరుతో కేవలం పేదవాళ్ల ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూలగొడుతున్న ప్రభుత్వం, ఎంఐఎం పార్టీకి చెందిన అక్రమ కట్టడాల జోలికి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం భవిష్యత్తులో అభివృద్దిలో మరింత ముందంజలో నిలుస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి జంక్షన్ వద్ద మడిపల్లి నుంచి ఎల్కతుర్తి జంక్షన్ వరకు కాకతీయ పట్టణాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో 13 కోట్ల రూపాయలతో చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణ పనులను మంత్రి ఈరోజు ప్రారంభించారు. విధి నిర్వహణలో సిబ్బందికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే అన్నారు. వర్షాకాలం దృష్ట్యా సిబ్బందికి ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో రెయిన్ కోట్లను పంపిణీ చేశారు. పోలీస్ సిబ్బంది ప్రజల రక్షణ కోసం 24 గంటలు కష్టపడుతుంటారని, వారి సంక్షేమం ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకు అత్యంత ప్రాధాన్యమని పేర్కొన్నారు. స్వచ్ఛ కలెక్టరేట్ అందరి బాధ్యత అని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. వ్యర్థాలు సక్రమంగా వేరుచేసి కలెక్టర్ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా స్వచ్ఛ మెదక్ తీర్చిదిద్దేందుకు అధికారులు, ప్రజలు కంకణబద్దులై పనిచేయాలన్నారు. గ్రామాల సమగ్రాభివృద్దికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, కేంద్ర నిధులతోనే గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన వేగంగా జరుగుతోందని ఎంపీ డీకే అరుణ అన్నారు. నారాయణపేట జిల్లా బోయినపల్లి గ్రామంలో సీసీ రోడ్లు, హైమాస్ట్ లైట్లను ఎంపీ ప్రారంభించారు. రాష్టంలో రాబోయే 3 రోజుల పాటు అక్కడక్కడా బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్ర విభజన సమయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం మండలంలోని 5 గిరిజన గ్రామ పంచాయతీలను అశాస్త్రీయంగా ఆంధ్రప్రదేశ్లో కలపడం వల్ల స్థానిక

ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వాటిని వెంటనే తిరిగి తెలంగాణలో కలపాలని తెలంగాణ జనసమితి కేంద్ర రాష్ట ప్రభుత్వాలను డిమాండ్ చేసింది. ఈ మేరకు పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి గోపగాని శంకర్రావు, కొత్తగూడెం జిల్లా ఉపాధ్యకులు మూల నాగిరెడ్డి పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ విషయంపై సత్వరమే సమావేశమై ఆ 5 గ్రామ పంచాయతీలను ఆంధ్ర నుంచి తెలంగాణకు బదిలీ చేయాలని కోరారు. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్లో నిర్దేశిత పన్ను వసూళ్ల లక్ష్యాలను ప్రణాళికాబద్దంగా సాధించాలని కమిషనర్ టి వెంకన్న అన్నారు. కార్పొరేషన్ పరిధిలో పన్ను వసూళ్ల పురోగతిపై ఈరోజు సర్కిళ్ల వారీగా సమీక్ష చేశారు. ఆశించిన స్థాయిలో పురోగతి నమోదు కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సౌదీ అరేబియాకు చెందిన ప్రముఖ తక్కువ ధరల విమానయాన సంస్థ ఫ్లైడీల్ భారతీయ మార్కెట్లోకి అధికారికంగా ప్రవేశించింది. హైదరాబాద్ రియాద్ మార్గంలో ప్రారంభమైన ఈ తొలి విమాన సర్వీస్కు జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఘన స్వాగతం పలికింది. పెంపుడు సునకాలు, పిల్లలకు తప్పనిసరిగా రేబిస్ టీకాలు వేయించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంచిర్యాల పట్టణంలోని ప్రాథమిక పశు వైద్య కేంద్రంలో ఏర్పాటు చేసిన ఉచిత రేబిస్ టీకాల కార్యక్రమానికి జిల్లా పశు వైద్య పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ యాకూబ్ రెడ్డితో కలిసి హాజరయ్యారు. హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న అటవీశాఖ భూముల్లో పర్యాటక శాఖతో కలిసి ఎకో టూరిజాన్ని అభివృద్ది చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రపంచవ్యాప్తంగా ఫార్మా రంగంలో హైదరాబాద్కు ఉన్న బ్రాండ్ ఇమేజ్ను కాపాడుకుంటూ రాష్ట్రంలో మరిన్ని పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:30. ఇప్పుడు విందాం సమాచార దర్శిని. ఈ కార్యక్రమంలో కొన్ని సమాచార వివరాలు. ముందుగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఐఏఎస్ గారు ఇలా తెలియజేస్తున్నారు, ఇంటింటి సర్వే దాని గురించినటువంటిది. పారదర్శక ఓటర్ జాబితా రూపకల్పన కోసం ఎన్నికల సంఘం అమలు చేస్తున్న ఓటర్ ప్రత్యేక సమగ్ర సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ఈ ప్రక్రియకు అందరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ గారు తెలియజేశారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన షెడ్యూల్ను అనుసరిస్తూ ఎస్ఐఆర్ ప్రక్రియ అమల్లో భాగంగా బూత్ లెవెల్ అధికారులు అంటే బీఎల్ఓలు గురువారం నుండి ఇంటింటి సందర్శనకు శ్రీకారం చుట్టడం జరిగింది. జూలై 24వ తేదీ వరకు ఇంటింటి సర్వే కొనసాగనుంది. కలెక్టర్ నివాసాన్ని సందర్శించి ఎన్యూమరేషన్ ఫారం అందించినట్టుగా ఆన్లైన్ ద్వారా బీఎల్ఓ మొబైల్ యాప్లో అప్డేట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా బీఎల్ఓ రుక్మిణి సూపర్వైజర్ హరీష్ రెడ్డిలు గురువారం కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ నివాసంలో జిల్లా పాలనాధికారి ఇలా త్రిపాఠిని కలిసి ఎన్యూమరేషన్ ఫార్ములా అందించారు. ఇక ఈ సందర్భంగా కలెక్టర్ గారు మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రక్రియ అందరూ సహకరించాలని కోరారు. ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారం కరెక్ట్గా నింపే విధంగా చూడాలని బీఎల్ఓలకు సూచించారు. ఇక సివిల్స్ ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం, ఇది వినే ముందుగా ఒక ప్రకటన విందాం.
1: జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

శ్రోతలకు మరొక గమనిక. సివిల్స్ ఉచిత శిక్షణకు హైదరాబాద్ ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో బండారా హిల్స్ హైదరాబాద్లో నిర్వహించే సివిల్స్ ప్రిలిమినరీ మెయిన్స్ పరీక్షల ఉచిత శిక్షణకు ఎస్సీ ఎస్టీ మరియు బీసీ అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు డిప్యూటీ డైరెక్టర్ ఎస్సీ డిడిడి శ్రీమతి జి రజిత మరియు ఎస్సీ స్టడీ సర్కిల్ హానరీ డైరెక్టర్ డాక్టర్ దేవిదాస్ సక్సాల్ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రాత పరీక్షల ద్వారా ఎంపిక చేస్తామని తెలిపారు. డిగ్రీ ఉత్తీర్ణులై వార్షిక ఆదాయం 3 లక్షల రూపాయలకు మించరాదని, ఆన్లైన్ దరఖాస్తులను ఈ నెల 12వ తేదీ అంటే జూలై 12, 2026 వరకు టీఎస్ఎస్ స్టడీ సర్కిల్ .co.in ఈ వెబ్సైట్లో స్వీకరిస్తున్నట్టు తెలిపారు. దీనికి సంబంధించి ప్రవేశ పరీక్ష 19 జూలై 2026 నిజామాబాద్లో నిర్వహిస్తారని తెలిపారు. మరిన్ని వివరాలకు 0402354 6552, అదేవిధంగా మన నంబర్ 9912227425 ఈ నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు. సమాచార దర్శిని విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 6:35. ఇప్పుడు విందాం సినీ రంజని కార్యక్రమంలో కొన్ని తెలుగు సినీ గీతాలు. మరి ముందుగా బంగారు కుటుంబం ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం ఆలపించిన ఈ పాటతో కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం.

0: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అంకుట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: కార్యక్రమంలో ఇప్పుడు బాలభారతం. ఈ చిత్రం కోసం ఆరుద్ర సాహిత్యానికి సాలూరు ఈశ్వరరావు సంగీతాన్ని అందించగా ఏఆర్ ఈశ్వరి ఆలపించిన ఈ గీతం

చక్రంలో ఇప్పుడు వినండి. అత్తకి ఎముడు, అమ్మాయికి ముగ్గుడు. ఈ చిత్రం కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం కేఎస్ చిత్రతో కలిసి ఆలపించిన ఈ సినీ గీతం.

ఈ పాటతో ఇలాంటి సినిరంజన కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6:50 కొద్ది క్షణాలు. వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు మిరప పంటలో సమస్యలు, తర్వాత ఏ విధంగా నివారించుకోవాలి, నిర్వహించుకోవాలి అన్న వివరాలు మనకు ఇలా అందజేస్తున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో మిరప పండించే ప్రాంతాలలో రైతులు ఎదుర్కొంటున్న బూడిద తెగులు, కాయమచ్చ తెగులు, కొమ్మ ఎండు తెగులు, కోయనోఫోరా, రసం పీల్చే పురుగులు, కాయ తొలిచే పురుగులు, జెమిని వైరస్ వంటి సమస్యలు గమనించడం జరుగుతుంది. వీటి నివారణకు ఇప్పుడు చెప్పబోయే చర్యలు చేపట్టుకుంటే రైతులకు చక్కగా పంట పండి లాభాలు పొందుతారు అని తెలియజేస్తున్నారు. ఇక బూడిద తెగులు విషయానికి వస్తే, చలి వాతావరణం మొదలైనప్పటి నుండి ఆకుల అడుగు భాగంలో బూడిద వంటి మచ్చలు ఏర్పడి క్రమంగా ఆకులు పసుపు వర్ణంలోకి మారి రాలిపోతాయి. దీని నివారణకు మైక్లోట్ బ్యూటనాల్ 1 గ్రాము లీటర్ నీటికి, లేదా అజాక్సిస్ట్రోబిన్ 1 మిల్లీలీటరు, లేదా టెబికోనజోల్ 1.2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి 1-2 సార్లు 7 నుండి 10 రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకుంటే ఈ బూడిద తెగులను నివారించవచ్చు. ఇక కాయమచ్చ, కొమ్మ ఎండు తెగులు గురించి ఈ విధంగా. కొమ్మ లేత చిగుర్లపై నల్లని మచ్చలు ఏర్పడి క్రమేణా కొమ్మ క్రిందికి ఎండిపోతుంది. ఈ తెగులు పండిన కాయలపై ఆశించినప్పుడు గోధుమ రంగు వలయాకార మచ్చలు ఏర్పడి కాయలు రాలిపోతాయి, కాయ నాణ్యత దెబ్బతింటుంది. దీని నివారణకు ప్రొపికోనజోల్ 1 మిల్లీలీటరు, డైఫెనోకోనజోల్ 0.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి 1-2 సార్లు పిచికారీ చేసుకుంటే ఈ కాయమచ్చ తెగులు, కొమ్మ ఎండు తెగులును చక్కగా నివారించుకోవచ్చు. ఇక కోయనోఫోరా బ్లైట్, ఇది వర్షపు జల్లులు, గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ తెగులు ఉధృతంగా ఉంటుంది. లేత కొమ్మ చిగుర్లపై నల్లగా మచ్చలు ఏర్పడి క్రమేణా క్రిందికి కుళ్ళిపోతాయి. దీనిపైన శిలీంద్ర బీజాలు వృద్ధి చెందడం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఈ తెగులు రాకుండా వర్షం కురిసిన తర్వాత, గాలిలో తేమ శాతం ఎక్కువ ఉన్నప్పుడు తెగులు లక్షణాలు గమనించిన వెంటనే కాపరాక్సిక్లోరైడ్ 30 గ్రాములు, ఇంకా ప్లాంటామైస్ 2 గ్రాములు 10 లీటర్ల నీటిలో, లేదా పైరాక్లోస్ట్రోబిన్ ఇంకా మెటిరామ్ 3 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇలా పిచికారీ చేసినట్లయితే కోయినోఫోరా బ్లైట్ను నివారించుకోవచ్చు. ఇక రసం పీల్చే పురుగుల గురించి ఈ విధంగా తెలియజేస్తున్నారు. తామర పురుగులు నల్లి ఉన్నట్లయితే ఆకులు ముడుచకపోయి మొక్క పెరగకుండా ఉంటుంది. వీటి నివారణకు డైఫెన్ థయూరాన్ 1.5 గ్రాములు, లేదా క్లోరీఫెన్ఫిర్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. తెల్లదోమ ఉన్నట్లయితే ట్రైజోపాస్ 1.5 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే రసం పీల్చే పురుగులను నివారించవచ్చు. ఇక కాయ తొలిచే పురుగులు, శనగపచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగు ఆకులపై కాయలకు రంధ్రాలు చేసి తొలిచి తింటాయి. ఈ పురుగులను నియంత్రించుటకు ప్రొఫెనోపాస్ 2 మిల్లీలీటర్లు, లేదా ఫ్లూబెండమైడ్ 0.2 మిల్లీలీటర్లు, లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 మిల్లీలీటర్లు లీటర్ నీటికి పిచికారీ చేసుకుంటే కాయ తొలిచే పురుగులను నియంత్రించవచ్చు. ఇక మిరప ఆకుముడత, అదే జెమిని వైరస్ అంటారు. ఆకులు చిన్నగా మారి ఈ నెల ఆకుపచ్చగా ఉండి ఈ నెల మధ్య పసుపు వర్ణం మచ్చలతో పైకి ముడుచుకుపోతాయి. మొక్కలు గిడసబారిపోయి కాత పూత రాకుండా పోతుంది. ఈ దశలో వచ్చే వైరస్ వల్ల నష్టం అధికంగా ఉంటుంది. ఇది తెల్లదోమ వల్ల ఇతర మొక్కలకు తోటంతటా వ్యాపిస్తుంది. కావున వైరస్ సోకిన మొక్కలను తీసివేసి ఈ విధంగా సూచించిన పురుగు మందులను పిచికారీ చేసి తెల్లదోమను నివారించవచ్చు. పసుపు రంగు జిగురు అట్టలను పొలంలో అమర్చుకుంటే కూడా చాలా బాగుంటుంది. మిరప పంటలో నష్టాన్ని తగ్గించడానికి కూడా కొన్ని సూచనలు చేస్తున్నారు మన శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు. ఈ మిరప పంటలో పండిన కాయలను వెంటనే కోసుకొని టార్బాలిన్ సీట్లపై ఆరబెట్టాలి. దీనివల్ల కాయలపై మచ్చ తాలుకాయలు తగ్గుతాయి. కోతకు ముందు మందులు ఎట్టి పరిస్థితుల్లో పిచికారీ చేయరాదు. నీటి తడులను ఎడంగా ఇవ్వాలి. భూమిలో తేమ ఎక్కువగా ఉండకూడదు. వైరస్ సోకిన మొక్కలను తక్షణమే పీకి నాశనం చేయాలి. తెల్లదోమ, తామర పురుగులను సకాలంలో నివారించాలి. సిఫారసు చేసిన మందులనే పిచికారీ చేసుకోవాలి. బయో మందులను పిచికారీ చేయరాదు. కాంప్లెక్స్ ఎరువులను పైపాటుగా వేయకూడదు. సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని 1-2 సార్లు పిచికారీ చేసుకోవాలి. పిచికారికి పిచికారికి మధ్య కనీసం 7-10 రోజుల వ్యవధి ఉండాలి. మంచు పడకుండా రాత్రిపూట మిరప కల్లాలపై పట్టాలు కప్పుకోవాలి.
ఈ విధంగా మిరప పంటలో చక్కటి ఈ సమస్యలను ఈ విధంగా నిర్వహించుకుంటే చక్కటి ఫలసాయాన్ని రైతులందరూ పొందగలరని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు పరిశోధకులు మనకు తెలియజేశారు.

రైతు సోదరులకు ఒక ముఖ్య గమనిక. ఈ ప్రసారంలో 7:15 ఇల్లువాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇందులో పశువులకు మానవులకు సంక్రమించే జునోసిస్ వ్యాధి అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. ఇందులో రాజేంద్ర నగర్ లైవ్ స్టాక్ కాంప్లెక్స్ శాస్త్రవేత్త డాక్టర్ దైదా కృష్ణ గారు పాల్గొని శ్రోతలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు సలహాలు తెలియజేస్తారు. మీరు చేయవలసిన ఫోన్ నంబర్లు 2324085252, 2324085353, ఎస్టీడీ కోడ్ 040. గుర్తుంచుకోండి, ఈ ప్రసారంలో 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. పశువులకు మానవులకు సంక్రమించే జునోసిస్ వ్యాధి అనే అంశం గురించి ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. ఇందులో రాజేంద్ర నగర్ లైవ్ స్టాక్ కాంప్లెక్స్ శాస్త్రవేత్త డాక్టర్ దైదా కృష్ణ గారు పాల్గొని శ్రోతలు అడిగే ప్రశ్నలకు సందేహాలకు సమాధానాలు సలహాలు తెలియజేస్తారు. ఈ కార్యక్రమానికి అనుసంధానకర్తగా శ్రీ ఎస్ రామ్ గోపాల్ గారు వ్యవహరిస్తారు. శ్రోతలు ఫోన్ చేయాల్సిన ఫోన్ నెంబర్లు 2324085252, 2324085353, ఎస్టీడీ కోడ్ 040.

నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం భారతదేశం మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారతికి రథసారథులవుదాం.

అవును, ఇప్పుడు మీ పుట్టినరోజు గ్రీటింగ్స్ ఆకాశవాణి క్లాసిఫైడ్స్ లో. పుట్టినరోజు ఎవరిదైనా సరే మీ గ్రీటింగ్స్ మాత్రం ఆకాశవాణిలోనే. వివరాలకు 0402324052 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.

0: వ్యవసాయ సూచనల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి ఇప్పుడు ఒక సినీ గీతం. 16 ఏళ్ల అమ్మాయి ఈ చిత్రం కోసం కేజేఎస్ దాస్, వాణి జయరామ్ ఆలపించిన గీతం విందాం.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7 గంటలు. మీరు 103.2 మెగాహెర్స్ మరియు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్పై మా ప్రసారాలు వింటున్నారు. ఇప్పుడు విందాం ప్రసార వివరాలు. ఈ రాత్రి మరియు రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ముందుగా ఈ రాత్రి ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు చూద్దాం. మరికొద్ది సేపట్లో 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ ఈ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే తెలుగు సినిమా పాటలు వినవచ్చు. 8:30 జానపద సంగీత కార్యక్రమంలో కొన్ని జానపద గేయాలు, కొన్ని ప్రకటనలు వినవచ్చు.

0: ఇక 7:15కు పంట పొలాల కార్యక్రమంలో ఆహార విజ్ఞాన శాస్త్ర కాలేజ్ అందిస్తున్న కోర్సుల వివరాల గురించి ఆ కళాశాల డీన్ డాక్టర్ కె వెంకటరెడ్డి గారు తెలియజేసే వివరాలు వినవచ్చు. ఇక 8:40కి ఎప్పట్లాగే హిందీలో, 9:00 ఆంగ్లంలో వార్త ప్రసారం, 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమాలన్నీ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం అవుతాయి. 9:30 హైదరాబాద్ కేంద్ర ప్రసారాలు వినవచ్చు. ఇక రాత్రి 10:00 నుంచి 11:00 వరకు అలనాటి మేటి గీతాలు, మధుర గీతాలు మిమ్మల్ని అలరిస్తాయి. ఇవి ఈ రాత్రి ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: దస్తగిరి గారు.
1: ఇక 6:45 ఎప్పట్లాగే తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:55 సంస్కృతంలో వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 7:05 తెలుగులో వార్త ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం అవుతాయి. ఇక 7:15 ప్రభాత్ లహరి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో 7:30 డాక్టర్ నవీన్ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయస కార్యక్రమంలో కంటి డాక్టర్ డాక్టర్ నవీన్ ముక్కల గారి సూచనలు వినవచ్చు. ఇక 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 సినీ రంజన్ కార్యక్రమంలో తెలుగు సినిమా గీతాలు వినవచ్చు. 9:00 హృదయ రాగాల కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరే తెలుగు సినీ గీతాలు వినవచ్చు. ఇక 10:00 వివిధ భారతి కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం అవుతాయి. ఇవి ప్రసార వివరాలు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7:05 కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తిరుగా ఉషారమణి. సంస్కరణలు, డిజిటీకరణ వల్ల సహకార రంగంలో కొత్త విస్తరణ సాధ్యమవుతుందని కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వన్ హెల్త్ విధానం ద్వారా మానవ, జంతు, పర్యావరణ ఆరోగ్య వ్యవస్థలను పటిష్టం చేస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా అన్నారు. సాంకేతికతతో కూడిన ద్విభాషా మేనేజ్మెంట్ విద్య గ్రామీణ పట్టణ వ్యత్యాసాలను తొలగించడంలో సహాయపడుతుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఫీఫా ప్రపంచకప్లో ఈ రాత్రి రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్ల్లో పోర్చుగల్, స్పెయిన్ జట్లు అమెరికా, బెల్జియం తలపడతాయి. సంస్కరణలు, డిజిటలైజేషన్, ప్రొఫెషనల్ నిర్వహణ ద్వారా సహకార ఉద్యమం సరికొత్త విస్తరణ దశలోకి ప్రవేశిస్తోందని కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా ఈరోజు చెప్పారు. సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రతి ప్రాంతంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 5 సహకార సంఘాలను గుర్తించి వాటిని గౌరవించేందుకు ఒక ర్యాంకింగ్ విధానాన్ని ప్రకటించినట్లు అమిత్ షా చెప్పారు. రాష్ట్రాలు ఆమోదించిన మోడల్ బైలాస్ ద్వారా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల కార్యకలాపాల పరిధిని విస్తరించి వాటిని బలోపేతం చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని హోంమంత్రి చెప్పారు.
1: సహకారితా మంత్రాలయ కే ఇనిషియేటివ్ సే కుల్ 9 రాష్ట్రీయ స్తర పర్ కామ్ కర్నే వాలీ సహకారీ సమితి బనాకర్ దేశ్ సే లేకర్ గ్రామ్ తక్ ఏ 9 క్షేత్రో మే సహకారితా మంత్రాలయ కో ఏక్ మాలా మే పిరోనే కా కామ్ హమ్నే కియా హై.
0: 9 ప్రత్యేక రంగాలను గుర్తించి దానిలో సహకార సంఘాలను సమన్వయం చేస్తున్నామని ఆయన చెప్పారు. రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని తగ్గించి సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తుల ఉత్పాదన పెంచాలని ఆయన రైతులకు పిలుపునిచ్చారు. గత 5 ఏళ్లుగా సహకార్ ద్వారా సమృద్ది అనే మంత్రాన్ని అనుసరిస్తూ కోట్లాది మంది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చినందుకు సహకార మంత్రిత్వ శాఖ అమిత్ షా అభినందించారు. దేశవ్యాప్తంగా ఉన్న 850,000 కంటే ఎక్కువ సహకార సంస్థలకు, సహకార రంగంతో ముడిపడి ఉన్న 30 కోట్ల మంది ప్రజలకు ఈ రోజు ఎంతో శుభదినమని ఆయన అన్నారు. ఇదే రోజున ప్రభుత్వంలో స్వతంత్ర సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయించారని అమిత్ షా గుర్తు చేశారు. గడిచిన 5 ఏళ్లలో సహకార వ్యవస్థను ఆధునిక, పారదర్శకమైన, సాంకేతికతతో కూడిన, పోటీతత్వంతో కూడిన వ్యవస్థగా మార్చే దిశగా అనేక పనులు జరిగాయని కూడా మంత్రి వివరించారు. ఈ ఏడాది ప్రభుత్వం సహకార సంస్థల కోసం ర్యాంకింగ్ విధానాన్ని ప్రారంభించిందని, దీని ద్వారా ప్రతి రంగంలోనూ అద్భుతంగా అరణిస్తున్న 1వ సహకార సంఘాలను గుర్తించి వాటికి ర్యాంకులు ఇస్తామని, వాటి విశేషమైన పనితీరును ఇతర సంస్థలకు స్ఫూర్తిగా నిలిచేలాగా ప్రముఖంగా ప్రచారం చేస్తామని అమిత్ షా తెలియజేశారు. డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. శ్యామాప్రసాద్ ముఖర్జీ ధైర్యం, జాతీయవాదం, నిస్వార్థ సేవకు ఒక శాశ్వత ఉదాహరణగా మోదీ అభివర్ణించారు. ప్రధానమంత్రి ఇందుకు సంబంధించిన ఒక వ్యాసాన్ని పేర్కొంటూ భారత్ అఖండంగా ఉండాలనే దృఢ సంకల్పమే డాక్టర్ ముఖర్జీ ప్రజా జీవితాన్ని నిర్వచించిందన్నారు. దేశ విభజన సమయంలో పశ్చిమ బెంగాల్ భారతదేశంలో అంతర్భాగంగా ఉండాలా చూడడంలో డాక్టర్ ముఖర్జీ పట్టుదలతో నిలిచారని, ఆ తర్వాత జమ్మూకాశ్మీర్ సమస్య కోసం తనను తాను దేశానికి అంకితం చేసుకున్నారని మోదీ చెప్పారు.
2: आज देश की धरती, पश्चिम बंगाल की धरती अपने एक महान सप्

0: सपूत, एक महान देशभक्त, भारत की अखंडता के लिए समर्पित एक युगद्रष्टा को श्रद्धा पूर्वक स्मरण कर रही है। मैं डॉक्टर मुखर्जी की 125वीं जन्म जयंती के अवसर पर उन्हें नमन करता हूं, अपनी श्रद्धांजलि अर्पित करता हूं।
1: 2019లో 370 అధికరణం 35 ఏళ్లను రద్దు చేయడం శ్యామప్రసాద్ ముఖర్జీ బలిదానానికి లభించిన అత్యంత సరైన నివాళి అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. డాక్టర్ ముఖర్జీ కలకత్తా విశ్వవిద్యాలయానికి అత్యంత పిన్న వయస్కుడైన వైస్ ఛాన్సలర్ గా బాధ్యతలు జరిపారని, విద్యా పరిశోధన విద్యార్థుల సంక్షేమాన్ని బలోపేతం చేయడానికి అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారని ప్రధానమంత్రి చెప్పారు. స్వతంత్ర భారత్ మొదటి పరిశ్రమలు సరఫరా శాఖ మంత్రిగా డాక్టర్ ముఖర్జీ పోషించిన పాత్రను కూడా ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. 1943 నాటి బెంగాల్ కరువు సమయంలో డాక్టర్ ముఖర్జీ చేసిన మానవతా సేవలను కూడా మోదీ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. జంతువులు మానవుల మధ్య సంక్రమించే వ్యాధులు జునటిక్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించేందుకు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ జునోసిస్ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ వ్యాధులు ప్రజారోగ్యానికి, జంతువుల ఆరోగ్యానికి, ప్రపంచ ఆరోగ్య భద్రతకు పెద్ద ముప్పుగా పరిణమిస్తున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించి స్పందిస్తూ, వన్ హెల్త్ విధానం భారత ప్రజారోగ్య వ్యూహంలో ఒక ముఖ్యమైన స్తంభంగా ఉద్భవించిందని పేర్కొన్నారు. సమగ్రమైన నివారణ ఆరోగ్య సంరక్షణపై ప్రధానమంత్రికి ఉన్న విజన్ ఆధారంగా భవిష్యత్తు సవాళ్లు ఎదుర్కొనే ఆరోగ్య వ్యవస్థ నిర్మించడం కోసం భారత్ మానవ జంతువు పర్యావరణ ఆరోగ్య రంగాల మధ్య సహకారాన్ని బలోపేతం చేస్తోందని నడ్డా చెప్పారు. మానవులు, జంతువులు, మొక్కలు, పర్యావరణం మధ్య ఉన్న సన్నిహిత సంబంధాన్ని గుర్తిస్తూ వన్ హెల్త్ విధానం ద్వారా ఈ సవాళ్లను ఎదుర్కోవడంలో నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ పరిధిలోని సెంటర్ ఫర్ వన్ హెల్త్ కీలక పాత్ర పోషిస్తోందని కూడా నడ్డా ఈ సందర్భంగా చెప్పారు. మొజాంబిక్, నికరాగువా, సురీనామ్, గబాన్ రిపబ్లిక్, మంగోలియా, బహమాస్ దేశాల రాయబారి నుంచి రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ రోజు రాష్టపతి భవన్లో జరిగిన ఒక కార్యక్రమంలో క్రెడెన్షియల్ స్వీకరించారు. మొజాంబిక్ హై కమిషనర్ ఆర్మాండో పెడ్రో మొదలైన వారు తమ క్రెడెన్షియల్స్ అంటే దౌత్యపత్రాలను రాష్టపతి ద్రౌపది ముర్ముకు ఈ సందర్భంగా సమర్పించారు. జాతీయ రహదారుల లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ సంస్థ సమీక్షా సమావేశానికి కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఈ రోజు అధ్యక్షత వహించారు. దేశవ్యాప్తంగా అభివృద్ది చేస్తున్న మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కులు, రోప్వేలు, ఇంటర్ మోడల్ స్టేషన్లు, వేసైడ్ అమెనిటీస్ మొదలైన ప్రాజెక్టుల స్థాయి పురోగతిని ఆయన అంచనా వేశారు. భవిష్య అవసరాలకు తగ్గట్టుగా సమగ్ర రవాణా వ్యవస్థ నిర్మించడంలో ఈ పరివర్తనాత్మక కార్యక్రమాల వ్యూహాత్మక ప్రాధాన్యతను మంత్రి సమావేశంలో చెప్పారు. ఈ ప్రాజెక్టులు మల్టీ మోడల్ కనెక్టివిటీని బలోపేతం చేస్తాయని, కొత్త ఆర్థిక అవకాశాలు సృష్టిస్తాయని, సమతుల్యంతో కూడుకున్న ప్రాంతీయ అభివృద్దిని ప్రోత్సహిస్తాయని ఈ సందర్భంగా గడ్కరీ చెప్పారు. సాంకేతికతతో కూడిన ద్విభాష బైలింగ్యువల్ మేనేజ్మెంట్ విద్య గ్రామీణ పట్టణ వ్యత్యాసాలను తొలగించడంలో సహాయపడుతుందని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. అలాగే ప్రతిభావంతులైన నిరుపేద విద్యార్థులకు వారి పరిస్థితులతో సంబంధం లేకుండా నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకొస్తుందని కూడా ఆయన చెప్పారు. న్యూఢిల్లీ నుంచి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం ఉదయ్పూర్లో కొత్తగా ప్రారంభించిన ఒక కోర్సు ప్రారంభోత్సవంలో ఆయన వర్చువల్ విధానంలో ప్రసంగిస్తూ ఈ మాటలన్నారు. ఆన్లైన్ ద్విభాష బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కార్యక్రమం ఒక వినూత్నమైన కార్యక్రమం అని, ఇది సరళమైన, సులభంగా అర్థమయ్యే భాషలో మేనేజ్మెంట్ విద్యను అందించడం ద్వారా విస్తృతంగా ప్రభావం చూపుతుందని మంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఇండోనేషియా పర్యటనలో భాగంగా ఈ నెల 8వ తేదీన యోగకర్తాలోని చారిత్రాత్మక ప్రాంబలన్ ఆలయాన్ని ఇండోనేషియా అధ్యక్షుడితో కలిసి సందర్శిస్తారు. భారత్, ఇండోనేషియా మధ్య 1000 సంవత్సరాలకు పైగా ఉన్న సాంస్కృతిక నాగరికత సంబంధాలకు ప్రతీకగా ఈ పర్యటన జరుగుతుంది. 9వ శతాబ్దంలో నిర్మించిన ప్రాంబలన్ ఇండోనేషియాలోనే అతిపెద్ద హిందూ దేవాలయ సముదాయం. ఈ సముదాయంలో మొదట బ్రహ్మ విష్ణు శివుడికి అంకితం చేసిన 240 పెద్ద చిన్న దేవాలయాలుండేవి. ఇది భారత్ వెలుపల భారతీయ శిల్పకళకు అత్యుత్తమ ఉదాహరణల్లో ఒకటిగా నిలిచింది. ఈ ఆలయంలో రాతి శిల్పాలు, రామాయణ ఘట్టాలను కూడా వర్తిస్తాయి. శతాబ్దాలుగా సంభవించిన భూకంపాలు, అగ్నిపర్వతం పేలుళ్లు కాలక్రమేణా అనేక దేవాలయాలు దెబ్బతినేందుకు దోహదపడ్డాయి. ప్రస్తుతం ప్రాంబలన్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా నిలిచింది. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో ఈ రాత్రి అమెరికాలోని ఆర్లింగ్టన్ లో జరిగే

0: ఆఫ్ 16 మ్యాచ్ లో పోర్చుగల్ స్పెయిన్ జట్లు తలపడతాయి. రౌండ్ ఆఫ్ 16 లో మరొక మ్యాచ్ లో అమెరికా రేపు ఉదయం సియాటల్ లో బెల్జియం ఎదుర్కొంటుంది. కాగా ఇంగ్లాండ్, నార్వే, మొరాకో, ఫ్రాన్స్ జట్లు ఇప్పటికే క్వార్టర్ ఫైనల్స్ కి చేరుకున్నాయి. ఈ ఉదయం జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్ లో మెక్సికోపై 3-2 తేడాతో విజయం సాధించిన ఇంగ్లాండ్ క్వార్టర్ ఫైనల్స్ కి దూసుకెళ్లింది. మరొక మ్యాచ్ లో అమెరికాలోని న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియంలో బ్రెజిల్ ను 2-1 తేడాతో ఓడించి నార్వే క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశించింది. విశేషాలు మరొకసారి. సంస్కరణలు, డిజిటీకరణ వల్ల సహకార రంగంలో కొత్త విస్తరణ సాధ్యమవుతోందని కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వన్ హెల్త్ విధానం ద్వారా మానవ, జంతు, పర్యావరణ ఆరోగ్య వ్యవస్థను పటిష్టం చేస్తోందని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా చెప్పారు. ద్విభాష మేనేజ్మెంట్ విద్య గ్రామీణ పట్టణ వ్యత్యాసాలను తొలగించడంలో సహాయపడుతుందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో ఈ రాత్రి రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్ల్లో పోర్చుగల్ స్పెయిన్, అమెరికా బెల్జియం తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం.
2: రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి పంట పొలాల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా వినండి. ఆహార విజ్ఞాన శాస్త్ర కళాశాల అందిస్తున్న కోర్సులు మరియు వసతులు, ఉపాధి అవకాశాల గురించి ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆహార విజ్ఞాన శాస్త్ర మరియు సాంకేతిక కళాశాల రుద్రూరు అసోసియేట్ డీన్ డాక్టర్ కె వెంకటరెడ్డి గారు అందించిన వివరాలు.
3: అందరికీ నమస్కారం. కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రుద్రూర్, నిజామాబాద్ జిల్లా. ఈ కళాశాల ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీకి అనుబంధంగా పనిచేస్తుంది. ఈ కళాశాలలో 4 సంవత్సరాల బీటెక్ ఫుడ్ టెక్నాలజీ కోర్సుని అందిస్తున్నాము. ఈ కళాశాల 2015 స్థాపించబడింది. కళాశాల ద్వారా ఇప్పటికీ 7 బ్యాచ్లు గ్రాడ్యుయేట్ అయ్యాయి. సో ఈ కళాశాల ఇంటేక్ 82 విద్యార్థులను తీసుకుంటుంది. సో ఈ కళాశాలలో బీటెక్ ఫుడ్ టెక్నాలజీ చదివిన విద్యార్థులకి మంచి అవకాశాలు ఉన్నాయి. సో ఈ కళాశాల మన తెలంగాణలోనే వ్యవసాయ విశ్వవిద్యాలయం తరఫున ఒకే ఒక కళాశాల ఉంది. ఇది మన నిజామాబాద్ జిల్లా రుద్రూరు గ్రామంలో ఉంది. ఈ కళాశాలలో ప్రధానంగా మనకు 5 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ ఇంజనీరింగ్, ఫుడ్ క్వాలిటీ అష్యూరెన్స్, ఫుడ్ బిజినెస్ డెవలప్మెంట్ మరియు ఫుడ్ ప్లాంట్ ఆపరేషన్స్గా 5 విభాగాలుగా విభజించబడింది. సో ఇందులో ప్రధానంగా మనకు ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి, ఫుడ్ క్వాలిటీ అండ్ ఫుడ్ సేఫ్టీ రంగానికి అవసరమైన నిష్ణాతులను తయారు చేయడానికి ఈ కళాశాల ప్రధానంగా పనిచేస్తుంది. ఈ కళాశాలలో ఎన్నో సౌకర్యాలు ఇవ్వబడ్డాయి. సో విద్యార్థులు కావలసిన ల్యాబొరేటరీ సదుపాయాలు, స్మార్ట్ క్లాస్ రూము, లాంగ్వేజ్ ల్యాబొరేటరీ, కంప్యూటర్ ల్యాబొరేటరీ, మంచి లైబ్రరీ, స్పోర్ట్స్, గేమ్స్, కల్చరల్ లిటరీ యాక్టివిటీస్కు సరిపోను వివిధ క్రీడా ప్రాంగణాలు, స్పోర్ట్స్ మెటీరియల్, గేమ్స్ మెటీరియల్ అన్నీ సమకూర్చబడ్డాయి. సో హాస్టల్స్ కూడా ఉన్నాయి. గర్ల్స్కి, బాయ్స్కి సపరేట్గా 2 హాస్టల్స్ ఉన్నాయి. ఈ కళాశాల రీజనల్ షుగర్ కేన్ అండ్ రైస్ రీసెర్చ్ స్టేషన్ రుద్రూరు క్యాంపస్లో నిర్మించబడింది. మెయిన్ బిల్డింగ్ రోడ్డు పైనే ఉంటుంది. సో అందరికీ అందుబాటులో సౌకర్యంగా ఉంటుంది. సో విశాలమైన తరగతి గదులు, విశాలమైన ల్యాబొరేటరీస్, విశాలమైన స్టాఫ్ రూమ్స్తో మనకిది అత్యాధునికంగా తీర్చిదిద్దబడింది. వైఫై సౌకర్యాలు మరియు మనకు అన్ని రకాల ల్యాబొరేటరీ పరికరాలతో ఈ కళాశాల మంచి విద్యను అందిస్తుంది. మన జిల్లా వాసులకు, మన తెలంగాణ వాసులకు ఇది ఎంతో అనుగుణంగా ఉండి మంచి విద్యావకాశాలను ఇవ్వడానికి ఎంతో తోడ్పడుతుంది. బీటెక్ ఫుడ్ టెక్నాలజీ కోర్స్ అనేది ఐసీఏఆర్ డీన్స్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా ఉంటుంది. విద్యార్థులు థియరీతో పాటు ప్రాక్టికల్లు చేస్తారు. మరి దాంతోపాటు ఎన్నో ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ విజిట్స్ ఉంటాయి. తర్వాత ఒక సెమిస్టర్ మొత్తం ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఒక ఇండస్ట్రీకి వెళ్ళి 5 నెలలు వాళ్ళు అక్కడే ఉండి ఒక రియల్ టైమ్ ఎక్స్పోజర్ వాళ్ళకు వస్తుంది దాంట్లో. సో ఒక ఎంప్లాయీగా పనిచేస్తూ వాళ్ళు వాళ్ళ అనుభవాన్ని గడిస్తారు, నైపుణ్యత పెంచుకుంటారు. సో దీనివల్ల విద్యార్థి తన ఉద్యోగ నైపుణ్యతను పెంచుకోవడంతో పాటు ఒక పరిశ్రమకు స్థాపించడానికి కావలసిన జ్ఞానాన్ని పెంపొందించుకుంటాడు. సో అట్లాగే మన ప్రాజెక్టు వర్క్ అనే ఒక మంచి కోర్సు ద్వారా కొత్త ప్రోడక్ట్స్ డెవలప్ చేయడానికి, ఇన్నోవేటివ్గా ఆలోచించడానికి మరియు ఉన్నత విద్యను అభ్యసించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇది ఫుడ్ టెక్నాలజీ రంగం ఎంతో అభివృద్ధి చెందుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో ప్రోత్సాహకాలను ఇచ్చి ఆహార పారిశ్రామిక ఉత్పత్తికి మరియు ఉపాధికతకు మరియు పారిశ్రామికరంగా అభివృద్ధి చెందడానికి ఎన్నో విధాల ఉపయోగపడుతుంది. ఇది ఫుడ్ టెక్నాలజీ రంగం ప్రపంచవ్యాప్తంగా ఎంతో అభివృద్ధి చెందింది. మన దేశంలో కూడా ఇప్పుడిప్పుడే ఈ రంగం పురోభివృద్ధి సాధిస్తుంది. రాబోయే అవకాశాలని మనం అందిపుచ్చుకోవడానికి ఈ కోర్సు ఎంతో ఉపయోగపడుతుంది. అట్లాగే ఈ కోర్సు తర్వాత మనం ఎంటెక్ చేసుకోవచ్చు, లేకపోతే వేరే పీజీ ప్రోగ్రామ్స్ కూడా చేసుకోవచ్చు. దేశంలో అత్యున్నతమైన ఐఐటీస్లో కూడా చేరడానికి సహాయపడుతుంది. సో ఎన్నో ఉన్నతమైన విశ్వవిద్యాలయాల్లో పీజీ డిగ్రీ చేసుకోవడానికి ఈ కోర్సు సహాయపడుతుంది. అట్లాగే అబ్రాడ్ వెళ్ళి ఫారిన్ యూనివర్సిటీస్లో కూడా విద్యను అభ్యసించడానికి ఈ కోర్సు ఎంతో దోహదపడుతుంది. ఈ కళాశాల విద్యార్థులు దాదాపుగా 80% కన్నా ఎక్కువగా ఉపాధి అవకాశాలు లేదా ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. ప్రభుత్వ రంగంలో ఫుడ్ క్వాలిటీ అనలిస్ట్గా, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్గా కూడా ఈ కళాశాల విద్యార్థులు ఉద్యోగం సంపాదించి అక్కడ రాణిస్తున్నారు. ఎన్నో ప్రభుత్వ ప్రైవేటు రంగంలో అత్యున్నత స్థానాలు చేరుకుంటున్నారు. సో ఎన్నో అవకాశాలు ఉన్న ఈ ఫుడ్ టెక్నాలజీ కోర్సుని చేసి ఉపయోగించుకోవచ్చు. ప్రధానంగా ఈ కోర్సులో చేరడానికి ఎంపీసీ కానీ బైపీసీ కానీ చేసి ఉండాలి ఇంటర్మీడియట్లో. దాని తర్వాత టీజీ ఎఫ్సెట్లో ర్యాంక్ కలిగి ఉండాలి. ఎంపీసీ ద్వారా వచ్చినట్టయితే కన్వీనర్ కోటా ద్వారా 15 సీట్లు ఉంటాయి. దాంట్లో కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే ఆప్షన్ని పెట్టుకోవాలి. దాని ద్వారా అలాట్మెంట్ అయిన విద్యార్థులు కళాశాలలో అడ్మిషన్ తీసుకోవచ్చు. అట్లాగే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన PJTAU వెబ్సైట్లో మనకు అడ్మిషన్స్ అనే లింక్ ద్వారా ఈ అడ్మిషన్ ప్రక్రియ చూసి దాంట్లో అప్లై చేసుకోవచ్చు. ఈ రెండు కూడా ఇప్పుడు ఓపెన్ అయ్యి ఉన్నాయి. దాని ద్వారా అప్లై చేసుకుని అలాట్మెంట్ అయిన వాళ్ళు ఈ కాలేజీలో వచ్చి విద్యను అభ్యసించవచ్చు. ఈ అలాట్మెంట్ అనేది పూర్తిగా మెరిట్ ఉన్న విద్యార్థులకు మెరిట్ ద్వారానే జరుగుతుంది. అన్ని రిజర్వేషన్లు యూనివర్సిటీ నిర్దేశించిన ప్రకారం జరుగుతాయి. సో అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని అభివృద్ధి చెందుతున్న ఈ ఫుడ్ టెక్నాలజీ రంగంలో రాణించడానికి ఈ విద్యను అభ్యసించి తమ నైపుణ్యాన్ని పెంచుకొని స్థిరపడవచ్చు. పాఠ్యపుస్తకాలకు అదనంగా ఈ కాలేజు ఒక విద్యార్థి సంపూర్ణంగా అభివృద్ధి చెందడానికి ఎన్నో అవకాశాలను అందిస్తుంది. దాంట్లో ముఖ్యంగా ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంప్ జరుగుతుంది. ఎన్ఎస్ఎస్ కార్యకలాపాల్లో పాల్పంచుకుంటారు. ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంపులో ఒక 7 రోజులు విద్యార్థులు ఒక ఎంపిక చేసిన గ్రామంలో ఉండి వారి స్థితిగతులను, వారి అవసరాలను తెలుసుకుంటూ వారితో మమేకమై ఎన్నో కార్యక్రమాలని చేస్తూ ఉంటారు. దాంతో వారికి గ్రామీణ జీవనం, తర్వాత గ్రామీణ రంగంతో ఎలా మమేకం అవ్వడం, వాటి విలువలు అవన్నీ నేర్చుకుంటూ తమ అభివృద్ధికి దోహదం చేసుకుంటారు. అట్లాగే మనకు ఫిజికల్ యాక్టివిటీస్ ప్రతిరోజు ప్రొద్దున సాయంత్రం ఒక ఫిజికల్ డైరెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి. సో అట్లాగే ఎన్నో గెస్ట్ లెక్చర్స్ అరేంజ్ చేస్తాము. ఒక దత్తత గ్రామం తీసుకొని ఆ దత్తత గ్రామంలో మనం కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. దాంట్లో కూడా విద్యార్థుల్ని మమేకం చేస్తూ ఉంటాము. సో కళాశాలలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఎన్నో ఫంక్షన్స్ చేస్తుంటాము. నేషనల్ ఫంక్షన్స్, స్టేట్ ఫంక్షన్స్, అట్లాగే కాలేజ్ డేస్ జరుపుతుంటాము. క్లబ్స్ ద్వారా విద్యార్థులు తమ నైపుణ్యాన్ని పెంచుకోవచ్చు. క్రియేటివిటీ లేదా ఫోటోగ్రఫీ లేదా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ లేదా పర్యావరణ సంబంధించిన కార్యక్రమాలు, కల్చరల్ కార్యక్రమాలు, లిటరీ కార్యక్రమాలు ఇవన్నీ చేసుకుంటూ తమను తాము అభివృద్ధి చేసుకోవచ్చు. యోగా, మోరల్స్ మొదలైనవి కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఈ కాలేజీలో ఎన్నో ఇన్స్ట్రక్షనల్ యూనిట్స్ స్థాపించబడ్డాయి. టర్మరిక్ ప్రాసెసింగ్ ప్లాంట్, బేకరీ, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ ప్రాసెసింగ్ మొదలైనవన్నీ స్థాపించబడ్డాయి. వాటి ద్వారా విద్యార్థులు ఎన్నో అంశాలను నేర్చుకుని ప్రాక్టికల్గా చేస్తూ తమను తాము తమ నైపుణ్యాన్ని పెంచుకోవచ్చు. కాలేజీలో సెమినార్ హాలు, కాన్ఫరెన్స్ రూము, ఒక ఆడిటోరియం కూడా ఉంది. సో వారికి కావాల్సిన కల్చరల్ లిటరీ యాక్టివిటీస్ కూడా ఈ ఆడిటోరియం ద్వారా వారు చేసుకుంటూ వారు తమ నైపుణ్యాన్ని పెంచుకోవచ్చు. మెస్ సౌకర్యం ఉంది. ఈ కళాశాలకు ICAR న్యూఢిల్లీ వారి అక్రిడిషన్ కలదు. చివరగా ముఖ్య గమనిక, పీజేటీఏయు వెబ్సైట్ ద్వారా బైపీసీ ఎంపీసీ విద్యార్థులకు బీటెక్ ఫుడ్ టెక్నాలజీలో అడ్మిషన్స్ కొరకు అప్లై చేసుకోవడానికి ఈ నెల 24 వరకు మాత్రమే అవకాశం ఉంది.
2: ఇంతవరకు మీరు ఆహార విజ్ఞాన శాస్త్ర కళాశాల అందిస్తున్న కోర్సులు మరియు వసతులు, ఉపాధి అవకాశాల గురించి ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆహార విజ్ఞాన శాస్త్ర మరియు సాంకేతిక కళాశాల రుద్రూరు అసోసియేట్ డీన్ డాక్టర్ కె వెంకటరెడ్డి గారు అందించిన వివరాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వాతావరణ సూచనలు వింటారు. గత 3 రోజుల్లో జిల్లాల వివిధ ప్రాంతాల్లో అతి తేలికపాటి నుంచి తేలికపాటి వర్షాలు కురిశాయి. పగటి ఉష్ణోగ్రత 30-35 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రత 24-26 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యాయి. ఇక హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న 2 రోజుల్లో జిల్లాలో అతి తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. పగటి గరిష్ట ఉష్ణోగ్రత 26-31 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 23-25 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. గాలిలోని తేమ ఉదయం 80-98% మరియు మధ్యాహ్నం 72-98% మధ్య ఉండవచ్చు. ఇంతవరకు మీరు వాతావరణ సూచనలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు మార్కెట్ ధరలు వింటారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వారు అందించిన మార్కెట్ ధరలు ఈ విధంగా ఈరోజు ఉన్నాయి. పసుపు గోల రకము క్వింటాల్ ఒక్కింటికి గరిష్ట ధర 17,508 రూపాయలు, కనిష్ట ధర 9,000, మోడల్ ధర 13,550 రూపాయలు. పసుపు గోల రకము క్వింటాల్ ఒక్కింటికి గరిష్ట ధర 14,411 రూపాయలు, కనిష్ట ధర 9,006 రూపాయలు, మోడల్ ధర 12,500 రూపాయలు. పసుపు చూర రకము క్వింటాల్ ఒక్కింటికి గరిష్ట ధర 12,519 రూపాయలు, కనిష్ట ధర 8,686 రూపాయలు, మోడల్ ధర 10,500 రూపాయలు. ఇక తెల్ల నువ్వులు క్వింటాల్ ఒక్కింటికి గరిష్ట ధర 13,000, కనిష్ట ధర 7,000 రూపాయలు, మోడల్ ధర 12,680 రూపాయలు. ఇక హైబ్రిడ్ మొక్కజొన్న రకము క్వింటాల్ ఒక్కింటికి గరిష్ట, కనిష్ట ఇంకా మోడల్ ధరలు 2,075 రూపాయలు. చివరిగా సజ్జలు క్వింటాల్ ఒక్కింటికి కనిష్ట, గరిష్ట ఇంకా మోడల్ ధరలు 2,050 రూపాయలు. ఇంతవరకు మీరు మార్కెట్ ధరలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఎలినో ప్రభావం మరియు పంటల పరిస్థితి, ఇంకా రైతు రిజిస్ట్రీ కార్యక్రమం గురించి కృషి విజ్ఞాన కేంద్రం రుద్రులు సేద్య విభాగ శాస్త్రవేత్త డాక్టర్ కె ఇందుధర్ రెడ్డి గారు తెలియజేసిన వివరాలు.
4: అందరికీ నమస్కారం. ఆకాశవాణిలో రైతు కార్యక్రమాన్ని వింటున్న మీ అందరికీ హృదయపూర్వక శుభాభినందనలు. భారత వాతావరణ శాఖ ముందస్తు సమాచారం ప్రకారం ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం ఉంటుంది అని, దానివల్ల తక్కువ వర్షపాతాలు నమోదవుతాయని మనం మార్చ్, ఏప్రిల్, మే నెలల్లోనే ముందుగానే మనకు సమాచారం అందింది. ముందుగా ఎల్నినో ప్రభావం అంటే ఏంటి, ఆ ఎల్నినో అనే పరిస్థితి ఎలా వస్తుందంటే, ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యి సముద్రంలోని నీరు కూడా ఉష్ణోగ్రతలు పెరగడం వలన మనకు ఎల్నినో ప్రభావం వచ్చే ఆస్కారం ఉంది. ఈ ఎల్నినో ప్రభావం వచ్చినప్పుడు సముద్రంలోని నీరు అధికంగా వేడి అవ్వడం వలన మనకు భూమికి మరియు సముద్రానికి ఉండే ఆ పీడనం, ప్రెషర్ డిఫరెన్స్ అనేది తగ్గుతుంది. దానివల్ల మనకు రాబో సముద్రం పై నుండి వచ్చే నైరుతి ఋతుపవనాలు అయితేనేమి, గాలులు అయితేనేమి వేగం తగ్గుతుంది. పీడనం తగ్గడం వలన వాటి వేగం కూడా మనకు తగ్గుతుందన్నమాట. దానివల్ల ఆ వచ్చే ఋతుపవనాలు చాలా మెల్లిగా రావడము మరియు తక్కువ మేఘాలను, వర్షం కురిసే మేఘాలను తీసుకురావడం జరుగుతుంది. దీనివల్ల మనకి ఆ భూమి పైన మనకు వర్షం కురవాల్సిన దానికంటే కూడా తక్కువ నమోదయ్యే ఆస్కారం ఉంది. ఇది ఎల్నినో ప్రభావం. మనకు ఈ సంవత్సరం మనకు ఎల్నినో ప్రభావం నమోదయ్యే ఆస్కారం ఉంది అని ముందే చెప్పారు. అంతేకాకుండా ఎల్నినో వచ్చిందని కూడా మనకు

భారత వాతావరణ శాఖ మనకు సమాచారం అందించింది. ఈ సంవత్సరం నుండి మనకు 3 నుండి 5 సంవత్సరాలు కూడా మనకు ఈ ఎల్నినో ప్రభావము ఉండే ఆస్కారం ఉంది. ఇక ఎల్నినో పరిస్థితుల వల్ల మన తెలంగాణకు రావాల్సిన నైరుతి రుతుపవనాలు జూన్ 10 కల్లా మనకు రావాల్సిన నైరుతి రుతుపవనాలు జూన్ 23 వరకు మనకు మెల్లిగా రావడము, తెలంగాణ అంతటా విస్తరించడానికి మనకు జూన్ 23వ తారీఖులో మనకు అదంతా వ్యాపించాయన్నమాట. దీని వలన వర్షాధార పంటలు వేసుకునే రైతులందరూ కూడా మే చివరిలో లేదా జూన్ 1వ వారంలోనే మనకు వర్షాధార పంటలు పత్తి అయితేనేమి కంది అయితేనేమి వేసుకునే రైతులందరూ కూడా పంట కార్యక్రమాలన్నీ కూడా ఆలస్యమైతే వస్తున్నాయి. ఇంతేకాకుండా గత నెలలు మార్చ్ ఏప్రిల్ మే నెలల్లో మనము ఎండాకాలంలో చూసుకున్నట్టయితే అధికమైనటువంటి ఉష్ణోగ్రతలు కూడా నమోదైనాయి ఈ సంవత్సరము. అంతేకాకుండా ఏప్రిల్ మే నెలల్లో పడవలసిన 1-2 వర్షాలు కూడా ఈసారి మనకు ఎక్కడ కూడా నమోదు అవ్వలేదు. దాని వలన మనకు భూమి అంటే నేల దుక్కి దున్ని నేల తయారు చేసుకునే కార్యక్రమాలన్నీ కూడా రైతులకు ఆలస్యమైన ఇబ్బందులు కూడా కలిగించాయి. ఇటువంటి తరుణంలో రైతులు ప్రస్తుతం కురుస్తున్నటువంటి వర్షాలను ఉపయోగించుకొని ఇక రైతు సన్నద్ధం కావాలి. ముందుగా రైతులు వర్షాలు పడిన వెంటనే విత్తనం వేయకుండా ఒక నాగలి పెట్టు సాలు తడిసిన తర్వాత, అంటే సాంకేతికంగా మామూలుగా 50 మిల్లీమీటర్ల వర్షం పడ్డ తర్వాత మాత్రమే రైతు విత్తనం పెట్టుకోవాలని మనం చెప్తా ఉన్నాం. దీని వలన రైతుకు పంట మొలక శాతం మంచిగా ఉండి వేరు వ్యవస్థ కూడా లోపలికి పోయే ఆస్కారం ఉంటుంది. దాని వలన రాబో బిడ్డ పరిస్థితులు ఏమన్నా ఉంటే ఆ మొక్క తట్టుకునే శక్తి అధికమవుతా ఉంది. ఈ విధంగా ప్రధానంగా రైతు విత్తనం వేసే సమయంలో మాత్రం నాగలిపెట్టు సాలు అంటే వర్షం పడ్డ తర్వాత 50 మిల్లీమీటర్ల వర్షం పడ్డ తర్వాత మాత్రమే విత్తనం వేసుకోవాలని రైతులందరినీ కోరుతా ఉన్నాం. ఇకపోతే మనం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో వరి సాగు చేసే రైతులు వరికి బదులు ఆరుతడి పంటలు వేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో మనకు వర్షాలు తక్కువ నమోదయ్యే ఆస్కారం ఉంది. దానివల్ల రాబో రోజుల్లో బోర్వెల్స్ పై ఆధారపడి ఎవరైతే రైతులు సాగు చేస్తూ ఉన్నారో ఆ బోర్లు కూడా మనకు నీరు తగ్గే ఆస్కారం ఉంది, భూగర్భ జలాలు కూడా తగ్గే ఆస్కారం ఉంది. దానివలన మనకు పంట మధ్య సమయంలో కష్టకాలం వచ్చే అంటే నీరు తక్కువయ్యి పంటలు ఎండిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వరికి బదులుగా ఆరుతడి పంటలు వేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము. మరియు వరి వేసుకునే రైతులు తక్కువ కాల పరిమితి గల రకాలు వేసుకోవాలి. అంతేకాకుండా వరిని కూడా ఆరుతడి పంటల్లాగా ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్ అంటాము, అంటే నీరు ఉంచి మళ్ళీ తీసేసి మనము ఆ విధంగా సాగు చేసుకున్నట్టయితే తక్కువ నీరుతోనే మనము వరి సాగు చేసుకునే దానికి ఆస్కారం ఉంది. ఈ విధంగా రైతులు సాగు చేసుకోవాలని కోరుతా ఉన్నాము. ఇక మొక్కజొన్న వేసుకునే రైతులు బెట్టను తట్టుకునే హైబ్రిడ్ రకాలను ఎంచుకోవాలి. పంట కాలంలో బెట్ట పరిస్థితులు అట్లా వచ్చినప్పుడు 2% యూరియా ద్రావణం పిచికారీ చేసుకోవాలి. అంతేకాకుండా బెట్ట తర్వాత వర్షాలు కురిస్తే మనం బూస్టర్ డోస్ ఆఫ్ యూరియా అంటాము, అంటే వర్షాలు కురిసిన తర్వాత ఎకరానికి 30 కేజీలు యూరియా వేసుకోవాలి. అలా వేసుకున్నట్టయితే పంట నష్టాన్ని నుండి బయటపడి అంతేకాకుండా ప్రధానంగా కలుపు లేకుండా పంటలన్నీ కూడా అంతర్కృషి చేసుకోవాలి సమయానికి. దానివల్ల నీరు నేల సంరక్షించబడతా ఉంటాయి. ఇక సోయాబీన్ వేసుకునే రైతులు ప్రధానంగా సోయాబీన్లో విత్తనం పెట్టేటప్పుడే రైతు మొలక శాతం అధికంగా రావడానికి 50 మిల్లీమీటర్ల వర్షం పడ్డ తర్వాత మాత్రమే విత్తనం పెట్టుకోవాలి. బెట్ట సమయాల్లో కలుపు లేకుండా అంతర్కృషి చేసుకోవాలి. అంతేకాకుండా పంట కాలంలో బెట్ట పరిస్థితులు వస్తే 2% యూరియా ద్రావణం మనం వేసుకోవాలి. ఇక రైతులు వరికి ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న వేసుకోవచ్చు లేదా కంది వేసుకోవచ్చు ప్రధానంగా. కాబట్టి రైతులందరూ కూడా వరికి బదులుగా ఆరుతడి పంటలు వేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఈ విధంగా అన్ని పంటల్లో కూడా పంట కాలంలో కలుపు లేకుండా అంతర్కృషి చేసుకొని ఇవన్నీ మెలకువలు పాటిస్తే మనం పంట సమయంలో అధిక దిగుబడులు నమోదు చేసుకునే ఆస్కారం ఉంటుంది. కావున రైతులందరూ కూడా ఈ సూచనలు సలహాలు పాటించి లాభదాయకంగా వ్యవసాయం చేసుకోవాలని కోరుతా ఉన్నాను. ఇకపోతే రైతుల సంక్షేమం కోసం కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తూ ఉన్నాయి. అయితే ఈ పథకాల ప్రయోజనాలు నిజమైన రైతులకు సరైన సమయంలో చేరాలంటే రైతుల వివరాలు ఖచ్చితంగా ప్రభుత్వం వద్ద ఉండాలి. ఈ అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ కింద రైతు రిజిస్ట్రీ అనే కార్యక్రమాన్ని ప్రభుత్వాలు అమలు చేస్తూ ఉన్నాయి. రైతు రిజిస్ట్రీ అనేది భారతదేశంలోని ప్రతి రైతుకు ఒక ప్రత్యేకమైన డిజిటల్ గుర్తింపును కల్పించే వ్యవస్థ. మనకు వ్యక్తిగత గుర్తింపుగా ఆధార్ కార్డు ఉన్నట్లే ప్రతి రైతుకు కూడా గుర్తింపునిచ్చే ఫార్మర్ ఐడి అనేది రైతు రిజిస్ట్రీ ద్వారా లభిస్తుంది. ఈ ఫార్మర్ ఐడికి రైతు పేరు, ఆధార్, భూమి వివరాలు,
సాగు

0: వివరాలు వంటి సమాచారం అనుసంధానం చేయబడుతుంది. ఇంకో విధంగా చెప్పాలంటే రైతు రిజిస్ట్రీ అనేది రైతులకు సంబంధించిన ప్రామాణిక డిజిటల్ డేటాబేస్. ఇదంతా కూడా ప్రభుత్వం దగ్గర ఉండబోతుంది. రైతు రిజిస్ట్రీ మన దేశంలో అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నట్టుకి కొన్నిసార్లు అర్హులైన రైతులకి ప్రయోజనాలు అందలేకపోతా ఉన్నాయి. దీనికి ప్రధాన కారణాలు రైతుల వివరాలు వివిధ శాఖలతో విడివిడిగా ఉండడం, రెండవది భూమి రికార్డుల్లో మార్పులు నమోదు కాకపోవడము, ఒకే రైతు వివరాలు అనేక చోట్ల వేరువేరుగా ఉండడము. దీనివల్ల అర్హులైన రైతులను గుర్తించడంలో ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి. కావున రైతు రిజిస్ట్రీ ప్రధాన లక్ష్యాలు ప్రతి రైతుకు ఒక ప్రత్యేకమైన ఫార్మర్ ఐడి ఇవ్వడం మరియు పథకాలు వాటి యొక్క ప్రయోజనాలు నేరుగా అర్హులైన రైతులకు చేరవేయాలి. మూడవది తప్పుడు లబ్ధిదారులను తగ్గించి నిజమైన రైతులకు ప్రయోజనాలు అందేలా చేయడం దీని యొక్క ప్రధాన లక్షణం. ఇకపోతే భవిష్యత్తులో రైతులకు అవసరమైనటువంటి డిజిటల్ సేవలు ఒకే వేదికపై రైతులకు అందించడం కూడా ఈ యొక్క రైతు ఫార్మర్ రిజిస్ట్రీ యొక్క ప్రధాన లక్ష్యం. ఇకపోతే ఈ రైతు రిజిస్ట్రీలో రైతులందరూ కూడా వారి పేరు, తండ్రి లేదా భర్త పేరు, ఆధార్ వివరాలు, మొబైల్ నెంబర్ వివరాలు, భూమి సర్వే నెంబర్లు, విస్తీర్ణము, సాగు చేస్తున్నటువంటి పంటలు, వారి యొక్క గ్రామము, మండలము, జిల్లా వివరాలు, ఇక ఇతర వ్యవసాయ సమాచారం ఏదైనా ఉంటే అందులో పొందపరుస్తారు. ఇవన్నీ కూడా రైతులకు రైతు రిజిస్ట్రీ ఫార్మర్ ఐడికి అనుసంధానం చేయబడతాయి. రైతులకు ఇలా చేయడం వల్ల అనేక ప్రయోజనాలు కలిగే ఆస్కారం ఉంది. ముందుగా పిఎం కిసాన్ వంటి పథకాలు ఏదైనా ఉంటే అవన్నీ కూడా రైతులకు గుర్తింపు స్పష్టంగా ఉంటది కాబట్టి దానివల్ల పథకాలు లబ్ధిదారులకు నేరుగా అందుతాయి. ఇక వరదలు, కరువు, వడగళ్ళు వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో నష్టపోయిన రైతులను త్వరగా గుర్తించి వారికి నష్టపరిహారం అందించేదానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా పంటల బీమా విషయానికి వస్తే వాటి క్లెయిమ్స్ ఏవైనా ఉంటే పరిష్కారం వేగవంతమవుతాయి. వ్యవసాయ రుణాలైనా, కిసాన్ క్రెడిట్ కార్డు అయినా ఇటువంటివన్నీ కూడా సులభతరం అవుతాయి. ఇంతేకాకుండా రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చేదానికి మనకు ఈ ఫార్మర్ రిజిస్ట్రీ ద్వారా వారి యొక్క అన్ని విషయాలు మనకు ఫార్మర్ రిజిస్టర్లో పొందుపరిచి ఉంటాయి కాబట్టి సులభమయ్యే ఆస్కారం ఉంది. వీటన్నింటినీ చేయడం వల్ల ప్రభుత్వాలకు సమయం ఆదా అవుతా ఉంది, రైతులకు కూడా నేరుగా ప్రయోజనాలు అందుతూ ఉన్నాయి. ఇక రైతు రిజిస్ట్రీలో నమోదు చేసుకోవడం కోసం రైతులు వారి యొక్క ఆధార్ కార్డు, ఆధార్కు అనుసంధానమైనటువంటి మొబైల్ నెంబరు, వారి యొక్క పట్టాదారు పాస్బుక్ వివరాలు లేదా భూమి వివరాలు, ఏవైనా అవసరమైనటువంటి బ్యాంకు వివరాలు కూడా తీసుకొని దగ్గరలో ఉన్నటువంటి గ్రామ స్థాయి పంచాయతీ లేదా వ్యవసాయ శాఖ అధికారుల దగ్గరికి వెళ్తే మీకు ఆ ఫార్మర్ రిజిస్ట్రీలో మీరు నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. నమోదు సమయంలో ఆధార్ ధృవీకరణ కూడా జరుగుతుంది. దీనివల్ల భూమి రికార్డులతో సరిపోల్చి ఫార్మర్ ఐడి రూపొందించబడతా ఉంది. ఇక రైతులు రైతు రిజిస్ట్రీలో నమోదు చేసుకునేటప్పుడు కొన్ని విషయాలు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఆధార్లో పేరు, భూమి రికార్డులో పేరు ఒకే విధంగా ఉండేలా చూసుకోవాలి. ఆధార్కు అనుసంధానమైనటువంటి మొబైల్ నెంబర్ను వాళ్లకు ఇవ్వవలసి ఉంటుంది. ఇక భూమి రికార్డులో పొరపాట్లు ఉంటే ముందుగానే సెర్చ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నట్టయితే మనకు సులభంగా మనకు ఫార్మర్ రిజిస్ట్రీలో మనం నమోదు చేసుకునే ఆస్కారం ఉంటుంది. ఈ రైతు రిజిస్ట్రీలో మనం నమోదు చేసుకున్న తర్వాత భవిష్యత్తులో పంటల నమోదు, పంట బీమా, సబ్సిడీలు, రైతు రుణాలు, విపత్తు సహాయము, మార్కెట్ సమాచారము, వాతావరణ సూచనలు వంటి అనేకమైనటువంటి సేవలు కూడా రైతుకు సులభంగా అందించేదానికి ఆస్కారం అవుతుంది. కావున రైతు రిజిస్ట్రీ అనేది రైతుల సంక్షేమానికి, వ్యవసాయ రంగ అభివృద్ధికి, ప్రభుత్వ సేవల పారదర్శక అమలుకు ఒక ముఖ్యమైన అడుగు. ఇంకా నమోదు చేసుకోకుంటే మీ సమీప వ్యవసాయ అధికారులను లేదా గ్రామ పంచాయతీ అధికారులను సంప్రదించి మీ వివరాలను నమోదు చేసుకోండి. సరైన రైతు గుర్తింపు, సరైన రైతుకు ప్రభుత్వ సేవలు అనే లక్ష్య సాధనతో రైతు రిజిస్ట్రీ కీలక పాత్ర పోషిస్తుంది. కావున రైతులందరూ కూడా ఇటువంటి రైతు రిజిస్ట్రీలో మీరందరూ కూడా నమోదు చేసుకుని లాభదాయకమైన వ్యవసాయం చేసుకోవాలని కోరుకుంటున్నాను. నమస్కారం.
1: ఇంతవరకు మీరు ఎలినో ప్రభావం మరియు పంటల పరిస్థితి, ఇంకా రైతు రిజిస్ట్రీ కార్యక్రమం గురించి కృషి విజ్ఞాన కేంద్రం రుద్రుడు సేద్య విభాగ శాస్త్రవేత్త డాక్టర్ కె ఇందుధర్ రెడ్డి గారు తెలియజేసిన వివరాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాట వింటారు.
2: అరస దప్పిన వారి సేను వయ్యరాదురా, వర్తం దప్పిన

0: రాదురా.
1: వింటి ముందడ చింత చెట్టు పెట్టవద్దురా, వింటి వెనుక చేదవాయి తోడరాదురా.
0: ఇంటి ముంగడ చింత చెట్టు పెట్టరాదురా, ఇంటి వెనుక చేదవాయి లోడరాదురా.
1: వింటి ముందడ చింత చెట్టు పెట్టవద్దురా, వింటి వెనుక చేద

0: మీరు విన్న పాటతో ఈనాటి పంట పొలాల కార్యక్రమం సమాప్తం.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7:40 కొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం అండి.
2: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 20 సూత్రాల అమలు చైర్మన్ శ్రీ లంకా దినకర్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు.
3: వికసిత్ భారత్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ సాధనలో భాగంగా 20 సూత్రాల అమలు కార్యక్రమం చైర్మన్ శ్రీ లంకా దినకర్ గారు మన ముందున్నారు. అసలు 20 సూత్రాల కార్యక్రమం అంటే ఏమిటి, స్వర్ణ ఆంధ్రప్రదేశ్లో 20 సూత్రాల అమలు ఏ విధంగా జరుగుతుంది ఇత్యాది విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్కారం లంకా దినకర్ గారు.
4: నమస్తే అండి.
3: సార్, అసలు 20 సూత్రాలు అంటే ఏమిటి, భారత ప్రభుత్వంలో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ సాధనలో 20 సూత్రాల అమలు విశేషాలు ఏమిటి?
4: ముఖ్యంగా భారతదేశ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము దేశం ప్రగతి సాధించాలంటే 20 రకాల అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవటం జరిగింది. 20 రకాల అంశాలు దాదాపు అన్ని శాఖలకి సంబంధించినటువంటి, ఆయా శాఖల్లో అమలయ్యేటటువంటి కేంద్ర ప్రాయోజిత పథకాలు, ప్రాజెక్టులకి సంబంధించి అమలు జరుగుతున్నటువంటి తీరు, అమలు జరగాల్సినటువంటి విధానం మీద సమీక్ష నిర్వహించి క్షేత్రస్థాయిలో, జిల్లా స్థాయిలో కలెక్టర్లతోటి, రాష్ట్ర స్థాయిలో ఆయా శాఖ అధికారులతోటి సమీక్ష నిర్వహించి ఆ పథకాల అమలు తీరు, వాటిని మెరుగ్గా ఫలాలు అందవలసినటువంటి వ్యక్తికి ఎవరికైతే అందాలో, ఆ కుటుంబాలకు అందుతున్నాయో లేదో పర్యవేక్షించి వాటికి సంబంధించినటువంటి సమగ్ర సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వవలసి ఉంటుంది. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు విబీజీ రామ్జీ వచ్చింది, గతంలో ఉపాధి హామీ పథకం ఉంటుంది, దానికి సంబంధించి ప్రతి నెల కూడా ఎన్ని జాబ్ కార్డ్స్ జనరేట్ అయినాయి, ఎంతమందికి వేతనాల చెల్లింపు ఉంది, ఎంతమందికి ఉపాధి కలుగుతూ ఉంది అని నెలవారీ సమీక్షలో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్లు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే పిఎం ఆవాస యోజన, గృహ నిర్మాణానికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఎన్ని గృహాలు ఆ నెలలో పూర్తయినాయి, ఎన్ని కొత్త గృహాలు కేటాయించారనేటువంటి అంశం, అలాగే ప్రతి ఇంటికి సురక్షిత త్రాగునీరుకి సంబంధించి ఎన్ని కుళాయిలు ఆ నెలలో ఇచ్చామని మంత్లీ బేసిస్ మీద ప్రతి నెల కూడా వైద్యానికి సంబంధించి, అలాగే మహిళలకి సంబంధించినటువంటి లఖ్పతి దీదీలుగా కానీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా, స్వయం సేవా సంఘాల ద్వారా ఎంతమంది మహిళలు ఆర్థికంగా నిలదొక్కోగలిగారు, ఎంతమందికి నిధులు అందటం జరిగింది, అటవీకరణ ఎంత జరిగింది, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా సమగ్రమైనటువంటి నివేదికగా ప్రతి నెల కూడా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రం నుంచి అందుతడం జరుగుతుంది. ఇది ఒక అంశం అయితే, మళ్ళీ త్రైమాసిక నివేదికలు, అర్ధ సంవత్సర నివేదికలు, సంవత్సర నివేదికలు ఇవన్నీ కూడా ఏదైతే ఒక ప్రణాళికాబద్ధంగా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రం నుంచి ఈ యొక్క అంశాలను వారికి తెలియజేయడం జరుగుతుంది నివేదికల రూపంలో. దీంతోపాటు వివిధ శాఖలకు సంబంధించి, ముఖ్యంగా ఈ 20 సూత్రాలకి సంబంధించినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటిది, అందరికీ కూడా పేదరికం లేని సమాజం నిర్మించడానికి కానీ పేదరిక నిర్మూలనకి తీసుకుంటున్న ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు, అందరికీ గృహాలు, అర్హులైనటువంటి అందరికీ కూడా సురక్షిత త్రాగునీరు, అందరికీ ఆరోగ్యము, అందరికీ విద్య, అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి సంబంధించినటువంటి వారి సాధికారత, మహిళా సాధికారత, అదేవిధంగా యువతకి సంబంధించినటువంటి సాధికారత, అలాగే పర్యావరణానికి సంబంధించినటువంటి అంశాల్లో ఏ విధంగా పురోగతి సాధిస్తున్న

0: చేస్తున్నాము, ఏ విధమైన చర్యలు తీసుకోవాలనేటువంటి అంశము. వెనుకబడినటువంటి ప్రాంతాల్లో పారిశ్రామిక ప్రగతి ద్వారా అక్కడ ఉపాధి ఉద్యోగ అవకాశాలు, అలాగే కార్మికులకి సంబంధించి వాళ్ళకి అమలు చేస్తున్నటువంటి చట్టాలు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ కి సంబంధించి ఏ విధంగా జరుగుతుంది, ఇలా ప్రతి ఒక్క అంశం దాదాపు సుపరిపాలనతో సహా, అలాగే ప్రాపర్ షేర్ ఇన్ ద గవర్నెన్స్, ప్రభుత్వంలో అన్ని రకాల వర్గాల వారికి సముచిత స్థానం, ఎన్నికల్లో పాల్గొనడానికి వీటికి సంబంధించిన అంశాల్లో కూడా పర్యవేక్షణ చేయాల్సినటువంటి, ఇంత ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రంలో అమలయ్యేటటువంటి అన్ని శాఖలకి సంబంధించినటువంటి వివిధ రకాల పథకాలు, వివిధ రకాల సంస్కరణలు, వివిధ రకాల ప్రాజెక్టులకి సంబంధించి వాటిని సమీక్షించి అవి అర్థవంతంగా ఫలాలు అందుతున్నాయా లేవా అనేటటువంటి అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి దృష్టికి, అలాగే నివేదికల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుంది. ఇవాళ మీకు తెలుసు, వికసిత భారత్ స్వర్ణాంధ్ర సాధన అనేటటువంటి రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ధ్యేయమైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పం వికసిత భారత్. వికసిత భారత్కి ఈ అంశాలన్నీ కూడా ఏ అయితే ఉన్నాయో, ఏ విధంగా ఇతోధికంగా నిలబడుతున్నాయి, సహాయపడగలవు అనేటటువంటి అంశాన్ని, అలాగే స్వర్ణాంధ్ర సాధనలో ఈ అంశాలన్నింటినీ కూడా ఏ విధంగా అమలవుతున్నాయని మేము పర్యవేక్షించాల్సి ఉంటుంది. వీటితో పాటు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ SDGs ఉన్నాయి ఒక 17. ఈ 20 అంశాలే ఆధునీకరించినటువంటి పాయింట్సే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. వాటిని మ్యాచింగ్ చేసుకుని ఈ పథకాలని, ఏ అయితే కేంద్ర ప్రాయత పథకాలు ఉన్నాయో వాటిని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ తోటి 20 సూత్రాలతోటి కంబైన్ చేసుకుని మేము ఏ విధంగా ప్రోగ్రెస్ ఉంది దేశంలో, ఏ ఏ ఇండికేటర్స్లో ఏ విధంగా ముందుకెళ్తున్నాం అనేటటువంటి దాన్ని పర్యవేక్షిస్తాం.
1: సార్, మీరు ఇందాక మాట్లాడుతూ ఇప్పుడు గ్రామీణ గృహ నిర్మాణ పథకం గురించి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికిను కేంద్ర ప్రభుత్వానికి మీరు అనుసంధానంగా ఇప్పుడు ఈ రిపోర్ట్లు పంపించడం కానీ, వారిచ్చే కాంట్రిబ్యూషన్ ఇప్పుడు వారు 75% ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 25% ఇవ్వడం, లేదా 30-75% ఏ ప్రాతిపదికనైతే ఆ ప్రాతిపదికన ఎంత అమలు అవుతుందో, మీ ఇప్పుడు 20 సూత్రాలు చైర్మన్గా మీరు నివేదికలు ఇవ్వడం, అక్కడి నుంచి నిధులు తీసుకొచ్చి అమలు చేసే భాగంలో మీరు సఫలీకృతులు అవుతున్నారు. ముందుగా మీకు దానికి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు.
0: ధన్యవాదాలు.
1: అయితే ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత సుమారు ఎన్ని పక్కా ఇళ్ళు కట్టించి ఉంటారు, మీరు ఇంకా ఎన్ని అవసరమని మీరు నివేదికలు ఇచ్చి ఉంటారు?
0: మేము నివేదిక అన్నా కూడా ముందు 2019కి ముందు దాదాపు 20 లక్షల పైగా గృహాలని పట్టణాల్లో గ్రామాల్లో కలిపి ఆంధ్రప్రదేశ్లో పీఎం ఆవాస యోజన కింద కేంద్ర ప్రభుత్వం వాటిని మంజూరు చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు 2019-24 మధ్య వీటిని పూర్తి చేయకుండా అటకెక్కించినటువంటి పరిస్థితి, సరైనటువంటి విధానాలు అమలు చేయకపోవటం వల్ల ఆ గృహాలు అలాగే నిలిచిపోయినటువంటి పరిస్థితి. అయితే 2024లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యము, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఇక్కడ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత ఏ గృహాలైతే పీఎం ఆవాస యోజన కింద నిలిచిపోయి ఉన్నాయో వాటి శీఘ్రగతిన వాటిని పురోగతిలోకి ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేయడం జరిగింది. ముందుగా ఏదైతే ఇంతకు ముందు నిర్మించినటువంటి కాంట్రాక్టర్లకి చెల్లింపులు చేయాల్సిన దానిలో నిలుపుదల చేయటం, వాటి మీద పురోగతి, వాటి కొంతవరకు ముందుకి తీసుకువెళ్లేటటువంటి ప్రయత్నం చేయటం, అదేవిధంగా మౌలిక సదుపాయాలు కల్పన లేకుండా నిర్వీర్యం స్కెల్టన్, కేవలము భవనాల నిర్మాణాన్ని దాని లోపల కావలసినటువంటి నీరు కనెక్షన్ కానీ, రోడ్డు కనెక్షన్ కానీ, డ్రైనేజ్ కనెక్షన్ కానీ, విద్యుత్ కనెక్షన్ కానీ లేనటువంటి పరిస్థితి, అటువంటి వాటిని కల్పించేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈ విధంగా కొంత జాగ్రత్తలు తీసుకొని చేసినందువల్ల దాదాపు ఇప్పుడు 12 లక్షల గృహాల వరకు రాష్ట్రంలో పూర్తయినటువంటి పరిస్థితి. ఇంకొక 12 లక్షలు గృహాలు వివిధ దశల్లో ఉన్నాయి, వాటిని కనీసం రాబోయే డిసెంబర్ లోపు మొత్తం కూడా పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాము. దీనికి తోడు టిట్కో గృహాలు కొన్ని ఉన్నాయి కేంద్ర రాష్ట్ర నిధులతోటి, అలాగే ఇక్కడ ఉండేటటువంటి వివిధ లబ్ధిదారులు వాళ్ళు బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చుకొని కడుతున్నటువంటి గృహాలు, వాటి పరిస్థితి కూడా మౌలిక సదుపాయాలు పూర్తయినా కానీ 90% ఇళ్లను హ్యాండ్ ఓవర్ చేయకపోవటం, ఆ చివరి 5-10% పనులు చేయకుండా 2019-24 మధ్య ఇబ్బంది పెట్టడము, లబ్ధిదారులు ఒకవైపు బ్యాంకు రుణాలు కట్టుకోలేని పరిస్థితి, మరొక వైపు సొంత ఇల్లు వస్తుంది కదా అనుకుని అప్పులు తెస్తే అప్పులు నడ్డి విరిచినటువంటి పరిస్థితి, అలాగే అద్దె అనేటటువంటిది నెల నెల కట్టకుండా విసులుబాటు ఇచ్చే సొంత ఇల్లు వస్తుంది అనేటువంటి కళ, రెంట్ కట్టుకుంటా అప్పుకి వడ్డీ కట్టుకుంటా ఇన్స్టాల్మెంట్స్ కట్టుకుంటా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి, దాని నుంచి బయటేసేటటువంటి ప్రయత్నం ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మొన్న 3 లక్షల గృహాలని గూడూరు నుంచి మొత్తం కూడా కీస్ హ్యాండ్ ఓవర్ చేసినటువంటి మొదటి దశలో తీసుకోవడం, అట్లా ఎక్కడెక్కడ గృహాలు ఆగి ఉన్నాయో వాటిని ఒక పురోగతితోటి ముందుకి తీసుకెళ్తా ఉన్నాము. ప్రతి జిల్లా కూడా ఇప్పటికే 26 జిల్లాలు మొదటి దశ సమీక్ష పూర్తయినప్పుడు గృహాలు, నీరు, వైద్యము సంబంధించి, అలాగే ఉపాధి హామీ గురించి మేము కీలకంగా తీసుకున్నటువంటి సమీక్షలు సత్ఫలితాలు ఇస్తా ఉన్నాయి.
1: దినకర్ గారు, ఇందాక మీరు చెప్తూ ఇప్పుడు నేను ఇటీవల మిమ్మల్ని పత్రిక

0: పేపర్లో కానీ టీవీలో కానీ చూసినప్పుడు కూడా రైతులకి పంప్ సెట్ల గురించి ఏ విధమైన సహకారం అందిస్తున్నారు, అందులో 20 సూత్రాల పాత్ర ఎంత?
1: ముఖ్యంగా రైతులకు పంప్ సెట్ కూడా విద్యుద్దీకరణకి సంబంధించి దాన్ని కూడా సోలార్ సిస్టమ్ తోటి చేసేటటువంటి దానికి మా పాత్ర ఉంది. మా నివేదికలో కూడా నెలవారి ఎన్ని పంప్ సెట్స్ సోలరైజేషన్ చేసి ఇచ్చామనేది కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇవాళ సోలరైజేషన్ కి దాదాపు సబ్సిడీ మీద కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి విత్తనం ఏదైతే ఉందో దాన్ని తీసుకుని చాలా వేగంగా విస్తరిస్తున్నటువంటి పరిస్థితి. మారుమూల ప్రాంతాల్లో అడవుల్లోకి వెళ్ళినా కూడా అక్కడ కూడా ఇవాళ సోలార్ ప్యానెల్లు చూసేటటువంటి పరిస్థితి. ఒకవైపు నీటి పంప్ సెట్స్ కి అయితే వ్యవసాయానికి సంబంధించినదే కాకుండా వ్యవసాయానికి ఇచ్చే ఉచిత కరెంటుకి సంబంధించి కూడా పిఎం కుసుమ్ అనేటటువంటి కార్యక్రమాన్ని ఇప్పుడు తీసుకోవడం జరిగింది. పిఎం కుసుమ్ అంటే ఎక్కడెక్కడైతే ఎలక్ట్రికల్ సబ్స్టేషన్స్ కి దగ్గరగా 4 మెగావాట్లు 5 మెగావాట్లు 10 మెగావాట్లు వరకు కూడా సోలార్ పవర్ జనరేషన్ చేసి వాటిని ఆ సబ్స్టేషన్ కి అనుసంధానం చేయడం ద్వారా సాధ్యమైనంత ఎక్కువగా ఇప్పుడు ఇచ్చేటటువంటి ఏదైతే మనకి ఇదివరకు ఉన్నటువంటి పద్ధతుల్లో ఏదైతే విద్యుత్ శక్తి మనం చేస్తా ఉన్నామో హైడ్రో గానీ లేకపోతే థర్మల్ పవర్ గానీ వాటి వల్ల థర్మల్ పవర్ వల్ల పొల్యూషన్ ఎక్కువ వస్తున్నటువంటి పరిస్థితి వాటిని తగ్గించేసి దాదాపు అరికట్టే విధానంగా వెళ్ళాలని పిఎం కుసుమ్ తీసుకోవడం జరిగింది. ఇవాళ ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో అలాగే ప్రకాశం జిల్లాలో గుంటూరు ఉభయ గుంటూరులో ఇంతకుముందు ఉన్నటువంటి ప్రాంతంగా ఉన్నటువంటి పల్నాడు జిల్లాలో కానీ అలాగే విజయనగరం శ్రీకాకుళం వంటి జిల్లాల్లో కానీ చాలా వేగంగా జరుగుతూ ఉంది. అయితే కొంతవరకు ఇబ్బంది అంటే ఉభయ గోదావరి జిల్లాలో, పాత ఉభయ గోదావరి జిల్లాలో కానీ ఇటువంటి ప్రాంతాల్లో కృష్ణా జిల్లాలో ఒక పార్ట్ ముఖ్యంగా మచిలీపట్నం ఇటువైపు భూమి దొరకటం అనేటటువంటిది చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి. అక్కడ కుసుము అనుకున్నంత వేగంగా పిఎం కుసుమ్ ముందు వెళ్ళట్లేదు. మిగతా ప్రాంతాల్లో చాలా చక్కగా చాలా బ్రహ్మాండంగా ఇప్పటికే దాదాపు ఎంత వరకు ఒక్కొక్క మెగావాట్ కి 3.5 నుంచి 4.5 ఎకరా వరకు భూమి అవసరము. దాదాపు కూడా వాళ్ళు ప్రైవేట్ వ్యక్తుల నుంచి కొనుక్కోవటము, ప్రభుత్వానికి సంబంధించిన భూమి అంటే ప్రభుత్వాన్ని ఇవ్వటం, దాదాపు 30-32 వేల రూపాయల వరకు కూడా కౌలిస్తూ భూములని తీసుకునేటటువంటి వెసులుబాటు కలిగియటము ఇప్పుడు వేగంగా అందుకుంటున్నటువంటి పరిస్థితి పిఎం కుసుమ్ సంబంధించి. తద్వారా కేవలం పంప్ సెట్కే కాదు వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి విద్యుత్ అందించడంలో చాలా వేగంగా గ్రీన్ ఎనర్జీ వైపు అడుగులు వేగంగా వేస్తా ఉన్నాం.
0: సార్, ఇప్పుడు స్వర్ణాంధ్రప్రదేశ్ అని కానీ లేకపోతే వికసిత భారత్ అని కానీ గ్రామీణాభివృద్ధి అనగానే విద్య వైద్యం చూస్తాం. విద్యలో ఏ విధమైన అభివృద్ధిపరమైన మార్పులు చోటు చేసుకున్నాయి?
1: ముఖ్యంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే తీసుకున్నారో, ఎన్ఈపీ తీసుకున్నారో, అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఇదివరకు సర్వశిక్ష అభియాన్ అని ఉంది, దాన్ని సమగ్ర శిక్ష అభియాన్గా మార్చిన తర్వాత ఏ విధంగా పాఠశాలని ఆధునీకరించాలి అనేటటువంటి దాని దగ్గర నుంచి, అలాగే పిల్లలకి చాలా నాణ్యమైనటువంటి సేవలు అందించాలి, వాళ్ళకి కావాల్సిన టెక్స్ట్ బుక్స్ గారి నుంచి నోట్ బుక్స్ దగ్గర నుంచి వాళ్ళ యూనిఫామ్ నుంచి వాళ్ళకి కావాల్సినటువంటి షూస్ బ్యాగ్స్ దగ్గర నుంచి టై దగ్గర నుంచి వాళ్ళకి కావాల్సినటువంటి బెల్ట్ దగ్గర నుంచి అట్లాగే మిడ్ డే మీల్స్ మధ్యాహ్నం పూట భోజనానికి సంబంధించి కానీ చాలా విస్తృతంగా సరైనటువంటి సకాలంలో వాళ్ళకి ఆ సేవలన్నీ అందేటటువంటి విధంగా అవన్నీ కూడా వాళ్ళకి ఎటువంటి ఆటంకం లేని విద్య అందే విధంగా చూడటం ఒక ఇదైతే, రెండోది విద్య అనేది కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది, ఆ నిధుల్ని ఇక్కడ వినియోగించుకోవాలి. ఒకవైపు సమగ్ర శిక్ష అభియాన్ మళ్ళీ పిఎం శ్రీ స్కూల్స్ మోడల్ స్కూల్స్ కింద తీసుకోవటం. పిఎం శ్రీ స్కూల్స్ ఒక్కొక్క జిల్లాలో ఇవాళ మీరు చూస్తే 40 నుంచి 60 స్కూల్స్ ని మన రాష్ట్రంలో ఇవ్వటం జరిగింది. పిఎం శ్రీ స్కూల్స్ దగ్గరకు వచ్చినప్పటికి ఆధునిక ల్యాబొరేటరీస్ కానీ కావలసినటువంటి మౌలిక సదుపాయాలు కానీ ముఖ్యంగా స్వచ్ఛత ఏదైతే ఉందో దానికి ప్రాధాన్యత ఇస్తూ తాగునీరు దగ్గర నుంచి మౌలిక సదుపాయాల కల్పన దగ్గర ఆధునీకరణ డిజిటల్ లెర్నింగ్కి కావలసినటువంటి అంశాలు పాఠశాల వాళ్ళ మీరు చూస్తే పిఎం శ్రీ స్కూల్స్ ని ప్రైవేట్ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వాటికి ధీటుగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అలాగే కస్తూరిబా పాఠశాలలో మహిళలకి సంబంధించి కస్తూరిబా పాఠశాలలు ఏవైతే ఉన్నాయో అత్యద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. దానికేమీ కుల మత విచక్షత లేదు, కేవలం వెనకబాటుతనమే ప్రాధాన్యత తీసుకుని కస్తూరిబా పాఠశాలని నిర్వహిస్తాం, దాదాపు 90% ఫలితాలు రాబట్టము. ఇవాళ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో మీరు చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వాటితో పాటు తల్లికి వందనం కార్యక్రమం ఇక్కడ తీసుకోవటం, అలాగే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం పెట్టము, పిఎం శ్రీ స్కూల్స్ కి తోడుగా మోడల్ ప్రైమరీ స్కూల్స్ కింద తీర్చిదిద్దే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేయటం వెలిసి, ఇప్పుడు చూస్తే గతంలో మనం ప్రైవేట్ స్కూల్స్ లో 10th క్లాస్ రిజల్ట్ రాగానే 1, 1, 2, 2, 3, 3 అనే పరిస్థితి వాళ్ళ ప్రభుత్వ పాఠశాలల్లో ఆంధ్రప్రదేశ్ లో రావటం అత్యద్భుతమైనటువంటి ఫలితాలను సాధించటం. ఇవాళ అడ్మిషన్స్ కోసం ప్రైవేట్ పాఠశాలలకి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు తయారవుతున్నటువంటి పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్ లో గమనిస్తున్నాం. నిన్ననే 2 రోజుల క్రితం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు కూడా ఇక్కడ పర్యటించడం జరిగింది, ఇక్కడ పాఠశాలల పురోగతిని చూడటం జరిగింది. కాబట్టి ఒక అద్భుతమైనటువంటి విధానంతో అత్యుత్తమైనటువంటి మానవులను వికసిత భారత స్పందనాంధ్ర అంటే కేవలం ఆర్థిక గణాంకాలే కాదు, అత్యద్భుతమైనటువంటి మానవ వనరులు అవసరము, దానికి విద్య మూలం అనేటటువంటి దాన్ని మనం చూసాం. కాబట్టి వికసిత భారత్ సాధించాలన్నా స్వర్ణాంధ్ర దానిలో భాగస్వామ్యం కావాలన్నా కానీ అత్యుత్తమైన మానవ వనరులు అవసరం, కాబట్టి ఆ దిశగా అడుగులు స్పష్టంగా పడతా ఉన్నాయి.
0: వికసిత భారత్ స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనలో భాగంగా అన్ని మన శ్రోతలకు అందజేసిన 20 సూత్రాల అమలు చైర్మన్ శ్రీ లంకా దర్శన్ గారికి ఆకాశవాణి విజయవాడ కేంద్రం తరపున ధన్యవాదాలు. నమస్కారం సార్.
2: ఇంతవరకు మీరు వికసిత్ భారత్ కార్యక్రమంలో వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర సాధన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 20 సూత్రాల అమలు చైర్మన్ శ్రీ లంకా దినకర్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
3: ఇనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర
4: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం మిట్యూన్ చేశారు 103.2 MHz మరియు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్పై ఏమందాం. అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన తెలుగు సినిమా పాటలు. మరి ముందుగా భక్త కన్నప్ప ఈ చిత్రం కోసం వి రామకృష్ణ పి సుచలతో కలిసి ఆలపించిన ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, జగిత్యాల జిల్లా కోరుట్ల రామ్నగర్ నుండి బింగి గణేష్ జయ రజని కీర్తన విష్ణువర్ధన్ హర్షవర్ధన్ సత్యనారాయణ రమ్య త్రివేణి కె రాఘవాచారి సూర్యకళ డాక్టర్ భాగ్యవీరాచారి మరి వీరందరి కోరికపై ఈ పాట

0: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
1: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
0: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
1: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిలవాడి, నిజామాబాద్. డాక్టర్ సీను నాయక్,
2: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు
1: సంప్రదించండి.
2: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
1: ఖైల్వాడి, నిజామాబాద్.
2: సెల్ 7799050505.
3: అభిరుచి కార్యక్రమం ఇప్పుడు వినండి. జూదగాడు ఈ చిత్రం కోసం పి సుశీలతో కలిసి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అనిపించిన ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల్ల శివాజీనగర్ నుండి వేముల రాజేశ్వర్, రాధ, రాజశేఖర్, గౌతమి, శ్రీనిధి, బొమ్మకంటి, రామకృష్ణ, లత, నవ్యశ్రీ, జయంతి, వేదశ్రీ, నివాంత, వేముల ప్రసాద్ మరి వీరందరి కొరకపై ఈ పాట

0: పరీక్ష చేసి గ్లాసెస్ కాంటాక్ట్ లెన్స్ ఇవ్వబడును.
1: మోతబిందు శుక్లాలకు కంటి ఆపరేషన్లు
0: సంప్రదించండి. డాక్టర్ ఏ వనిత నేత్ర వైద్య నిపుణులు.
1: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారకానగర్ నిజామాబాద్.
0: సెల్ 9032323258.
2: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
3: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
2: మరిన్ని వివరాలకు మీ సమీప ఎన్డీసీసీ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
4: తరువాత పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ న్యూఎంజిఎస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిష, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రిషికేష్, అక్షయ్ మరి వీరంతా కొడుతున్న ఈ పాట మనుషులు మారాలి. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించింది.

0: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అంకుట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: పూజాఫలం ఈ చిత్రం కోసం పీలి లాలపించిన ఈ సినీ గీతాన్ని వినిపించమని కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యాయనంది గ్రామం నుండి శ్రీరామ, వసంత, భారతి, లాస్య, సాత్విక, హనుమాన్లు, హరీష్, అరుణ్, అజయ్, ఆర్తికచారి, శ్రీకాంత్చారి, శ్రీనివాస్చారి, సన్నీచారి, ఇంకా వారి కుటుంబ సభ్యులు. మరి వీరంతా కోరుతున్న ఈ పాట వీరి కోసం.

0: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అంకుట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: శ్రోతలు, మీరు ట్యూన్ చేశారు 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ పై ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర ప్రసారాలు. అభిరుచి కార్యక్రమంలో ఇప్పుడు వినండి మాస్. ఈ చిత్రం కోసం ఉదిత్ నారాయణ సుమన్తో కలిసి ఆలపించిన ఈ పాటకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చారు. మరి ఈ పాటను కోరుతున్న శ్రోతలు జైత్యాల జిల్లా కోరుట్ల మండలం మోహన్ రావుపేట నుండి అడ్ల గట్ల రమేష్, హర్షిణి, ప్రియాంక, మహాశ్రీ, అనుశ్రీ, శాంతిభాయ్, రవి, మానస, సంబుద్, గోదావరి, పూజిత, నవీన్, శ్రీ అద్వైత్, కె రాఘవరాచారి, సూర్యకళ, భాగ్యవీరాచారి, రాహుల్ మరి వీరందరి కోరికపై ఈ పాట

0: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: కనకదుర్గ పూజా మహిమ ఈ చిత్రం కోసం మాధవపేతి సత్యం పివి శ్రీనివాస్ ఆలపించిన ఈ పాటకు జి కృష్ణమూర్తి సాహిత్యాన్ని అందించగా రాజన్ నాగేంద్ర సంగీతాన్ని అందించారు. మరి ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేష్, సరోజిని. మరి వీరంతా కోరుతున్న ఈ పాట వారితో పాటు మనం కూడా వినేద్దాం.

0: మీరు విన్న ఈ పటుతో ఈనాటి ఈ అభిరుచి కార్యక్రమం సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటల నుంచి 11 గంటల వరకు అన్నాటి మేటి గీతాలు మధుర గీత కార్యక్రమంలో మరిన్ని మధురమైన తెలుగు సినీ గీతాలు వినవచ్చు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 8:40. మరికొద్దిసేపట్లో మనం జానపద రంజని కార్యక్రమంలో కొన్ని జానపద గేయాలు వింటాం. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఈ పాటతో ప్రారంభిద్దాం.
1: సచిపోతుంది రో, సచిపోతుంది రో,

0: విరాళంగా వస్తుంది.
1: విధి రాసిన రాతంటూ విరాళంగా వస్తుంది.
0: విధి రాసిన రాతంటూ విరాళంగా వస్తుంది.
1: మనమిచ్చే ధైర్యము లేక దిగులు పడి సస్తుంది. చచ్చిపోతుంది.

0: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అంకుత్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ISI మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా.

0: భద్రత విషయంలో కామెడీ చేయకండి.
1: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన వజ్రాలు మరియు అంకుత్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన వజ్రాలు మరియు అంకుత్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

நேர்மை பட்டத்துறை நடி ஜானபத சங்கீத கார்யக்ரமம் சமாப்தம் ஆகாஷவாணி நிசாமாபாத் கேந்திரம் சமயம் 8:45 వస్తుంది. కొద్ది క్షణంలో హిందీలో, 9 గంటలకు ఆంగ్లంలో వార్తా ప్రసారం, 9:10 స్పాట్ లైట్, ఇక 9:30 ప్రత్యేక కార్యక్రమాలన్నీ కూడా ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 10 గంటలు. ఎప్పుడు వినండి అల్లనాటి మేటి గీతాలు, మధుర గీతాల కార్యక్రమం. ముందుగా 1960లో విడుదలైన నా ఇంటి దేవత ఈ చిత్రం కోసం ఘంటసాల పాడిన ఈ పాటతో కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం.

విన్నపాట 1975లో విడుదలైన ముత్యాల ముగ్గు ఈ చిత్రం కోసం పి సుశీల ఆలపించింది. సుశీల గారే ఆలపించిన మరో పాట 1956లో విడుదలైన ముత్తుబిడ్డ చిత్రంలోనిది. ఇప్పుడు విందాం.

విన్నపాట. 1969లో విడుదలైన మూగనూము ఈ చిత్రం కోసం ఆర్ గోవర్ధనం సంగీతాన్ని అందించగా, ఘంటసాల సుశీలతో కలిసి ఆలపించిన గీతం అది. కార్యక్రమంలో ఇప్పుడు వినండి 1965లో విడుదలైన మిస్సమ్మ ఈ చిత్రం కోసం ఏఎం రాజా పి సుశీల ఆలపించిన ఈ గీతం.

పాట 1974లో విడుదలైన మీనా ఈ చిత్రం కోసం రమేష్ నాయుడు సంగీతాన్ని అందించగా ఆరుద్ర సాహిత్యాన్ని సుశీల ఆలపించగా విన్నారు. శ్రోతలు 103.2 మెగాహెర్ట్జ్ మరియు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్పై ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర ప్రసారాలు వింటున్నారు. అన్నాటి మీటి గీతాలు మధుర గీతాలు కార్యక్రమంలో ఇప్పుడు వినండి 1971లో విడుదలైన మట్టిలో మాణిక్యం ఈ చిత్రం కోసం సత్యం సంగీతాన్ని అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన ఈ మధుర గీతం.

పాట 1967లో విడుదలైన ఆడపడుచు ఈ చిత్రం కోసం పి సుశీల గానం చేసింది. మధుర గీతల కార్యక్రమంలో ఇప్పుడు ఏంటంటే 1977లో విడుదలైన ఆమె కథ ఈ చిత్రం కోసం రామ్ ప్రసాద్ సంగీతాన్ని అందించగా ఆనంద్ పి సుశీల ఆలపించిన ఈ యోగుల గీతం

వినపట 1966లో విడుదలైన ఆస్తి పరులు ఈ చిత్రం కోసం ఘంటసాల సుశీలత కలిసి ఆలపించిన గీతం అది. కార్యక్రమంలో ఇప్పుడు వినండి 1969లో విడుదలైన ఆత్మీయులు ఈ చిత్రం కోసం సాలు రాజేశ్వరరావు సంగీతాన్ని అందించగా ఘంటసాల సుశీలత కలిసి ఆలపించిన మరో గీతం.

వినపట 1960లో విడుదలైన అభిమానం ఈ చిత్రం కోసం జిక్కితుస కలిసి ఘంటసాల ఆలపించిన మధుర గీతం అది. కార్యక్రమం ఇప్పుడు వినండి. ఆదిత్య 369 ఈ చిత్రం కోసం ఇళయరాజా సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, జిక్కి ఎస్పి శైలజ ఆలపించిన ఈ గీతం.

వినపట. 1977లో విడుదలైన పంతులమ్మ ఈ చిత్రం కోసం రాజన్ నాగేంద్ర సంగీత సారథ్యంలో ఎస్వి బాలసుబ్రహ్మణ్యం ఆలపించింది. కార్యక్రమంలో చివరిగా వినండి 1974లో విడుదలైన ఆడదాని అదృష్టం ఈ చిత్రం కోసం ఎస్ జానకి ఆలపించింది.

మీరు విన్న ఈ పాటతో ఈనాటి ఈ మధురగీతల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 11 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో హిందీలో, అనంతరం ఆంగ్లంలో 11 గంటల 5 నిమిషాలకు వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం అవుతాయి.